0: When there is lamp at home, why do you need to go to the neighbor's house for the same lamp? You being the divine, if you forget God, it amounts to forgetting your own self.
1: Vidyarthulara.
0: Students.
1: Bharatiya Samskriti yandu samasta padarthamulu kudanu daiva swarupame.
0: As per the culture of Bharat, every matter is divine.
1: Daivam kanatvanti padarthamu, daivam lenatvanti jeevamu, ee jagattulo kanaradu.
0: There is no material, nor a living creature without divinity.
1: Rayi modalukoni ratnam varaku,
0: right from stone to the diamond,
1: cheema modalukoni simham varaku,
0: from ant to a lion,
1: pachchi modalukoni garuda varaku,
0: right from a bird,
1: parvatam modalukoni chinna gulaka rayi varaku kudanu,
0: the mountain to a small pebble.
1: Kanuka bharatiyulu chettunu guttanu puttanu mattini kudanu poojistu vacharu.
0: Therefore Bharatiyas worship the tree, the anthill and the mountain.
1: Ee naati bharatiyulu ee pavitra sampradayamnu vismarinchi kevalamu ee laukikalo jagattulo ivanni kudunu moodha vishwasamulaga bhavinchi ee aadhunika yugamnandu ee vidyarthulu kudunu ee vidhamainatundi yokka margamne anusaristu ప్రాచీన సాంప్రదాయమంతా కూడా మూఢ విశ్వాసమని దానిని వెనుకకు నెట్టివేస్తున్నారు.
0: Such sacred culture of Bharat, the legacy and the heritage is totally forgotten and is viewed as the blind faith and tradition. The modern students also consider all the ancient path as superstition.
1: భారతీయుల యొక్క విశ్వాసము గొప్ప అంతరాత్మతో కూడినటువంటిది.
0: The faith of Bharat has got lot of significance.
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రేమ తత్వమును మానవుల వరకే ఇది పరిమితం కాకుండా సర్వజీవులు యందు సర్వ పదార్థములు యందు కూడాను ఈ ప్రేమతత్వాన్ని ప్రసరింపచేస్తూ వచ్చారు భారతీయులు.
0: The Bharatiyas have not limited the principle of love to a man only, no. It has gone to the level of all material and all other living creatures.
1: కనుకనే త్యాగరాజు కూడాను

0: శ్రీమనో బ్రహ్మనో.
1: ఇన్ అన్ యాంట్ అండ్ ఆల్సో ఇన్ బ్రహ్మ.
0: శివ కేశవాదులలో.
1: ఇన్ శివ అండ్ ఆల్సో కేశవా.

0: భగవంతుని యొక్క దివ్యతత్వము సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ది డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: ఇందుకనడందు ఏదని సందేహము వలదు.
1: యు డోంట్ నీడ్ టు డౌట్. గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ హియర్ అండ్ దేర్.
0: రోడ్డు పైన పడినటువంటి దారిపైన ఉండినటువంటి ఒక చిన్న రాతిని కూడా పూజిస్తూ వస్తున్నారు.
1: భారతీయ వర్షిప్ ఎ స్టోన్ ది ఫైండ్ ఆన్ దే వే.
0: విషసర్పమును ప్రవేశించినటువంటి పుట్టను కూడా ప్రేమిస్తూ వచ్చారు, పూజిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో లవ్ ఎన్ యాంట్ హిల్ అండ్ ప్రే ది స్నేక్ ఇన్ సైడ్.
0: ఈ విధంగా భారతీయులు పూజించలేనటువంటి పదార్థం ఈ జగత్తులో కానరాదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో మెటీరియల్ విచ్ ఇస్ నాట్ వర్షిప్.
0: గుట్టను పూజిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్ ఇస్ ది
0: మంధరగిరి పర్వతము అని, ఇది హిమాచల పర్వతము అని పర్వతాన్ని కూడా పూజించి వచ్చారు.
1: దే వర్షిప్ మౌంటైన్స్ హిమాచల.
0: ఈ విధంగా గుట్టలను చెట్టులను పుట్టలను మట్టిని కూడా పూజిస్తూ వచ్చారు, పచ్చిని కూడా పూజిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ భారతీయస్ వర్షిప్ ది యాంట్ హిల్ ది మౌంటైన్ ది ట్రీ అండ్ ది బర్డ్.
0: చీమలకు భారతీయులు బియ్యం పిండిని పోస్తూ దాన్ని సంరక్షించడానికి ఎన్నో విధములుగా కూడా ప్రాకులాడుతూ ఉండేటువంటి వారు.
1: భారతీయస్ ఆఫర్ రైస్ ఫ్లోర్ టు ది యాంట్.
0: ఇప్పటికి కూడా కలకత్తా ఇలాంటి ప్రదేశం ఎందు ఈ పక్షులకంతా కూడా చేపలను అందించటము, ఆహారాన్ని అందించటము ఇలాంటివంతా కూడా సేవలు చేస్తూ వచ్చారు.
1: ఇన్ కల్కట్టా ఈవెన్ దీస్ డేస్ యు ఫైండ్ ఫిష్ ఆర్ ఆఫర్డ్ ది ఫ్లయింగ్ బర్డ్.
0: భూతదయా పశ్చాత్తాపం భారతీయులకు పెట్టిన పేరు, పుట్టిన ఇల్లు. భూతదయా పశ్చాత్తాపం,
1: ది కంపాషన్ అండ్ రిపెంటెన్స్ ఆర్ ది టూ క్వాలిటీస్ దట్ వి ఫైండ్.
0: ఇలాంటి భారతీయుల యొక్క సంస్కృతిని ఇది కేవలం మూఢ విశ్వాసం అని భావించటము, అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు.
1: To consider the culture of Bharat as one of superstition, there is no other higher foolishness than this.
0: కేవలము పాశ్చాత్యులు బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అన్నారు, భ్రాతృత్వం కంటే గొప్పది లేదన్నారు.
1: The Westerners considered the feeling of brotherhood of man, fraternity, highest.
0: కానీ భారతీయ సంస్కృతి యందు ఈ భ్రాతృత్వం కంటే అధికమైనటువంటి మరొక స్థానం ఉంటున్నది, అదే ఏకాత్మ భావము.
1: But among Bharatiyas, there is one step higher than this brotherhood.
0: Sarvulu yendu undinatundi yokka aatmatattvam okkate aneetundi yokka tattvanni prachirimpa chesinatundi prachara prabodhana salpinatundi yokka bharatiya sanskrutanni moodatvam cheppukotamlo intakante murkhatvam marakatu ledu.
1: It is the culture of Bharat that propagated the principle of oneness, the spirit present in all of the creatures. There is no other foolishness.
0: Sanghikamaina yokka dharmamu అనగా ఏ దేశమునందు కూడాను ఈ సోషల్ జస్టిస్ అనేటువంటిది ఎక్కడ కానరాదు.
1: యు డోంట్ ఫైండ్ ది సోషల్ జస్టిస్ ఇన్ అదర్ కంట్రీ.
0: ఏ దేశమునందు చూసినా కానీ అనేక భిన్న భిన్నములైనటువంటి యొక్క తెగలను భావిస్తూ వచ్చారు.
1: యు ఫైండ్ డైవర్సిటీ మల్టిప్లిసిటీ ఎవ్రీవేర్.
0: కానీ భారతీయులు ఒక్కరు మాత్రమే ఇటువంటి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని లోకానికి ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఓన్లీ కల్చర్ ఆఫ్ భారత్ that propagated the principle of unity in diversity.
0: Idiye chirakalam nundi kudanu mana bharat deshamulandu abhivruddhi ganchi itara deshamulaku kudanu ee aadhyatmika sampattini andinchi aneka jagamulo susthir shanti bhadrataku chekustu vacharu.
1: It is only this culture of Bharat that has shared its ritual cultural heritage and the spiritual wealth with the rest of the nations all over the world.
0: Sanghikamainatundi oka jagatunandu ఈ పవిత్రమైనటువంటి యొక్క దేశమునందు దివ్యమైనటువంటి భావమునందు నవ్యమైనటువంటి యుగమునందు ఈ పవిత్రమైన చరిత్ర మరువరానటువంటి చరిత్ర.
1: ఇన్ దిస్ న్యూ ఏజ్ ద నావల్ ప్రిన్సిపల్స్ ద యూనిక్ ప్రిన్సిపల్స్ రిలేటింగ్ టు సోషల్ జస్టిస్ విచ్ ఇస్ డివైన్ హ్యాస్ గాట్ టు బి ప్రిజర్వ్డ్.
0: కనుక ఇది గొప్ప విశాలవంతులకు మాత్రమే ఇది అర్థమవుతుంది, కానీ సంకుచితమైనటువంటి బుద్ధి గల వారికి ఇది కేవలం మూర్ఖంగానే కనిపిస్తుంది.
1: బ్రాడ్ మైండెడ్ పీపుల్ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్.
0: దేవుడు లేని స్థానం ఎక్కడ?
1: షో ది ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: కానటువంటి పదార్థం ఎక్కడ?
1: వాట్ ఈస్ ది మెటీరియల్ డివైడ్ ఆఫ్ డివినిటీ?
0: అంతా భగవంతునిదే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: అణో రణీయాన్ మహతో మహీయాన్.
1: ఫ్రమ్ ఆటమ్ మైక్రోకాజం టు ది మాక్రోకాజం.
0: ఈ అణువులు చేరించవల చేతనే ఘనంగా ఏర్పడుతున్నది.
1: You find the matter composed of
0: atoms. అణువు నందు కూడా ఉండినటువంటి దైవత్వాన్ని కాదని చెప్పడానికి ఏ సైంటిస్ట్ కాదు మాత్రం ముందుకు వస్తాడు.
1: Which scientist will come forward to say that there is no divinity in an atom?
0: అణువు దైవం కాదని చెప్పేటువంటి వాడు సైంటిస్టే కాదు.
1: The scientist who denies the presence of divinity in atom is
0: not a scientist.
1: In fact, you find the divinity that shines in every atom. So,
0: ఎక్కడ చూసినా కానీ భగవంతుడే ఉంటున్నాడని రామదాస్ పాడుతూ వచ్చాడు.
1: Therefore Ramadas sang the glory of God, telling that he is everywhere.
0: రామతత్వం తప్ప మరొక తత్వం ఇక్కడ ప్రపంచంలో కానరాదు.
1: In this world you find only the principle of
0: Rama. రామమయం ఈ జగమంతా రామమయం అన్నాడు.
1: He said everything is principle of Rama, the whole universe,
0: nothing
1: else.
0: ప్రతి పదార్థం కూడాను మనల్ని రమింప చేసేటువంటిది.
1: It means every matter in this world will draw your attention.
0: కానీ ఈనాటి విద్యా విధానము అనేక విపరీత మార్గంలో ప్రయత్నం చేయటం ఈ దివ్యత్వాన్ని మీరు విస్మరిస్తూ పోతున్నారు.
1: Because of the effect of the modern education, distorted and perverted version, we are not able to know the truth.
0: ఒట్ట కూటి చదువులు మాత్రమే కానీ బుద్ధిని అభివృద్ధి పరిచేటువంటిది జ్ఞానాన్ని వికసింపజేసేటువంటిది కాదు.
1: The modern education will help us only to carry out a living. It doesn't help to blossom our intellect.
0: పాప భయంబు పోయే.
1: There is no fear of sin.
0: పరిపాటై పోయెను సుస్కృతం బిలం.
1: Entering into wrong action has become a habit.
0: పాప భయంబు పోయే.
1: There is no fear of sin.
0: పరిపాటై పోయెను దుష్కృతం బిలం.
1: Doing all wrong actions has become a second nature. The devotion is lost.
0: వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకములో.
1: In this world all wicked actions are taking place beyond all narration and measure.
0: దాపురమయ్యే లోకములో శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు మానవా మానవా. శ్రీపతి నామ చింతననే చేకుర చేయు సుఖంబు.
1: ఓ మ్యాన్, అండర్స్టాండ్ దిస్. యు కెన్ గెయిన్ హ్యాపీనెస్ ఓన్లీ బై చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: పుస్తకము పఠించితిని.
1: I have gone through all texts.
0: పూర్తిగ చూచితి సర్వశాస్త్రము.
1: I have gone thoroughly all sacred texts.
0: నిశ్చులమైన విద్యలను నేర్చితి నంచును గర్వమేల.
1: Why should you pride yourself that you have become an expert in all fields of knowledge?
0: నిశ్చులమైన మోచి పరమాత్ముని భక్తితో కొలవలేని ఈ ప్రకృతి విద్యలన్నీయును దాత్రి నిరర్థకముల్ కదా మానవా.
1: ఓ మ్యాన్, విత్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ అబౌట్ విచ్ యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ కెనాట్ జాయిన్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ ఆఫర్ ప్రేయర్ టు గాడ్, ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ యూస్లెస్.
0: కేవలం పొట్టకూటిని కూడా అందించలేకపోతున్నాయి ఈ విద్యలు.
1: దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఈవెన్ హెల్పింగ్ అస్ టు క్యారీ అవుట్ ఏ లివింగ్.
0: నుండి లేచి మరి నిద్దుర పోయడు దాది పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగజేయుచు జీవితంబు నీ విద్యల దారమోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖము నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా. ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ పీస్ఫుల్లీ. యూ విల్ అండర్స్టాండ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ వీ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ వీ గో బ్యాక్. We spend all the time and struggle hard to study, to acquire various forms of education. We don't offer our prayer.
0: జన్మ దుర్లభం. మానవ జన్మ ఎత్తి కూడాను ఇదే మనం సంపాదించవలసింది.
1: Having been born as a human, is that what we should have?
0: ఇదే మనం సాధించవలసినటువంటిది.
1: Is it that we should achieve?
0: ఇదే మనం పొందవలసినటువంటి ఆనందము.
1: Is that kind of happiness should we get it?
0: కాదు కాదు.
1: No.
0: మన ఆనందం వేరు, మన గమ్యం వేరు, మన లక్ష్యం వేరు.
1: Our purpose is different, our goal is different, our aim is different.
0: కానీ ఆ సత్య నిత్యమైనటువంటి యొక్క దానిని విస్మరించి అసత్యము అనిత్యము అశాశ్వతమైనటువంటి దానిపైన మన లక్ష్యాన్ని అభివృద్ధి పరచుకుంటున్నాం.
1: But on the other hand, we go by all falsehood and we think of all that is ephemeral and transient.
0: ఇది ప్రాకృతమైనటువంటి విద్యలు ఉండవలసిందే.
1: This modern education, secular knowledge is needed.
0: ఇది కాదని నేను చెప్పటం లేదు.
1: Bhagavan doesn't say no to that.
0: నిజమున సుఖయింప హేమతారక విద్య పరమున సుఖయింప బ్రహ్మ విద్య.
1: The secular knowledge is required to carry out happy living on earth, while the spiritual knowledge is necessary for the life after.
0: ఇదంతా కూడాను కేవలం ప్రాకృతమైనటువంటిది.
1: This is all worldly knowledge.
0: ఇది ప్రవృత్తి యొక్క తత్వము.
1: It is one nature of
0: God. మనది నివృత్తి యొక్క లక్షణం.
1: But we should follow the inward path.
0: ప్రవృత్తిది అనిత్యము అశాశ్వతము.
1: That which is outward is momentary and temporary.
0: సత్యము నిత్యము.
1: That which is within is true and eternal.
0: ఈ నివృత్తి మార్గాన్ని మనం పొందడానికి తగినటువంటి యొక్క ప్రయత్నం కూడాను మనం చేయాలి.
1: Therefore we should make every effort to travel within, follow the inward path.
0: ఏవి ప్రయోజనం?
1: What is the use?
0: పుస్తకముల నిండ మస్తుగా చదివుండే మస్తకముల నిండ మట్టి మెండు.
1: Books are full of reading material, but the heads are full of mud.
0: కాని పుస్తకములో ఉంటుండాలి నాలెడ్జ్.
1: There's knowledge in the books.
0: ఈ పుస్తక నాలెడ్జ్ ఎంతవరకు పనిచేస్తుంది?
1: హౌ లాంగ్ దిస్ బుకిష్ నాలెడ్జ్ విల్ హెల్ప్ యూ?
0: కానీ ఆ పుస్తకమే మస్తకంగా మార్చుకుంటే మస్తకం కూడా మట్టి అయిపోతుంది, పుస్తకము మట్టి అయిపోతుంది.
1: ఆన్ ద దెన్ ఇఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ ద బుక్ ఇన్ యువర్ హెడ్ బోత్ బికమ్ మడ్ ఓన్లీ.
0: కారణం ఏమిటి? సంగ దోషము. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: The reason is our company. Tell me your company.
0: ఈ పుస్తకంలో ఉండేటువంటి జ్ఞానం మస్తకంతో చేరేటప్పటికి మస్తకం యొక్క సంబంధం కూడా పుస్తకంగా మారిపోతుంది.
1: On the other hand, if you take, absorb all the material contained in the book,
0: kanukane pustakam yokka knowledge kada manaku kavalsinatundi. Mastakam yokka knowledge adi a practical knowledge.
1: So it is not the bookish knowledge which is important, it is the practical knowledge which is essential.
0: Practical knowledge ni manu sadhincharante oka aadhyatmika margamlo tappa anya margamlo veelu kaadu.
1: You can acquire practical knowledge by following the spiritual path. Yat
0: bhavam tad bhavati.
1: As is the feeling, so is our experience.
0: మన భావము మన విశ్వాసము పవిత్రంగా ఉండినప్పుడు ఆ యొక్క ఫలితం కూడా పవిత్రంగానే మనకు లభ్యమవుతుంది.
1: When our feelings and faith are pure and sacred, you will be successful too.
0: శ్రీనాథ్ చెప్పాడు.
1: శ్రీనాథ్ said,
0: పూర్వకాలమునందు శ్రీమంతుల యొక్క ఇంటి ముందు ఒక చిన్న గూడుగా ఉండేటువంటిది.
1: In earlier days, the rich persons will have a sort of an arch-like thing in front.
0: ఆ people అందరూ వచ్చి ఆ శ్రీమంతుల యొక్క ఇంటి ముందు పెట్టినటువంటి జ్యోతి నుంచి వారింటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు.
1: Everybody from the neighborhood would go over there and light their lamps, taking it from this rich man's house.
0: ఎందుకనగా ఆ శ్రీమంతుల ఇంటి నుంచి వచ్చిన జ్యోతి మమ్మల్ని కూడా నువ్వు శ్రీమంతులుగా మారుస్తుందని ఆ విశ్వాసం.
1: The faith is, if they go and light their lamps right from the rich man's house, they would be rich someday.
0: ఈ సాంప్రదాయాన్ని పురస్కరించుకొని రేపల్లె ఎందు కూడాను యశోద ఇంటి ముందు కూడాను ఒక గూడు కొట్టి ఆ గూడు లోపల దీపం వెలిగించేటువంటిది యశోద.
1: యాజ్ పర్ దిస్ ట్రెడిషన్ దేర్ ఇస్ ఆల్సో ఎ సార్ట్ ఆఫ్ ఎ ప్లేస్ దేర్.
0: ఆ గోపికల ఇండి వాళ్ళందరూ కూడాను లైన్ గా వచ్చి ఆ జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటి వారు.
1: ఆల్ గోపికాస్ లైన్ అప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ల్యాంప్ అండ్ లైట్ అప్ ఓవర్ దేర్.
0: అప్పటికి కృష్ణుడు మధుర చేరిపోయాడు.
1: కృష్ణ రీచ్ ఇన్ మధుర బై దెన్.
0: ఆ రేపల్లెలో కృష్ణుని యొక్క లీలలు చరిత్రలు వింటుంటే కొత్తగా వచ్చినటువంటి కోడలకు చాలా పిచ్చి పట్టినట్టు అయిపోయింది.
1: ఎ న్యూ బ్రైడ్, ఎ డాటర్ ఇన్ లా, హర్డ్ ఆఫ్ ఆల్ ద మిరకల్స్ అండ్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ అండ్ షీ బికేమ్ మ్యాడ్.
0: నా దురదృష్టము,
1: ఇట్స్ మై బ్యాడ్ లక్.
0: నేను ఈ రేపల్లెకు వచ్చేటప్పటికి కృష్ణుడు కూడా నువ్వు రేపల్లెను వదిలి మధుర చేరిపోయాడు కదా.
1: ఇట్స్ మై బ్యాడ్ లక్, బై టైమ్ ఐ రీచ్ రేపల్లె కృష్ణ లెఫ్ట్ మధుర. నా
0: నష్టం రాసిన వ్రాత కన్న కలదా నువ్వురేండు చింతిల్లి.
1: ఐ మే రిపెంట్ ఫర్ 100 years, ఐ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ దిస్ డెస్టినీ.
0: అని చింతిస్తూ ఉండేటువంటిది.
1: షి వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఇంతకు పూర్వం అంతా కూడాను తన అత్తగారు వచ్చి ఆ ఇంటి జ్యోతిని వెలిగించుకుని పోయేటువంటిది.
1: Earlier the mother-in-law used to frequent that house and light her lamp from the shelter.
0: Aa suguna yokka adrushtam emito kaani attagariki high temperature vachesesindi.
1: It is fortune of this gopika suguna. The mother-in-law had high temperature that day.
0: Appudu ee sugunane vellavachindi aa yokka jyotini veliginchadaniki.
1: So it was the turn of suguna to go over there and light her lamp.
0: Vendi vendetappudiki aha ఆ పరమాత్ముడు తిరిగినటువంటి యొక్క ఆ ప్రదేశాన్నైనా ఒక పర్యాయం చూడటానికి నాకు ప్రాప్తించింది కదా అని ఎంతో విశ్వాసంతో, హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆ యశోద ఇంట్లో ప్రవేశించింది.
1: విత్ హోల్ హార్టెడ్ ఫెయిత్ అండ్ ఫుల్ లవ్ షి వెంట్ ఓవర్ దేర్ టు ద రెసిడెంట్స్ ఆఫ్ యశోద.
0: దైవత్వం అనేటువంటిది విశ్వాసం పైన ఆధారపడి ఉంటుండాలి, కానీ నీ సాధన పైన కాదు, నీ పారాయణ పైన కాదు. నీ పాండిత్యం పైన కాదు.
1: Divinity depends on your faith and not your scholarship, not the worship or anything
0: whatsoever. గొప్ప పండితులంతా ఉంటున్నారు.
1: There are many great scholars.
0: కానీ గొప్ప తపస్వీలంతా ఉంటున్నారు.
1: You also know one of
0: మహాయోగులంతా ఉంటున్నారు.
1: Of yogis.
0: మహాత్యాగులంతా ఉంటున్నారు.
1: There are men of sacrifice.
0: ఎవరికి ప్రాప్తించినటువంటి యొక్క ప్రాప్తి ఆ సుగుణకు కలిగింది.
1: And Suguna could have that which is not attained by anyone else.
0: ఆ రేపల్లలో కాలు పెట్టింది మొదలుకొని అయ్యో నా ప్రాప్తి ఇట్లయిపోయింది, కృష్ణుడు రేపలను వదిలిపెట్టిపోయాడు, ఇది నిరంతరం కూడా కృష్ణ చింతనే చేసేటువంటిది.
1: ఎవర్ సిన్స్ షీ రీచ్డ్ రేపల్ల, షీ థాట్ ఆఫ్ కృష్ణ ఆల్ ద టైమ్.
0: ఆ దీపం ముందు తన దీపం పెట్టింది పాపం.
1: షీ ప్లేస్డ్ హర్ ల్యాంప్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బిగర్ వన్.
0: ఆ దీపము వెలుగుతూ ఉండాలి.
1: ఇట్ వాస్ షైనింగ్.
0: ఆ యొక్క సుగుణకు దేహమంతా మర్చిపోయింది. సుగుణ చేయి కూడా కాలిపోతుంటుండాలి.
1: The hand of Suguna also was burnt.
0: ఎక్కడో బట్టవాసన వస్తుందాదే అని లోపల నుంచి యశోద పరిగెత్తి వచ్చింది.
1: Finding out the smell of a cloth that is being burnt, Yashoda came out. Who are you, she said.
0: నీ దేహమే కాలిపోతుంటే కూడా నీవు ఏమాత్రం లక్ష్యం చేయటం లేదే, ఏమి నిద్రపోతున్నావా, రాత్రి నీవు నిద్రించలేదా అని ఈ విధంగా ప్రశ్నలు అడుగుతూ వచ్చింది.
1: యశోదా స్టార్టెడ్ క్వశ్చనింగ్ లైక్ దిస్, వాట్ హ్యాపెన్డ్ టు యూ, వై డు యు అలౌ యువర్ సెల్ఫ్ యువర్ బాడీ టు బి బర్న్డ్ లైక్ దట్.
0: అనేక మంది ఈ దీపాలు వెలిగించుకోవడానికి వచ్చినారు గోపికలంతా.
1: సో మెనీ గోపికాస్ ఆర్ దేర్ ఇన్ ద లైన్.
0: వాళ్ళు కాచుకున్నారు.
1: దే ఆర్ ఆల్ వెయిటింగ్.
0: కట్టకడపడి చూస్తే ఆ జ్యోతి లోపల కృష్ణుడు కనిపిస్తున్నాడు ఆ సుగుణకు.
1: Suguna could see the effulgent form of Krishna there in that jyoti, the light.
0: Aa jyotilo kanipinchetundi Krishnuni chustu thanu dehanni marchipoyindi.
1: As she was watching Krishna there in that jyoti, the light,
0: andaru
1: forgotten herself.
0: Kudi emiti neeku emi kanipinchindani chepte appudu aame cheppinappatiki ee gopikalanta roddanta dance aadutu unnaru.
1: All gopikas came and asked her, what is that you see, why are you so ecstatic?
0: Sugunaku kanipinchenanta మనసు గుణకు కనిపించెనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించె.

0: అంట అదియే వేలికి తగిలిన మంట, సుగుణకు కనిపించెనంట, మనసుగునకు కనిపించెనంట, నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించెనంట. ఇంత ఆనందంతో ఉబ్బిపోతున్నారు.
1: ఆల్ గోపికస్ వర్ జస్ట్ డాన్సింగ్ ఇన్ జాయ్ బికాజ్ దే ఆల్ స్టార్టెడ్ టెల్లింగ్ దట్ అవర్ సుగుణ కుడ్ సీ అవర్ సుగుణ కుడ్ సీ ద రెసిడెన్స్ ఆఫ్ నంద.
0: ఏ పూజలు చేసింది?
1: వాట్ ఇస్ వర్షిప్ దట్ షీ హస్ డన్?
0: సుగుణకు పూజలంటే ఏమిటో, జపం అంటే ఏమిటో, ధ్యానం అంటే ఏమిటో ఏమీ తెలియదు.
1: దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ పెనెన్స్, దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ మెడిటేషన్.
0: ఈ యొక్క స్త్రీల యందు, బాలబాలికల యందు ఈనాటి చదువులు లేవు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ వాస్ నాట్
0: అదే వాళ్ళ గొప్ప అదృష్టం.
1: ఇట్ వాస్ దేర్ గుడ్ లక్.
0: ఈ చదువులేగిన ఆనాటి ఉండింటే ఈ యొక్క ప్రాప్తి లభించేటువంటిది కాదు.
1: హ్యాడ్ దిస్ ఎడ్యుకేషన్ బీన్ ప్రెసెంట్ దేర్ దే వుడ్ హావ్ బీన్ సో డివోటెడ్.
0: వారి లక్ష్యమంతా దైవం పైనే ఉండేటువంటిది.
1: ఆల్ దేర్ ఎయిమ్ కాన్సంట్రేటెడ్
0: ఈనాటి ఆధునిక లక్ష్యమంతా పుస్తకం పైనే ఉండేటువంటిది.
1: వేర్ ఇస్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ సెంటర్స్ రౌండ్ ద బుక్.
0: ఇంకా చదివిన తర్వాత పరీక్షల పైన లక్ష్యం.
1: అండ్ దెన్ వీ కాన్సంట్రేట్ ఆన్ అవర్ ఎగ్జామినేషన్.
0: ఇంకా పరీక్షల పైన లక్ష్యంతో రాత్రి పోలు టీ కాఫీలు తాగేసి చదవటము.
1: They read day and night drinking coffee and tea.
0: ఉన్న నాలెడ్జ్ ని కూడా ఊడగొట్టుకోవటం.
1: They will forget the knowledge they have already on.
0: జ్ఞాపశక్తంతా కూడా మందబడిపోవటం.
1: They lose their memory.
0: ఈ విధంగా మానవుని యొక్క శక్తులు అంతా కూడాను కావలసినంత నిర్మూలం గావించుకుంటున్నాడు.
1: Like this all the energy is lost.
0: ఆనాటి సుగుణ నిరంతరము చింతనే, కృష్ణ చింతనే.
1: But Suguna thought of Krishna all the time.
0: ఆ విశ్వాసమే ఈమెకు ఇంత గొప్ప ప్రాప్తికి మూల కారణము.
1: ఇట్ ఈస్ ఓన్లీ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ మేడ్ హర్ ఎక్స్పీరియన్స్.
0: ఆ ప్రాప్తి అనేటువంటి విశ్వాసం పైన ఆధారపడుతుంటారు, కానీ మరొక దాని పైన కాదు.
1: దట్ డిజర్వ్డ్నెస్ డిపెండ్స్ అపాన్ ద ఫెయిత్.
0: చెప్పాను, ఇల్లు ఎక్కాలంటే కింద భూమి పైన నిచ్చిన నీ మోపాలి, పైన కూడా మోయాలి. అది కిందదే ప్రేమ, పైనదే విశ్వాసం. ఈ రెండింటి ఆధారం లేకుండా మనం పైకి ఎక్కడానికి వీలు కాదు.
1: ద లాడర్ కెన్ స్టాండ్ on the ground of love, leaning on the wall of
0: prema vishwasam le deeniki moola karanalu ive pedda sadham.
1: Love and faith are important spiritual practices.
0: Purab shariram yokka tattam nandu kudanu Bangra anetvanti gramam lopala
1: a village by name Bangra
0: Hemant Singh anetvanti vaadu undetvanti vaadu parama bhaktudu Sai Baba ku
1: an ardent devotee of Sai Baba was there. Hemant Pandit
0: అతనిని రెండో పేరు ఏమిటంటే అన్నా సాహెబ్ అంటారు.
1: ఈ సెకండ్ నేమ్ ఇస్ అన్నా సాహెబ్.
0: ఈ అన్నా సాహెబ్ ఎప్పుడు కూడా బాబా బాబా బాబా బాబా అని బాబాను చింతిస్తూ ఉండేటువంటి వాడు.
1: అన్నా సాహెబ్ ప్రేస్ టు బాబా సేయింగ్ బాబా బాబా.
0: పండుకున్నాడు.
1: హీ రెస్టెడ్
0: 3 గంటలకు లేచాడు.
1: హీ గాట్ అప్ అట్ 3 o'clock.
0: చూచాడు.
1: హీ సా
0: ఎవరో పెద్ద ఆజానుబాహుడు వచ్చినట్టుగా కనిపించింది.
1: హీ సా ఎ మైటీ పర్సనాలిటీ.
0: తలుపులు కూడా తెరవబడింది.
1: ద డోర్స్ వర్ ఓపెన్డ్.
0: వచ్చాడు.
1: హీ కేమ్.
0: ఈ అన్నా సాహెబ్ పైన కొంతవరకు వీపు పైన తట్టాడు.
1: హీ ప్యాటెడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ అన్నా సాహెబ్.
0: అన్నా సాహెబ్
1: హీ సెడ్ అన్నా సాహెబ్
0: రేపటి దినం మీ ఇంటికి భోజనానికి వస్తున్నానన్నాడు.
1: టుమారో ఐ విల్ బి కమింగ్ ఫర్ లంచ్.
0: చూచాడు, ఇది నా స్వప్నమా లేక యథార్థమా అని కొంతవరకు ఆలోచించాడు.
1: హీ థాట్ వెదర్ ఇట్స్ ఎ డ్రీమ్ ఆర్ ఎ రియాలిటీ.
0: ఇది స్వప్నం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ డ్రీమ్.
0: నా బాబానే నా దగ్గరికి వచ్చాడు.
1: బాబా
0: రేపటి దినం నా ఇంటికి భోజనానికి వస్తాడట.
1: Tomorrow morning he is going to come.
0: Ani appudikappude ratri 3 gantala appudu repadi dinam baba na intiki bhojananiki vastadu maa intiki bhojananiki vastadu ani oke aananda padipothunnadu.
1: He got up at 3 o'clock and he was so happy declaring everybody that baba will be
0: ee arapulu inindi bharya aami lechindi.
1: Wife heard all the shouts and she too got up.
0: Emtandi meekem swapnama lekapothe inkemaina okka giliya endukosam meeru itla avastha padutunnarani.
1: And the wife started asking him, have you dreamt or anything wrong with you?
0: ఇది కేవలం ఏదో ఒక స్వప్నంగా ఉంటుంటుంది.
1: ఇట్స్ ఆల్ ఏ డ్రీమ్.
0: లేకపోతే ఈ 3 గంటలు అప్పుడేమిటి, బాబా ఇక్కడ రావటం ఏమిటి, ఎక్కడ షిడ్డి, ఎక్కడ బాంగ్రా, ఎంత దూరం ఉంటుండాలి, ఇదంతా మీ యొక్క భ్రమ అనింది ఆమె.
1: షీ సెడ్ ఇట్స్ టైమ్ ఇస్ 3 o'clock, వేర్ ఇస్ షిర్డీ, వేర్ ఇస్ బాంగ్రా, అండ్ యూ సే దట్ బాబా ఇస్ హియర్. నో.
0: అప్పుడు అతనికి చాలా బాగా తెలుసు. అన్నా సాహెబ్ చెప్పాడు.
1: అన్నా సాహెబ్
0: పిచ్చిదానా,
1: మ్యాడ్ క్యాప్.
0: భగవంతునికి దూరము దగ్గర అనేటువంటిది లేదు.
1: గాడ్ ఇస్ బియాండ్ స్పేస్.
0: సర్వత్రా ఉండేటువంటి భగవంతునికి రావటం పోవటం అనేటువంటిది ఎక్కడ?
1: గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ సేయింగ్ దట్ హి కేమ్.
0: రాకపోకలు ఉండేటువంటి ఒక స్వరూపమే భగవంతుడు.
1: గాడ్ నీదర్ కమ్స్ నార్ గోస్.
0: కనుక ఎక్కడ ఎవరికి ప్రాప్తి అక్కడ కనిపిస్తాడు.
1: హీ మానిఫెస్ట్ టు దోస్
0: ఎక్కడికి ఎవరికి ప్రాప్తి లేదో వారికి కనిపించడు.
1: ద అండర్జర్వింగ్ పీపుల్ డోంట్ సీ హిమ్.
0: వారి వారి విశ్వాసారంగా నడుస్తుంది.
1: దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది
0: కానీ బాబా రేపటిదినం మన ఇంటికి వస్తాడు.
1: హీ ఈజ్ షూర్ టు కమ్ టుమారో.
0: తప్పక తెల్లవారు లేస్తాడు, తగినటువంటి వంటలంతా చేయాలి అన్నాడు.
1: దట్ ఆల్ ప్రిపరేషన్స్ కుకింగ్ మస్ట్ బి మేడ్ ఫర్ మార్నింగ్.
0: బాబానే నిజంగా మన ఇంటికి వస్తే అంతకంటే అదృష్టమా అనింది పాపం ఆ ఇల్లాలు.
1: ద వైఫ్ ఆల్సో సెడ్ what else I want, baba is coming.
0: తెల్లవారు లేచింది,
1: షీ గాట్ అప్ నెక్స్ట్ మార్నింగ్,
0: కడిగింది, పాత్రలంతా శుభ్రం చేసింది, ప్రత్యేకంగా కొంత వంటలంతా వండింది.
1: She means she kept the house very clean and cleaned all the vessels and made very good delicious preparations.
0: Payasam undindi.
1: She made payasam, rice pudding.
0: Chesindi.
1: She made another sweet.
0: Oka vada chesindi.
1: She prepared vada.
0: Anni undichindi.
1: All are prepared.
0: Baba vastadu bhojan samayaniki ani kaachukoni untunnaru iddaru kuda.
1: Both of them, husband wife, were waiting for the arrival of Baba.
0: Sakkari poola toranalu kattindi. మామిడాకులు కట్టింది, ఇల్లంతా అలంకారం చేసుకుంది పాపం.
1: ద హోల్ హౌస్ ఇస్ డెకరేటెడ్ ఫ్లోరల్ డెకరేషన్ ఆల్ ఓవర్.
0: 12 గంటలైంది.
1: ఇట్ వాస్ 12 o'clock.
0: బాబా రాలేదు.
1: బాబా డిడ్ంట్ కమ్.
0: వచ్చే సూచనలు ఎక్కడ కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో సైన్ ఆఫ్ హిస్ అరైవల్.
0: కానీ అన్ని వైపులా అతను చూస్తున్నాడు.
1: హీ వాస్ వాచింగ్ ఎవ్రీవేర్.
0: కానీ ఇంకా వీరు కాలేదు.
1: హీ డిడ్ంట్ కమ్.
0: బాబా ఎందుకు రాలేదు? బాబా ఆడిన మాట తప్పడు.
1: వై బాబా డిడ్ంట్ కమ్? హీ విల్ సడన్లీ కీప్ అప్ హిస్ ప్రామిస్.
0: అతను సత్య స్వరూపుడు, అతనే సత్యనారాయణుడు.
1: He's the very embodiment of truth. He is Satya Narayana.
0: Adarikante verukuti mariledu.
1: There is no other truth.
0: Baba vache teertadu.
1: Baba is sure to come. He is definite to come.
0: Alanti Baba ichina mata tappinchukodu.
1: He will never go back the promise given.
0: Ani bariki nacha cheptunnadu.
1: And he convinced his wife.
0: Sare 2 gantalaindi.
1: It was 2 o'clock in the afternoon.
0: Vache daadalu kanipinchaledu.
1: No trace of his arrival.
0: Sare inkem chesedani chustundagane ముందు రూమ్ లో నుంచి ఎవరో ఇద్దరు సాహేబులు వచ్చారు.
1: రైట్ ఫ్రమ్ ఫ్రంట్ డోర్ 2 ముస్లిమాన్స్ కేమ్.
0: వచ్చేసి వాళ్ళు చెప్పారు.
1: దే సెడ్,
0: ఏమండి అన్నా సార్, మీరేమో చాలా బిజీగా ఉంటున్నారు, మీ ఇంటికి ఎవరో బంధువులు వచ్చేట్టుగా ఉంటున్నారు, భోజనాలు గీజనాలంతా రెడీ చేసుకుంటున్నారు, మీరు చాలా ఇదిగా ఉంటున్నారు, ఇప్పుడు మీతో మాట్లాడటానికి వీలు కాదు, మేము తర్వాత వస్తాం, మీ పని మీరు చేసుకోండి, ఇదిగో ఈ ప్యాక్ మాత్రం తీసుకోండి అన్నారు.
1: దీస్ 2 ముస్లిమాన్స్ సెడ్, యూ బోత్ సీమ్ టు బి వెరీ బిజీ. You both appear to be making so many preparations, expecting some relations for the lunch this afternoon. Better you attend to your work.
0: Sorry,
1: and take this pack, they said.
0: Pack తీసుకున్నాడు.
1: And he collected the pack.
0: ఈ ప్యాక్ తీశాడు.
1: The moment he opened
0: it, వెళ్ళిపోయారు.
1: And they left.
0: చూసేసేస్తే బాబా పిక్చర్స్.
1: As he opened the bundle, the pack, he saw Baba's pictures.
0: నీ విరూపకంగా వచ్చావు నా ఇంటికి అన్నాడు. ఆ బాబానే ఆ ఫోటోల్ని గట్టి కరుచుకున్నాడు.
1: Saying, Baba, you have come in the form of this picture. And they hugged this picture.
0: Bhakti anta pichiga untuntadi.
1: The devotion looks so mad.
0: Pichiru bogottu, pichi battinchunu, Sachidanandudu Sai Baba. Pichiru bogottu, pichi battinchunu, Sachidanandudu Sai Baba.
1: Sai Baba is Sachidananda. He will cure all your madness and make you mad again.
0: ఈ విధంగా బాబా ఎందుకు ఈ విధంగా పిచ్చి పట్టిస్తున్నాడు?
1: Why should he make us mad?
0: ప్రపంచము పిచ్చిని పోగొడతాడు, తన పిచ్చిని పట్టిస్తాడు.
1: He will give you relief to the madness of the worldly thought and make you mad after God.
0: దాన్ని ఆ ఫోటోను తీసుకున్నాడు, ఆకు ముందు పెట్టాడు.
1: He kept the photo in front of the leaf.
0: Baba, neevu bhujinche teerali.
1: Baba, you must eat food, sir.
0: Ee roopakanga vachavu.
1: You have come in this form.
0: Ani cheppadu.
1: He said, sir.
0: Photo ni akkada pettadu. Adi nilchadaniki veelledhe. Oka tumbler ni akkada pettesi aa tumbler ku nilabettadu ee photo nu.
1: And he made this photo stand against this tumbler.
0: Kanneeru teppinchu, kanneeru tappinchu, చిన్మయమూర్తి ఓ చిన్ని బాబా.
1: ఓ బాబా, యు ఆర్ వన్ ఆఫ్ అవేర్నెస్. యూ విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్, యెట్ యూ మేక్ అస్ షెడ్ టీయర్స్.
0: లోక సంబంధమైనటువంటి యొక్క కంటి నీరును తుడిచివేస్తాడు.
1: యూ విల్ వైప్ అవుట్ ఆల్ ది టీయర్స్ దట్ వీ షెడ్ ఫర్ ది వరల్డ్.
0: కార్చేటువంటి కంటి నీరును తెప్పిస్తాడు.
1: యూ విల్ మేక్ అస్ షెడ్ ద టీయర్స్ పైనింగ్ ఫర్ యూ.
0: కనుక బాబా నిన్ను భుజించాలి అన్నాడు.
1: యూ మస్ట్ టేక్ దిస్ ఫుడ్.
0: కన్నులు మూసుకొని ప్రార్థిస్తున్నాడు.
1: హి క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్.
0: ఆ కట్టలో ఉండినటువంటి ఒక వడ లేదు.
1: There on that plate, so many items are served. One vada was missing.
0: Varya, anna mantha kudna kuppa madri odichindi. Adi chedri poyindi. Andulo aidi vreedu kane bistunai.
1: The rice was served at the center, and they could find the prints of all the five fingers on
0: Baba
1: the rice.
0: Tinnadu, Baba tinnadani, anna mantha thane nidesistunnadu.
1: Baba has partaken this
0: Baba
1: food.
0: Prasadam, Baba prasadam.
1: And Baba has eaten this food. He was so overjoyed. And he started eating all the rest.
0: Anati paristhitulaku, anati vidhamainatundi yokka, cheryalu anati bhaktulaku triptiga undetundi.
1: Such miracles, such mysteries satisfied devotees of those times.
0: Vastanu cheppin tarvata edo oka roopamlo vachetundi vaadu.
1: When once he said, I will come, he is becoming in form of
0: another. Sarvaswarupudu anetundi daniki moola karanam emiti? Kukkaga vachi bhonchesetundi vaadu.
1: To say that all forms are his, well, he came in the form of a dog. He comes in the form of a Hebrew fellow and partakes all the food served on the plate. He comes in the form of another dog and partakes. He assumed those forms then.
0: Vastanu mee intiki vachi bhonchestarante pratyakshanga nenu potanu
1: bhonchestaru. Now it is not so.
0: Aneka mandiki chepparu. నాయనా ఇప్పుడు బొంబాయికి వస్తున్నాం, బొంబాయికి వచ్చినప్పుడు మీ ఇంటికి వస్తాను.
1: Now it is not so.
0: అప్పుడే వాడు వాడి ఇంటికి వచ్చి కానీస్తుంటారు.
1: When he says, I'll come to Bombay, he'll come there physically.
0: తప్పక చెప్పినట్టు వెళుతున్నాను, భోంచేస్తున్నాను.
1: He is certainly attending, he is certainly partaking.
0: ఎందుకోసము?
1: Why?
0: ఆనాటి భావము యొక్క ప్రభావము ఈనాటి భావము యొక్క ప్రభావం వేరు.
1: The effects of the feelings then and the effects of the feelings
0: ఆనాడు
1: now
0: పూర్తి విశ్వాసంతోనే ఉండేటువంటిది.
1: There was total faith then.
0: ఆనాడు పూర్తి ప్రేమతోనే మునిగేటువంటిది.
1: There is absolute love then.
0: ఈనాటి విశ్వాసము పార్ట్ టైం డివోషన్.
1: And today the faith is along the trend of
0: part-time devotion. ఆనందంగా ఉంటాది. మరి తర్వాత వస్తాడో లేదు, ఏదో నా తృప్తి కోసం చెప్పాడు ఏమో అనేటువంటి సందేహాలు వస్తుంటాయి.
1: We are so happy on listening to the promise from Bhagavan that he will be visiting us. But at the same time, we doubt
0: అవకాశం ఇవ్వకూడదు.
1: Never doubt any of his statements.
0: పూర్ణ విశ్వాసంతో ఉండినప్పుడు తప్పక ఆ యొక్క మాట జరిగిపోతుంది.
1: When once you have total faith, he will fulfill his promise.
0: అది ఏ దైవం యొక్క వాక్కు.
1: That is God's
0: అది అమృతవాణి.
1: That's one nectarine promise.
0: అది ఏ దివ్యమైనటువంటి వాణి.
1: That is the divine gospel.
0: ఎప్పటికీ తప్పేటువంటిది కాదు.
1: It's bound to happen.
0: కానీ మీ విశ్వాసంలో ఉన్నటువంటి లోపముల చేతనే అది తప్పిపోతుంటాది.
1: The defect lies in our faith. And therefore we miss the opportunity. As is the feeling.
0: మీరు ఆ యొక్క విశ్వాసాన్ని దృఢంగా పెట్టుకోండి.
1: Strengthen your faith.
0: ఎలాంటి పరిస్థితులు అడ్డు తగిలినప్పటికీ ఆ యొక్క విశ్వాసాన్ని మాత్రం మార్చుకోకూడదు.
1: Under any circumstances, come what may, never change your faith.
0: ఏ విధమైనటువంటి కష్టములు వచ్చి పడిపోయినా సరే.
1: Let any difficulties come on the way.
0: మాత్రం మరవకుండా ఉండాలి.
1: But never forget God.
0: మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మీ విశ్వాసం ఎట్లా జరుగుతూ ఉంటుందో అట్టనే మీ విశ్వాసం కూడాను ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అది శ్వాసం వలె జరుగుతూ ఉంటుండాలి.
1: జస్ట్ యాజ్ వీ బ్రీత్ కంటిన్యూస్లీ ఇన్సిస్టెంట్లీ లైక్ వైజ్ వీ షుడ్ ఆల్సో హ్యావ్ ఫెయిత్ ఆల్ ద టైమ్.
0: కనుక పూర్వపు యొక్క చరిత్రలు ఎందు సిడీ లోపల ఇదే విధంగానే అనేక రకములైనంత కూడాను మాటలు చెప్పటము కానీ రూపం రావకుండా పోవటము ఇంకొక రూపంలో రావటము.
1: దేర్ ఇన్ షిరిడీ హీ ప్రామిసెస్ టు కమ్. But he will come in the form he decides.
0: కానీ కొంతమందికి ఈ యొక్క అంతరార్థాన్ని గుర్తించుకోలేనటువంటి వాళ్ళు, బాబా మీరు వస్తారని కాచుకున్నానే మమ్మల్ని ఎందుకు ఇంత నిరాశ చేశారు, ఎందుకు మమ్మల్ని ఇంత కష్టపెట్టారు, ఎందుకు ఏ పాపం చేశామని వారు చాలా బాధపడేటువంటి వారు.
1: Those that have not understood the inner significance, they used to say, Baba, why do you frustrate us like that? Why do you disappoint us like that? Why did you not come?
0: నేను వచ్చాను మీ ఇంటికి.
1: He said, madcap, I
0: came.
1: But you have driven me out holding a stick on hand.
0: ఏమిటి బాబా, మిమ్మల్ని మేము కర్ర తీసుకుని తరం కొడతామా, అంత పాపులమా మేము అని వారెంతో బాధపడేటుంటారు.
1: They felt so sad, Baba. Are we sinners to drive you out?
0: వచ్చానే నల్ల కుక్క రూపంలో వచ్చాను.
1: I came in the form of a black dog.
0: అనగా ఏమిటి?
1: What does it mean?
0: అన్ని జీవులు ఎందుకు భగవంతుడు ఉన్నాడనేటువంటి సత్యాన్ని నిరూపించేటువంటిదే భారతీయ యొక్క సంస్కృతి.
1: The culture of Bharat will prove the fact that God is present in all creatures.
0: చూడండి, ఒక ఎలుక. ఎలుక ప్రత్యేకంగా కనుక పడితే దాన్ని బోను పట్టి పట్టేస్తాము, లేకపోతే కర్ర తీసుకుని కొట్టేస్తాము.
1: If you find a rat separate, you will trap it and kill it.
0: అదియే వినాయకుడి కిందకి ఉంటుందంటే దాన్ని కూడా నమస్కారాలు చేస్తాం మనము.
1: Then once the very same rat is associated with the Vinayaka, you start worshipping
0: him.
1: Whatever that is close to God deserves all worship. If you find a snake on the way, you call the snake charmer and catch hold of it or kill it
0: either.
1: The very same snake, when it's a matter of ornament to Lord Shiva,
0: sannidhini patti dani yokka pennidhi perugutundi.
1: It is sannidhi, the proximity that gives the pennidhi prosperity.
0: Aa samipatvanni puraskarinchukoniye ee yokka inta gaurava maryadalu labhistuntayi.
1: Therefore the respect and courtesy and esteem are because of the proximity.
0: Aa sannidhi yokka deenine manaku dooram ayipothe idini moham chuchetunte vaaru kuda undaru.
1: Then once the proximity is lost, no one will look at our face.
0: Kalukune sarvatra manam bhagavat sannidhi ante untunnamu.
1: We are present in the presence of God.
0: Yedi chuchina bhagavat tattvame.
1: But everything is
0: one.
1: God is everywhere.
0: రాకపోకలు లేనటువంటి తత్వం భగవత్ యొక్క తత్వము.
1: ఇట్ ఇస్ ది డివినిటీ దట్ నైదర్ కమ్స్ నార్ లీవ్స్.
0: కనుకనే సర్వత పాణిపాదం త సర్వతోచి శిరోముఖం. ఇందుకరడు అందు లేడని సందేహం వలదు.
1: God is everywhere. Never doubt that you whether present there or not.
0: Yendendu chuchina andante kaladu.
1: Wherever you search, you will find him there.
0: Adiye tirigi vinayakudu kuda chupinchadu.
1: At what vinayaka also show.
0: Okanoka samayalo meeku tamash cheyadalchi Parvati Parameshwarulu iddaru kumarulaku koncham oka aatalu potiga pettaru.
1: Parvati Parameshwara, they conducted a competition for both of their sons.
0: Vinayaka Subramanya itra.
1: They called Vinayaka Subramanya, come on.
0: Chudandi ee naadu oka pari pettaru meeku.
1: Today there is a competition.
0: Urke Udupi Krishna kadupu varu ettalenu em cheyali tinesedi kurchuledi ee vidhanga untunte pani etla jarugutundi.
1: You go on eating and develop the paunch. How do you do work like this?
0: Loading unloading anetundi koncham maneseyandi oka pani pettestanu meer cheyandi ani chepparu.
1: Put a full stop this loading business. I'll give you some work now.
0: Cheppandi annaru iddaru paapam.
1: Both of them already tell us.
0: Amma మీ ఆజ్ఞ శిరసా వహిస్తామన్నారు. గణపతి వచ్చాడు.
1: గణపతి కేమన్ సెడ్, మదర్ ఐ విల్ సర్టన్లీ ఫాలో యువర్ కమాండ్.
0: మీ ఇద్దరు పోయి ఈ విషయాన్నంతా రౌండ్ చేసుకుని రావాలి, చుట్టి రావాలి. ఎవరు ముందొస్తారో మీరు రండి.
1: బోత్ ఆఫ్ యూ గో రౌండ్ దిస్ యూనివర్స్ అండ్ హూమ్స్ ఎవర్ దట్ రీచెస్ ఫస్ట్.
0: వినాయకుని పొట్ట చాలా పెద్దది,
1: వినాయక
0: వాహనం ఎరుక చాలా చిన్నది.
1: Vinayaka has got a very big belly and the chariot is rack is
0: ప్రయాణం చేయగలడు అనేటువంటి దాన్ని పరీక్షించడానికి చూచారు.
1: And he wanted to test how he is going to travel.
0: Subramanyamu peacock nemali.
1: Subramanya has got peacock.
0: Dani pai kurchunnadu bail deraadu.
1: He sat on its back and started.
0: Potundadi peacock manchi speed ga vellipothundadi.
1: Peacock is going at a very high speed.
0: Kaani elukunu kuda daggara raman cheppaledu inka Vigneshwarudu.
1: And Vinayaka has not asked the rat to come close by. And he didn't try anyway.
0: Ye chintanu cheyaledu.
1: He didn't think of.
0: Kurchunnadu atte kurchunnadu.
1: He sat there only.
0: Inka anta dooram lopala సుబ్రహ్మణ్యుడు వచ్చి చూచాడు. మెత్తగా ఈశ్వరునికి పార్వతికి ప్రత్యక్షం చేశాడు. నేనే ముందుకు వచ్చాను అన్నాడు.
1: హీ సా సుబ్రహ్మణ్య కమింగ్ క్లోజ్, ఇమీడియట్లీ గాట్ అప్, వెంట్ రౌండ్ పార్వతి పరమేశ్వర.
0: పార్వతి అడిగింది.
1: పార్వతి ఆస్,
0: ఎంత యుక్తి పడురా నీవు.
1: హౌ ఇంటెలిజెంట్ యు ఆర్.
0: వాట్ ఎ నాక్.
1: వాట్ ఎ నాక్.
0: మీ అన్నగారు ఇంత దూరం పరిగెత్తి వచ్చేసేశారు, అతనిది మొదలు ప్రైజ్ కావాలి. కానీ నువ్వు ఇక్కడ మమ్మల్ని ఇద్దరిని చుడితే ఎట్ట విశ్వాసం చుట్టినట్టు.
1: యువర్ బ్రదర్ హూ వెంట్ రౌండ్ ది హోల్ యూనివర్స్ షుడ్ రిసీవ్ ద అవార్డ్.
0: పార్వతీ పరమేశ్వరుకు తెలియక కాదు, లోకానికి ఈ విధమైనటువంటి ఒక భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటిది లోకానికి తెలిసే నిమిత్తమై ఈ విధమైన నాటకం ఆడుతూ వచ్చారు.
1: పార్వతి పరమేశ్వర వాంటెడ్ టు టీచ్ ది ఎంటైర్ వరల్డ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: అప్పుడు వినాయకుడు చెప్పాడు.
1: నేను వినాయక సేవ
0: అమ్మా
1: మదర్,
0: ఎక్కడ చూసినా మీరిద్దరే కదా ఉంటుండేది.
1: బోత్ ఆఫ్ యు ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ శక్తి ఈశ్వరుడు రెండే.
1: శక్తి ఇది ఎనర్జీ అండ్ ఈశ్వర్ ఆర్ లార్డ్.
0: కనుక ఎనర్జీ అండ్ మ్యాటర్.
1: ఎనర్జీ అండ్ మ్యాటర్.
0: కనుక పార్వతి మ్యాటర్.
1: పార్వతి ఇస్ మ్యాటర్.
0: ఈశ్వరుడు ఎనర్జీ.
1: ఈశ్వర్ ఇస్ ఎనర్జీ.
0: ఈ ఎనర్జీ అండ్ మ్యాటర్ రెండే కదా ఉంటుంది జగత్తులో.
1: ఇన్ దిస్ వరల్డ్ ఓన్లీ ఎనర్జీ మ్యాటర్ ఎగ్జిస్ట్.
0: కనుక మిమ్మల్ని ఇద్దరిని చుట్టే లోకాన్ని చుట్టినట్టే అయిపోయింది.
1: దేర్ఫోర్ ఇఫ్ ఐ జస్ట్ గో రౌండ్ ఇట్ అమౌంట్స్ టు గోయింగ్ రౌండ్ ది యూనివర్స్. దీనిని
0: బట్టి అప్పుడు వినాయకునికి ఒక ఫలం ఇచ్చేసేసింది ప్రైజ్ అని.
1: అండ్ మదర్ పార్వతి గేవ్ హిమ్ ద అవార్డ్ ప్రైజ్ టు వినాయక.
0: తర్వాత ఇంత చుట్టి వచ్చాడే పాపం సుబ్రహ్మణ్యుడు నిరాశపడతాడేమోని అతనికి ఒక ఫలం ఇచ్చింది.
1: సుబ్రహ్మణ్యుడు
0: రావటం నీవు ఫస్ట్,
1: you are first to go around this entire
0: అంతరాత్మని ప్రబోధించడంలో వినాయకుడు ఫస్ట్.
1: వినాయక స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: అందుకోసమని కానీ చుట్టి వచ్చా కాబట్టి పలనీది అన్నాడు. పలని అనగా అదే పలని. కోయంబత్తూరు దగ్గర పలని అంటుండాలి, అదే పలని అన్నాడు.
1: అండ్ షీ ప్రెసెంటెడ్ దిస్ పలని, ది ఫ్రూట్ ఈస్ ప్రెసెంటెడ్ టు సుబ్రహ్మణ్య. పలని ఇస్ ద ప్లేస్ ఇన్ తమిళనాడు. పలని
0: చూచారా ఎంతింత అర్థరాత్రాలు ఉంటాయి. భగవత్ యొక్క విచారాన్ని లోతుగా దిగి విచారించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి పవిత్రమైనటువంటి చరిత్రలు చక్కగా అర్థమవుతాయి. కానీ పై పైన తేలేటువంటి వానికి ఏమాత్రం అర్థం కాదు.
1: అన్లెస్ యూ ఫాథమ్ ద డెప్త్స్ ఆఫ్ ద డివినిటీ యు విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్.
0: అనేటువంటి యొక్క జలము లోపల తల మునుగ పూర్తి మునిగినటువంటి వాడు ఏమీ మాట్లాడలేడు.
1: When once you drown yourself completely over there, you cannot speak any longer.
0: నీళ్ళ పైన పై పైన తేలుతుంటాడు చూడు, వాడే ఎక్కువ మాట్లాడుతుంటాడు.
1: The one who floats on the superficial layers talks more.
0: భక్తి విశ్వాసము ఆ ప్రేమ విశ్వాసంలో మునిగినటువంటి వాడికి ఏమీ తెలియదు, తన్మయత్తుడై ఉంటాడు.
1: Therefore, the one who drowns himself in love and faith,
0: he forgets himself. కాని ఈనాటి విద్యావంతులమని కాని ఈనాటి కౌలమని కాని చెప్పుకునేటువంటి వారంతా పై పైన తేలేటువంటి వాళ్ళే.
1: The modern educated people and the poets, they are present at the superficial level.
0: కాని నిండా మునిగినటువంటి వానికి ఏ మాటలు రావు.
1: The one who has deeply drowned himself will not speak any longer.
0: ఆనందమే అతని భాష.
1: That bliss is his language.
0: దీనికంటే మించింది ఏం కాదు.
1: Nothing is beyond this.
0: కనుకనే భగవంతుని అన్వేషణ అనేటువంటిది చాలా పొరపాటు.
1: Search for God is meaningless.
0: సర్వత్రా ఉండినటువంటి వానికి అన్వేషణ ఎక్కడ జరుగుతుంది?
1: When God is everywhere, where do you search for him?
0: అన్వేషణే లేదు.
1: There is no search at all.
0: అందువల్లనే ఒకానొక సమయంలో అనిబిసెంట్ చెప్పింది.
1: So at one time అనిబిసెంట్ said,
0: భగవద్గీత లోపల
1: దేర్ని భగవద్గీత
0: భక్తులు భగవంతుణ్ణి అనేక విధములుగా అన్వేషణ చేస్తున్నారు అని చెప్పి చెప్పారు.
1: భగవద్గీత mentions that the devotee is in search of a God.
0: ఎన్ని మార్గాల్లో
1: so many paths
0: అనేక మార్గాల్లో చేస్తున్నారు.
1: He is in search of God in so many paths.
0: కీర్తనం
1: listening singing
0: విష్ణు

0: సర్విట్యూడ్
1: స్నేహం ఆత్మని
0: ఫ్రెండ్షిప్ సరెండర్
1: ఇంత మార్గాలు చేస్తున్నారు అన్నారు.
0: నైన్ పాత్స్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్
1: ఆమె వినింది.
0: షీ హర్డ్ దిస్.
1: అయ్యో
0: షీ సెడ్
1: భగవంతుని అన్వేషణ చేయటమా, సర్వత్రా ఉండేటువంటి భగవంతుని అన్వేషణ ఎక్కడ, తానే భగవంతుడై ఉన్నాడు. ప్రతి వ్యక్తి కూడా భగవత్ స్వరూపమే, భగవంతుడే భక్తుని అన్వేషణ చేస్తున్నాడు.
0: సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఎక్కడ నాకు నిజమైన భక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడు, ఎక్కడ నా నిజభక్తున్నాడని తాను వెతుకుతున్నాడు.
0: గాడ్ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ, వేర్ ఇస్ మై ట్రూ.

0: నిజమానవ భక్తులను వెతుకుతున్నాను.
1: I'm searching. I'm in continuous search of a true devotee.
0: నిజమానవ భక్తుని వెతుకుతున్నాను.
1: I'm in search of a true devotee.
0: పక్షుల్లోనైనా ఉంటుంది అది నిజమైన భక్తి.
1: There's devotion among birds.
0: అనిమల్స్ లోనూ ఉంటుంది అది నిజమైన భక్తి.
1: There is true devotion in animals.
0: దురదృష్టమో నిజమైన భక్తి మనుషుల్లో లేకపోతుంటుండాలి.
1: But human beings do not have the true devotion.
0: అంత పార్ట్ టైం డివోషన్ గా ఉంటుండాలి.
1: Everything is part time devotion.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు అంటే ఇంకపై మీరు పూర్తి విశ్వసించాలి.
1: You should have full faith in God.
0: మీరే భగవత్ స్వరూపులు.
1: You are the form of divine.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహం అనేటువంటిది మన దేవాలయము.
1: The body is the temple.
0: ఈ దేహం అనే టెంపుల్ లోపల జీవుడు అనే దేవుడు ఉన్నాడు.
1: There is present the indweller God.
0: కనుకనే అతనే నీ యొక్క పరమాత్మ తత్వము.
1: And he is the divinity.
0: నీవే పరమాత్మ తత్వము.
1: And you are God.
0: ఇంతకంటే పరకు దేవుడు ఎక్కడున్నాడు?
1: What else you need?
0: కనుక ఆ విశ్వాసాన్ని దృఢంగా నమ్మాలి.
1: You have to strengthen that faith.
0: అప్పుడే
1: then
0: నిజమైనటువంటి యొక్క ఆనందము, నిజమైనటువంటి ప్రేమ యొక్క రుచి మీకు చక్కగా తెలుస్తుంది.
1: Then only you will enjoy the true bliss and the taste of love.
0: చేతిలో పెట్టుకునే చక్కెర రుచి ఎట్టుంది అంటే మీకు అర్థం కాదు. దాన్ని నాలుకపైన వేసుకో.
1: If you hold sugar on hand, you don't know the taste at all.
0: నాలుకపైన వేసుకున్నంత మాత్రమే కాదు, దాన్ని చప్పరించు తీయని రసంగా లోపల పోతుంది.
1: Keep it on the tongue and chew it, you will understand the sweetness.
0: మధుర మధుర మురళీ ఘనశ్యామ.

Radio.

పోదాం భక్తులందరూ చేరి కురుభద్ర గోత్రాది సుని పెండి రాధే చూడ.

0: రప్పించుట అదే చూడగపోతాము. రాముల
1: ఎంత మంచి తీపుని ఎంత దేవుడి,
0: ఎంత మంచి తీపుని ఎంత దేవుడి,
1: ఎంత మంచి తీపుని ఎంత దేవుడి,
0: ఎంత మంచి తీపుని ఎంత దేవుడి.
1: రాత్రి బలిపీకి శరణాతిది గని చేసిన సీతాదినాథుడైన శ్రీరామచంద్రనామ,
0: ఎంత మంచి తీపుని ఎంత దేవుడి,
1: ఎంత మంచి తీపుని.

దక్షిణ పరిక్షణ ఉపేక్ష చేయ జాలము పశ్చిమ

సారము సుసారి నారి కేళము సారములు సారము సుసారి నారి కేళము నీలంగా నీలగం నీల

0: విద్యార్థులారా, భారతదేశం ఈనాడు భారతదేశమని అనిపించుకునే తగినంతగా ఉండదా లేదా అనేటువంటి సందేహం ప్రతి ఒక్క భారతీయుని కూడాను కలగక తప్పదు.
1: యంగ్ స్టూడెంట్స్, టుడే వెదర్ అవర్ కంట్రీ ఇండియా డస్ డిజర్వ్ టు బి కాల్డ్ ఇండియా ఆర్ డస్ నాట్ డిజర్వ్ టు బి కాల్డ్ ఇండియా ఈజ్ ఎ డౌట్ విచ్ ఈజ్ ష్యూర్ టు కమ్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ఎవ్రీ యంగ్ పర్సన్.
0: ఈనాడు భారతీయ సంస్కృతి ఎంతై కూడాను కేవలము హాస్యాస్పదమైనటువంటి ఒక స్థితి యందు మనము అనుభవించుతూ ఉన్నాము. గాయత్రి మంత్రము యొక్క తత్వము ముక్కు పట్టించటం లోపల ముగిసిపోతూ ఉంటున్నది. సన్యాసుల యొక్క తత్వము సంసారుల కంటే అతి బాధ్యతను వహించేటువంటి పరిస్థితి పూనుకుంది. ఇంకా ప్రాణాయామముల తత్వము పటాపంచలంగా కనిపిస్తుంటున్నది. ఇలాంటి పరిస్థితి యందు నిజముగా భారతదేశమా కాదా అనేటువంటి సందేహము రాక తప్పదు.
1: Today, the Indian culture is appearing to us in a most ridiculous and funny manner. For instance, the Gayatri Japa or the Gayatri Mantra has only significance of your holding tight the tip of your nose. The sannyasi is
0: Sattamu samsarula kante ati bhajitana vahinchetvanti paristhiti poonukundi. Inka ప్రాణాయామముల తత్వము పటాపించలంగా కనిపిస్తుంటుండాలి. ఇలాంటి పరిస్థితి

0: were holding tight the tip of your nose. The sannyasi is having so much burden on him, which is perhaps even more than the head of a family has in looking after his family. When we talk of pranayama, it looks very simple and trivial. It has deteriorated into one which is meaningless. So it is true in this context that we do get a doubt whether India really deserves to be called India and whether Indian culture has any significance at all.
1: ప్రతి దేశమునందు కూడాను కొంత కాలమునకు ఇట్టి పరిస్థితులు కూడాను పరిణామం పొందుతూ ఉండటం సహజం. దేశ కాల పాత్రను అనుసరించి దేశమునందు అనేక మార్పులు జరగటం కూడాను సహజం. అట్టి మార్పుల సమయమునందు తిరిగి సత్య నిత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించే నిమిత్తమై పరమహంసలు కాని అవతార పురుషులు కాని జగత్తునందు నరాకారమును ధరించి ధర్మ ప్రచార ప్రబోధములు సలపటం కూడాను పరమ సత్యం.
0: ఇట్ ఈస్ ట్రూ దట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఎవ్రీ కంట్రీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఎ సిచ్యువేషన్ అరైజెస్ విచ్ ఇస్ క్వైట్ న్యాచురల్ వెన్ సచ్ ఎ డిటీరియరేషన్ ఈస్ టు బి సీన్ డిపెండింగ్ అపాన్ ది కంట్రీ డిపెండింగ్ అపాన్ ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్ డిపెండింగ్ ఆల్సో అపాన్ ది ఇండివిజువల్స్ who live in that country, this deterioration does come and is quite natural. When such a deterioration comes for establishing the original traditions and the original culture, there do appear either in the form of Paramahamsa or in the form of an avatar, God will come in the midst of the people.
1: 5800 సంవత్సరములకు పూర్వం కూడాను జగత్తునందు ఇట్టి వేదవిహితమైనటువంటి ధర్మమునకు జ్ఞాని సంభవించినటువంటి సమయమైనందు కూడా ఆదిశంకరులు అవతరించి వేదవిహితమైనటువంటి యొక్క ధర్మమును అద్వైత సిద్ధాంతమునందు ప్రబోధించి భారతదేశమునకు ప్రధానమైనటువంటి పీఠమును స్థాపించి తిరిగి ధర్మమును పునరుద్ధరించేటటువంటి యొక్క వ్యక్తులలో ఆదిశంకరులు వారు ప్రధానులు.
0: అబౌట్ 5800 ఇయర్స్ అగో వెన్ ఇన్ దిస్ వరల్డ్ righteousness and whatever was dependent upon the dharma which had its roots in our Vedas was on the decline, Adi Shankara appeared on the surface of the earth and he propagated and resuscitated the ancient dharma which depends upon our Vedas in the form of Advaita or non-dual philosophy, and he has established many well-known pithas or the places where such things flourish all over India.
1: అనగా ఈ అధర్మం అన్నటువంటిది 5000 సంవత్సరములకు పూర్వమే ప్రారంభమైనది. అనగా కృష్ణుని యొక్క కాలమునందే కృష్ణుడు ఈ జగత్తును వదలి తాను నిరాకార రూపుని ధరించినటువంటి సమయమునందే ధర్మము కేవలము అధర్మ స్వరూపాన్ని ధరించింది.
0: దిస్ మీన్స్ దట్ యాజ్ లాంగ్ అగో యాజ్ 5000 ఇయర్స్ దిస్ అధర్మ ఆర్ the lack of dharma, lack of righteousness did lift its head and start at that time. When the Lord Krishna gave up his mortal form and he became one who had no form or attribute in the ordinary sense, dharma began to decline, dharma left and adharma began to take place.
1: Nandana nama samvatsaramu vaisaka sukrishta panchamanendu ఆదివారము బ్రహ్మ ముహూర్త సమయమునందు కాలడి అనేటువంటి కేరళ గ్రామమునందు ఆదిశంకర్ల వారు 2500 సంవత్సరముల పూర్వము తాను శరీరాన్ని ధరించాడు.
0: ఇన్ ది ఇయర్ విచ్ హ్యాస్ ది నేమ్ ఆఫ్ నందన, ఇన్ ది మంత్ విచ్ హ్యాస్ ది నేమ్ ఆఫ్ వైశాఖి, ఆన్ ది డే విచ్ హ్యాస్ ది నేమ్ ఆఫ్ పంచమి, ఆన్ ఎ సండే, in the early hours of the morning, which we refer to as the Brahma Muhurta, nearly 2,500 years ago, in a place called Kaladi, Adi Shankara took his birth.
1: Atti pavitramainatvati janmamunu taanu yetti 5 samvatsaramula vayassu unde gayatri mantramunu patinchi tadwara 13-14 samvatsaramula yende 4 vedamulu kudunu

0: తాను క్షుణ్ణముగా తెలుసుకుని తద్వారా ఈ జగత్తును కొంత ఆధ్యాత్మిక మార్గమునందు ప్రవేశింపచేయటానికి కంకణం కట్టుకున్నాడు.
1: హావింగ్ టేకెన్ సచ్ సీక్రెట్ బర్త్ ఈవెన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 5 ఇయర్స్ ఆదిశంకర లెర్న్డ్ ది గాయత్రి మంత్ర. హావింగ్ లెర్న్డ్ ది గాయత్రి మంత్ర అండ్ త్రూ ఇట్స్ ఎక్విజిషన్ బై ది టైమ్ హీ అటైన్డ్ ది ఏజ్ ఆఫ్ 13 or 14 ఇయర్స్ హీ లెర్న్డ్ ఆల్ దట్ వాస్ కంటైన్డ్ ఇన్ ది వేదాస్. ఇన్ దట్ మేనర్ through the Gayatri and through the Vedas, he had the determination to spread the cult of spirituality throughout the world.
0: Sarvopanishattulu kuda nu taanu aneka rakamulainatundi sutra margamunandu sulabha margamunandu taanu tarjuma chesi adi prapanchamunaku andinchadame kaakunda taanu oka bhashyamunu kuda nu raasi shankara bhashyam aneetundi saarthaka naamamto lokaniki kuda nu andinchinatundi mahavyakti.
1: Shankara is a great individual who, during his lifetime, transliterated all the Upanishads into easily understandable language and he gave them to the world. Not only that, he prepared a text which is a commentary and which has acquired the name Shankara Bhashya. This is what he had done and handed over to us. Such is the great individual Adi Shankara.
0: Tana kalamunu kayamunu kudanu ee vidhamainatundi yokka pavitra bharatiya samskrutini prachara prabodhalu salipeyatundi nimittamai yavat bharata desamunu kudanu sancharinchi taanu kontha kalamu kaasi pattanam nandu nivasinchadaniki sankalpinchukunnadu.
1: He devoted all the time that was available to him and the entire energy in his body for the purpose of propagating the sacred Indian culture throughout this country. He travelled all over India and during his travels for some time he lived in the city of Banaras.
0: Atarito 14 mandi pradhanamainatundi shishyulu kudanu ventaadutu vacharu.
1: With him were travelling closely besides him 14 important disciples of his.
0: Kasi patanam nandu vidhi vidhulu yendu kudanu veda ghoshalu chatinchutu ee brahmana gruhamulu praveshinchi variki pradhanamainatundi visishtatulu kudanu prabodhistu raavatamu atani dinakrutyanga teesukunnadu.
1: It was his daily routine that he moved about along with his disciples through the streets of Banaras and to teach and preach what he wanted to preach by way of philosophy. Not only that, he entered the various houses of Brahmins in Banaras and established the shastras for them.
0: Aa vidhamainatundi oka sancharam salaputunnatundi samayamlo oka bazaru nandu vruddudainatundi brahmanudu oka paata gruham lopala తాను ఏదో వ్యాకరణం యొక్క ధాతువును గురించి ఉచ్చరిస్తూ పఠిస్తూ ఉంటున్నాడు.
1: డ్యూరింగ్ సచ్ ట్రావెల్స్ వెన్ శంకర వాస్ మూవింగ్ అబౌట్ ఇన్ ది స్ట్రీట్స్ ఇన్ వన్ హౌస్ బిలాంగింగ్ టు ఎన్ ఓల్డ్ బ్రాహ్మిన్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్ వాస్ టెలింగ్ హింసెల్ఫ్ సమ్ రూల్స్ ఆఫ్ గ్రామర్.
0: అట్టి సమయంలో శంకరుల వారు ఆ గృహంలో ప్రవేశించి ఆ బ్రాహ్మణుల తోపల అనేక రకములైనటువంటి సంభాషణలు సల్పాడు.
1: అట్ దట్ టైమ్ శంకరా ఎంటర్డ్ దట్ హౌస్ అండ్ హీ క్యారీడ్ ఆన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్వర్సేషన్స్ విత్ దట్ బ్రాహ్మిన్.
0: స్వామి, ఈ యొక్క వ్యాకరణం పఠించడంలో వచ్చినటువంటి ఫలితం ఏమిటో తమరు దయచేసి తెలపాలని కూడాను అడిగాడు.
1: ది బ్రాహ్మిన్ వాస్ ఆస్క్డ్, డూ లెట్ మీ నో వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ స్టడీయింగ్ దీస్ రూల్స్ ఆఫ్ గ్రామర్.
0: స్వామి, నా యొక్క సంసారము అతి పెద్దది, దీనిని పోషించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం నాకు లేవు. ఏదో ఒక విధంగా చదివి పండితులను ననిపించుకుని ఏదో 4 ముక్కలు వారితో చెప్పి 4 కాసులు ఆర్జించి నా సంసారమును పోషించుకునే నిమిత్తమై ఇంత నేను శ్రమ పడుతున్నానని కూడాను ఆ బ్రాహ్మణుడు శంకర్ల వారికి ప్రత్యుత్తరమిచ్చాడు.
1: ది బ్రాహ్మణ్ రిప్లైడ్ అడ్రెసింగ్ శంకర స్టేటెడ్ దట్ He has a big family. He cannot support his big family. He is finding it difficult. Therefore, he is acquiring some knowledge, reading some grammar texts, in order that he may be called a pandit. He may go about distributing the knowledge that he has acquired, earn a little money with a view to support his big family.
0: అప్పుడు అతనికి చెప్పవలసినటువంటి విషయములన్నీ ఇక్కడను చెప్పి తాను తిరిగి తన యొక్క నివాసమునకు వచ్చి ఆనాడు జరిగినటువంటి దానిని ఒక పల్లవిగా తాను ఒక శ్లోకమును తాను వ్రాయటానికి పూనుకున్నాడు.
1: శంకర టోల్డ్ ది బ్రాహ్మిన్ ఇన్ ది కాన్వర్సేషన్ వాట్ ఎవర్ హీ డిజైర్డ్ టు టెల్ హిమ్. హీ రిటర్న్ టు ది ప్లేస్ వేర్ హీ వాస్ లివింగ్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్. హావింగ్ కమ్ బ్యాక్ హీ డిసైడెడ్ టు put in the form of a verse what had happened that day between him and the brahmin.
0: Aa vrasinatvanti yokka shlokamunu 14 mandi shishyunnu kudanu kurchanu pettukoni taanu

0: అని ఈ విధమైనటువంటి రీతిగా తాను ఉచ్చరించాడు.
1: ది వర్స్ విచ్ శంకర బిగాన్ టు కంపోజ్ అండ్ సింగ్ అలాంగ్ విత్ హిస్ 14 డిసైపుల్స్ హ్యాస్ ది సబ్స్టెన్స్ యాజ్ ఫాలోస్. థింక్ ఆఫ్ ది లార్డ్ గోవింద, అటర్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ యూ ఇడియట్, యూ పర్సన్ హూ హ్యావ్ నో కామన్ సెన్స్. యూ గో ఆన్ uttering the name of the Lord, because it will not be possible for you to do so when death faces you and you go close to the death in your life. It is not possible that by uttering the rules of grammar that you can save yourself. It is only by uttering the name of the Lord that you can save yourself. It's not possible when death comes close to you or when death is near you, you can do so. Grammar is not going to save you from this trouble.
0: ఈ విధమైనటువంటి శ్లోకములు జగద్గురువులైనటువంటి యొక్క శంకరులు బోధించిన తక్షణమే శిష్యులు మాత్రం సామాన్యమైనటువంటి వారు కాదు. గురువుకు తగినటువంటి శిష్యులు ఒకటి చేత 14 మంది కూడాను 14 శ్లోకములుగా వచ్చించి ఆ గురువును అప్పటికప్పుడు సంతృప్తిపరచడానికి పూనుకున్నారు.
1: At the time of Adishankara, while the greatness of Adishankara was evident in this verse, the 14 disciples were equally great and they were quite competent people. They wanted to satisfy their guru, and therefore each one of these 14 disciples composed a poem, and 14 poems were composed at that time.
0: శిష్యులు ఈ 14 మంది కూడాను 14 శ్లోకములు చేసి గురువును సంతోషపెట్టిన తక్షణమే తాను ద్వాదశి మంజరి అనేటువంటి రీతి కింద తిరిగి 12 శ్లోకములు తాను జగత్ కళ్యాణ నిమిత్తమై తాను 12 శ్లోకములు రాశారు.
1: As soon as the 14 disciples composed 14 verses and pleased the guru, Adishankara himself exhibited that pleasure by composing what has come to be known as Dwadasi Manjari, or a unit of 12 verses.
0: తదుపరి తాను యోచించుకుంటూ కూర్చున్నాడు. కేవలం ప్రబోధన చేసినంత మాత్రమే ఇందులో ప్రయోజనం ఏమాత్రం కూడాను ఉండదని తాను భావించి ఆశీర్వాద ఫలితంగా కూడాను తిరిగి 4 శ్లోకములు తాను ఉచ్చరించాడు.
1: He began thinking for himself and he came to the conclusion that one cannot get full benefit merely by teaching or preaching. He should also give them some kind of a blessing. Therefore, in the form of blessing, he composed another 4 verses.
0: దీనినే మోహముద్గర అనేటువంటి రీతి కింద మొదటిది భజగోవిందం అనేటువంటి పల్లవి, తదుపరి 12 శ్లోకములు, శిష్యుని యొక్క 14 శ్లోకములు, తాను ఆశీర్వాద శ్లోకములు 4, ఈ అన్నీ చేరటం చేత 31 శ్లోకంగా ఇది ఒక తయారైపోయి దీని

0: మోహముద్గర అనేటువంటి రీతి కింద ప్రపంచానికి అందిస్తూ వచ్చాడు.
1: ఇన్ దిస్ మేనర్ ఆఫ్టర్ హావింగ్ కంపోజ్డ్ 4 వెర్సెస్ బై వే ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ ఆల్సో 14 వెర్సెస్ ఇన్ అనదర్ కాంటెక్స్ట్ ది టోటల్ ఇస్ ది ఫస్ట్ వన్ విచ్ ఇస్ పల్లవి విచ్ హెస్ బిన్ టోల్డ్ టు యూ యాజ్ భజ గోవింద అండ్ దెన్ దేర్ ఆర్ 12 ది ద్వాదశి మంజరి అండ్ దెన్ దేర్ ఆర్ 4 బై వే ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ 14 అదర్స్ ఆల్ టుగెదర్ మేక్ 31 ఇన్ ది నేమ్ ఆఫ్ మోహముగ్గర అండ్ దీస్ 31 వెర్సెస్ హ్యావ్ బిన్ హ్యాండెడ్ ఓవర్ టు ది పోస్టెరిటీ.
0: ఇందులో ప్రధానమైనటువంటిది మూఢమతే అనేటువంటి యొక్క దీని కింద తాను ప్రధాన లక్ష్యాన్ని నిరూపించాడు.
1: ఇన్ దిస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ హాస్ కమ్యూనికేటెడ్ ఈజ్ ఇన్ ది వర్డ్స్ మూఢమతే. ఇట్ సింప్లీ మీన్స్ ది మైండ్ విచ్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ గ్రాస్ప్.
0: ఎవరు ఇందులో మూఢమతి, ఎట్టివారిని మనం మూఢమతి అని ఉచ్చరించడానికి వీలవుతుంది అనేటువంటి దాన్ని చక్కగా విచారణ చేసుకుని తాను సరి అయినటువంటి యొక్క జవాబును కూడాను అందించాడు.
1: We have to ask ourselves, who in this context is the Moodhamathi? Who is the person who has the mind which cannot grasp and which cannot understand? He has given a beautiful reply for this question.
0: Nastiko Moodha Ujjate Anetvanti Deentlopala Manam Vicharana Chesinappudu Anatmavadi Oka Moodhamathi Anetvanti Danini Taru Ninnayam Chesadu.
1: To this question, when we take the sentence nastiko moodha ujjate, that is one who does not believe in divinity, one who does not accept the existence of divinity, is one who also will argue as an anatmavadi. He does not believe in the existence of atma. Such person Shankara has decided is the moodhamathi.
0: నాస్తికో మూఢ ఉద్యతే అనేటువంటి యొక్క పదమును కూడాను ధర్మరాజు ఎచ్చు ప్రశ్నలను కూడాను తాను ఈ పదమును ఉపయోగపెట్టాడు.
1: దీస్ వర్డ్స్ నాస్తికో మూఢ ఉచ్యతే హ్యావ్ ఆల్సో బీన్ యూస్డ్ బై ధర్మరాజా ఇన్ ది స్టోరీ ఆఫ్ మహాభారత విచ్ రిలేట్స్ టు ది క్వశ్చన్స్ ఫ్రమ్ యక్ష.
0: అయితే ఈనాడు మూఢుడనగా మన పరిభాష లోపల కేవలము అనాత్మవాదిగా మనం భావిస్తూ ఉంటున్నాం.
1: Today we are regarding one who is a materialist and who argues on the importance of materialism as a moodha.
0: Kani manam ee naadu bhavinchavalsinatuvanti moodhamathulu yokka satyamainatuvanti arthanni kontha manam vicharana salpali.
1: But today we have to make some inquiry as to the truth. To whom does this word moodhamathi applies in the present day context?
0: Nenu dekhamunu kaadu అమృతస్య పుత్రుడను, దేహము క్షీణించునది, నేను నశించువాడను కాను అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవటం చాలా తక్కువ మంది.
1: దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ రియలైజ్ ది ట్రూత్ ఇన్ ది స్టేట్మెంట్స్ ఐఎమ్ నాట్ ది బాడీ, బాడీ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ టెంపరీ అండ్ విచ్ విల్ పెరిష్, ఐ ఆమ్ ది ఇమ్మార్టల్ చైల్డ్ ఆఫ్ డివినిటీ. ది వన్ హూ రియలైజెస్ సచ్ ఎ ట్రూత్ ఆర్ వెరీ ఫ్యూ టుడే.
0: భౌతికమైనటువంటి దృష్టి ఎందు చూచినప్పుడు నాకు నేను దేహముగా పుట్టాను, నాకు నేను పెరుగుతున్నాను, నా ఇష్టమైనటువంటి యొక్క భోగమును అనుభవించుకునేటువంటి యొక్క ఆనందం నాకున్నది అనేటువంటి యొక్క వాంఛలో తన జీవితము వ్యర్థము చేసుకోవటం ఒక భాగం.
1: When we look at this from the worldly aspect, there is an aspect which tells us that I am born in this body. I am growing in this body. I have the right to enjoy various pleasures that are available to me in the material world with this body. This is one aspect.
0: నా ఇష్ట అయిష్టములకు నేనే అధికారిని కాని అలాంటి విషయంలో దైవతత్వం ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశించనక్కరలేదని, నా యొక్క ఇష్టములలో దైవమును నేను సేవించవలసినటువంటి బాధ్యత ఏమాత్రము లేదని, దైవమును నేను విశ్వసించవలసినటువంటి అవసరం కూడాను లేదని భావించుకునేటువంటి యొక్క తత్వం కూడాను మరొకటి.
1: There is another aspect, and that is to say that in my likes and in my dislikes, there is no place for God. What I can decide as what I like and what I dislike, I do so. The God does not come into the picture at all. Therefore, why should I have any faith in God? Why should I invoke God so far as my likes and dislikes are concerned? This is one aspect.
0: I think. దీనికి పరమ విరుద్ధమైనటువంటి మరొక మార్గం కూడాను లేకపోలేదు.
1: It's not as if there is no other aspect which is quite contrary to what has been now explained to you.
0: నా గృహమునకు నేను గుత్తను కడుతున్నాను. నా యొక్క వృత్తి పన్ను నేను చెల్లిస్తున్నాను. నా యొక్క అధికారముల యొక్క పన్ను కూడా నేను నీటికి గాని విద్యుత్ శక్తులకు గాని నేను పన్నులు చెల్లిస్తున్నాను. నా నిత్య జీవితం లోపల అనుభవించడానికి తగినటువంటి అనుకూలములకు తగినటువంటి వాటికంతా నేను పన్నులు చెల్లిస్తున్నాను అనేటువంటి ఒక భావము ఒకటి ఎందు ఉంటుంటది.
1: సమ్ ఇండివిజువల్స్ హ్యావ్ ది ఫీలింగ్ దట్ ఐ ఆమ్ పేయింగ్ ది రెంట్ యాజ్ ఎ టెనెంట్ ఫర్ ది హౌస్ ఇన్ విచ్ ఐ లివ్. I pay tax for the profession which I pursue. I pay taxes for the water that I consume and for the electric power that I consume. In fact, I pay for all that I get from the rest of the world. There is therefore a feeling of this kind on the part of some people.
0: అయితే భౌతికమైనటువంటి విద్యుత్ శక్తికి, భౌతికమైనటువంటి జలమునకు, భౌతిక నివాసమైన గృహమునకు, భౌతిక సంబంధమైనటువంటి వృత్తులకు తాను పన్నులు చెల్లిస్తున్నాననేటువంటి భావం ఒకవైపున తాను ప్రార్థించినా, మరొక వైపున చక్కగా విచారణ చేసినప్పుడు నేను నివసించడానికి ఏర్పరిచినటువంటి ఈ భూమికి నేను ఏం పన్ను చెల్లిస్తున్నాను, నేను జీవించడానికి తగినటువంటి యొక్క ప్రాణమునకు నేను ఏం పన్ను చెల్లిస్తున్నాను, నాకు వెలుతురును అందించేటువంటి యొక్క సూర్య చంద్రాదులకు నేను ఏమి పన్ను చెల్లిస్తుంటున్నాను, నాకు అన్ని విధములైనటువంటి శబ్దమును ప్రసాదించినటువంటి ఆకాశ స్వరూపులకు నేను ఏమి పన్నును చెల్లిస్తుంటున్నాను కనుక ఇట్టి అగమ్య గోచరమైనటువంటి యొక్క ఆధారమే లేకున్నా ఈ క్షణ నిత్యమైనటువంటి యొక్క భోగములకు మాత్రమే మనం ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని అందించడంలో ఉన్నటువంటి యొక్క వివేకం ఏమిటి అని కూడా వారు విచారించుకొనక తప్పదు.
1: సచ్ పీపుల్ హూ హ్యావ్ డెవలప్డ్ దీస్ ఆస్పెక్ట్స్, ఇట్ ఈస్ ట్రూ దే ఆర్ పేయింగ్ టాక్సెస్ ఫర్ ఆల్ దీస్ వరల్డ్లీ పొజెషన్స్. యూర్ పేయింగ్ టాక్స్ ఫర్ ఎ హౌస్ విచ్ ఇస్ ఇన్ ది వరల్డ్, యూర్ పేయింగ్ టాక్సెస్ ఫర్ యువర్ ప్రొఫెషన్, ఫర్ వాటర్, ఫర్ లైట్, ఫర్ పవర్, ఆల్ దట్ యు కన్స్యూమ్ బై వే ఆఫ్ వరల్డ్లీ మ్యాటర్స్ అరౌండ్ యూ. బట్ సచ్ పీపుల్ హ్యావ్ టు ఆస్క్ ది క్వశ్చన్, what is the tax which I am paying to Mother Earth which is enabling me to carry on my life on the surface? What is the tax which I am paying for the sun who gives me the life and the light? What is the tax which I am paying to the moon who gives me the necessary coolness and so on? What's the tax which I am paying to the space around me which really keeps me going? Such questions have to be asked while he is paying taxes for worldly things. What are we paying to these unseen powers which are keeping us going?
0: Elanti scientistulaina kudanu ఉన్నటువంటి యొక్క పదార్థమును విభాగములు చేసి చూపించగలరు, చేయించగలరే కాని లేని మాత్రం సృష్టించడానికి వీలు కాదు.
1: హౌఎవర్ గ్రేట్ సైంటిస్ట్ మే బి, దే కెన్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ టు యూ ది క్వాలిటీస్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ మెటీరియల్ సబ్స్టెన్సెస్. దే కెన్ డివైడ్ దెమ్ ఇన్ టు కంపోనెంట్స్ అండ్ టెల్ యూ వాట్ దే కన్సిస్ట్ ఆఫ్, బట్ నో సైంటిస్ట్ కెన్ క్రియేట్ సంథింగ్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్.
0: ఈనాడు మానవునికి కావలసినటువంటి జలమును, ఆక్సిజన్, హైడ్రోజన్ కూడాను కలిపి వాటర్ గా తయారు చేయడం సైంటిస్టులు చేయగలుగుతున్నారా?
1: టుడే మ్యాన్ వెన్ హీ నీడ్స్ వాటర్ ఆర్ దే ఏబుల్ టు ప్రొడ్యూస్ దట్ వాటర్ బై మిక్సింగ్ ది ఎలిమెంటరీ సబ్స్టెన్సెస్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ అండ్ గివింగ్ హిమ్ ది నెసెసరీ వాటర్?
0: సహజమైనటువంటి యొక్క వర్షమును కురిపింపగలుగుతున్నారా?
1: ఆర్ దే ఏబుల్ టు ప్రొడ్యూస్ న్యాచురల్ రెయిన్?
0: మానవులకు సంబంధించినటువంటి ప్రాణవాయువును సృష్టించి తాను అందించడానికి పూనుకుంటున్నారా?
1: వాట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్స్ లైఫ్ నేమ్లీ ఆక్సిజన్, ఆర్ దే ఏబుల్ టు క్రియేట్ ది నెసెసరీ ఆక్సిజన్ అండ్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు మ్యాన్?
0: ఇంతే కాదు, ప్రపంచమునకు ప్రకాశమును అందించేటువంటి సూర్య సంతానాలను కూడా వారు సృష్టింపగలుగుతున్నారా?
1: నాట్ ఓన్లీ దిస్, ది సన్ అండ్ ది మూన్ హూ ఆర్ హ్యాండింగ్ ఓవర్ ది నెసెసరీ లైట్ అండ్ ఎనర్జీ టు ది వరల్డ్, ఆర్ ది సైంటిస్ట్ ఏబుల్ టు క్రియేట్ ది సన్ అండ్ ది మూన్?
0: ఏదో కొన్ని పదార్థమును చేర్చుకుని కృత్రిమమైనటువంటి యొక్క రూపకంగా వారు తయారు చేయించడము అంతో ఇంతో జరపవచ్చునే కాని యావత్ ప్రపంచమునకు కూడాను జలమును అందించి సూర్యచంద్రాల యొక్క ప్రకాశమును మార్పు చేయించి అనేక రకములైనటువంటి ప్రాణవాయువును కూడాను సృష్టింపగలిగేటువంటిది ఎవ్వరి తరము కూడాను కాదు. ఇది అంతయి కూడాను ఒక భగవత్ సంకల్పంలో ఇమిడి ఉన్నదైనటువంటిదే కాని ఈ భౌతికమైనటువంటి యొక్క స్వరూపము ఏమాత్రం కూడాను చేయడానికి సాధ్యం కాదనేటువంటి సత్యాన్ని ఎవరు తెలుసుకున్నారో వాడే మూఢమతి కాదు.
1: మేబీ అకేషనల్లీ దీస్ సైంటిస్ట్ can put together a few elemental substances here and there and have some kind of artificial creation when small quantities of new materials are being produced. But are they able to create the sun and the moon? Are they able to create the life-giving substances like oxygen and water? It is not possible for anyone to do such things. They can be created only at God's pleasure. The one who realizes this truth that all creation is at God's pleasure and there is no one in this world who can create anything which does not exist, that person can be called by negation that he is not the Moodamati.
0: Aneka pedda pedda pattanamulandu tragutaku kodanu neeru lekapovatam cheta aneka vidhamulaina scientists lanta kodanu cheri సముద్రపు జలమును కూడాను త్రాగునీరుగా మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో కొంతవరకు కూడాను వారికి ఫలితం చిక్కవచ్చును. కానీ ఈ సముద్రము నీరే లేకపోతే దీనిని తీయనీరుగా మార్చడం వారి చేతనవుతుందా?
1: ఇన్ సమ్ సిటీస్ దేర్ ఇస్ అ షార్టేజ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. ఇన్ ఆర్డర్ టు మీట్ ది షార్టేజ్ ఆఫ్ దిస్ డ్రింకింగ్ వాటర్ ఇన్ దోస్ సిటీస్ సమ్ సైంటిస్ట్ are putting their heads together and they are taking the salt water from the ocean and they are converting it into sweet water. In this attempt, they may succeed to some extent in converting the ocean water into sweet drinking water. But can they produce drinking water when the original ocean water itself is not available to them?
0: కనుక ఒరిజినల్ లేకుండా కూడా వీరు కల్పితమైనటువంటి దాన్ని సృష్టించడానికి సైంటిస్టుల తరము కాదు.
1: That means without the original substance being made available to them to be able to create something without the origin, this is impossible for any scientist.
0: ఎట్టి అధిక స్థానమును అందుకున్నటువంటి సైంటిస్టులు అయినా కూడాను పంచభూతముల యొక్క మీరినటువంటి యొక్క భావముతో పల తనకు ఏమాత్రం కూడా సంబంధం ఉండదు.
1: నో మ్యాటర్ హౌ హై ఎ పొజిషన్ ది సైంటిస్ట్ మే హ్యావ్ అచీవ్డ్ he can have no connection with things which are beyond the five elements.
0: ee panchabhutamulaku venukarane ee terapainane untunnadu paramaatmudu panchabhutamulu daatina taruvatane paramaatma tattvam aneetundi dani vyaktikrimpa chesukuntadu.
1: God lives behind the curtain beyond these five elements. God exhibits his power beyond the region of these five elements within which the man operates.
0: పంచభూతముల సంబంధము ఉండినంత వరకు కూడాను పరమాత్మ తత్వం అర్థం కాదు.
1: So long as the connection with the five elements exists, one cannot understand the true significance and meaning of the Paramatma Tattva or the divinity.
0: ఈ పంచభూతములు ఈ ప్రకృతికి మాత్రమే మన యొక్క జీవితాన్ని కొంతవరకును అనుకూలపరచుకుని ఆనందమును అనుభవించి దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడా అనుభవింపచేయటానికి ఒక్క ప్రధానమైనటువంటి యొక్క రంగంగా ఉంటుంటారు.
1: టు సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ యూటిలైజ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ది నేచర్ టు మేక్ థింగ్స్ కంఫర్టబుల్ ఫర్ అవర్ సెల్ఫ్ ఇన్ దిస్ లైఫ్, బట్ దాట్ ఈస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది పరమాత్మ తత్వ ఆర్ ది డివైన్ ఆస్పెక్ట్.
0: అంతేకాని ఈ పంచభూతముల లోపలనే పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవటానికి పూనుకోవటం ఇది కాలం వ్యర్థం చేయటమే అవుతుంది.
1: బట్ ఆన్ ది కాంట్రరీ టు అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది డివైన్ స్పిరిట్ అండ్ ది డివైన్ ఆస్పెక్ట్ విత్ ఇన్ ది స్పేస్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ విల్ బి టాంటమౌంట్ టు వేస్టింగ్ యువర్ టైం.
0: ఈ పంచభూతములు కూడాను పరమాత్మని యొక్క సంకల్ప స్వరూపం లేనటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వాడు పరమ పవిత్రుడు.
1: వన్ హూ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ రియలైజ్ ది ట్రూత్ దట్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ దెమ్ సెల్వ్స్ ఆర్ ది క్రియేషన్ బై గాడ్ అట్ గాడ్స్ ప్లెజర్ హీ హూ రియలైజెస్ దిస్ ట్రూత్ హీ ఈజ్ వన్ హూ అండర్స్టాండ్స్ థింగ్స్.
0: కనుక మూఢమతి అనగా దివ్యత్వమైనటువంటి దైవం యొక్క అనుగ్రహానికి పాటుపడక ఈ పంచభూతములతో నేటికో రేపటికో కూడాను కూలిపోయేటువంటి జీవిత నిమిత్తమై మనం అనేక రకములైనటువంటి శ్రమలను మన పడి కొన్ని నిరాశలకు గురి అయి జీవితమును కూడాను వృధాపరచుకునేటువంటి యొక్క ప్రయత్నాలు చేసుకున్నంత వరకు కూడాను మనము మూఢమతులమని విశ్వసించక తప్పదు.
1: Which means that so long as we do not yearn by our attempts for the grace of the divinity, and so long as we involve ourselves in our life being mixed up with these five elements around us, we will be meeting great many disappointments. We will be wasting our life. And there is no escape from this fact that you will be spending your life like a modamati if you do not recognize this truth and yearn for the grace of the divine.
0: దైవాన్ని ఆధారము చేసుకుని దేశాన్ని మనం అనుభవించుకోవటానికి పూనుకోవటం మనం ప్రయత్నం సల్పాలి.
1: Our attempt should be to take as our support the divine and then put ourselves into the experience of the world around us.
0: ఇంకా రెండవ పదమునందు సంప్రాప్తే సన్నిహితే కాలే అన్నాడు.
1: In the second line of the verse, Shankara has said that when your end is coming closer and closer and when the time for you to die is approaching.
0: మానవునికి అన్ని భయముల కంటే కూడా మృత్యు భయము చాలా భయంకరమైనటువంటిది.
1: For man, of all the fears that come his way, the fear of death is the most terrifying thing.
0: ఆ మృత్యువు కూడాను లక్ష తేళ్లు మన యొక్క దేహము పైన ప్రాకినట్టు కాదు, లక్ష తేళ్లు కుట్టినంత బాధగా ఉంటుంటుంది మృత్యు సమయమునందు.
1: At the time of death, it is not as if there are just 1 lakh of scorpions or crawling on your body. It is so painful that 1 lakh of scorpions are really stinging you all at a time.
0: కనుక ఇట్టి భయంకరమైనటువంటి బాధను నీవు అనుభవించుకునేటువంటి సమయమునందు నీకు భగవంతుడు తప్ప అన్యులు నీకు ఏమాత్రం కూడాను సహాయకారులు కారు అనేటువంటి సత్యమును కూడాను నాకి రక్షతి డుక్నుం కరణి అన్నాడు.
1: In the next line, he is telling you that while the death of which you are terrified in such an extreme fashion is to you, and when you are suffering the pangs of death, there is nothing which can really save you except the divine spirit. That is what is meant by saying the rules of grammar will not save you when you are close to your death.
0: Inka గోవిందం గోవిందం భజ గోవిందం గోవిందం. ఈ గోవిందం అనేటువంటి దానికి అనేక రకములైనటువంటి అర్థములు కూడాను అనేక పెద్దలు ప్రబోధిస్తూ వచ్చారు.
1: ఇన్ దిస్ స్టాన్సా విచ్ సేస్ గోవిందం భజ గోవిందం భజ, దేర్ ఆర్ మెనీ ఇంటర్ప్రిటేషన్స్ గివెన్ బై లెర్నెడ్ స్కాలర్స్ ఫర్ దిస్ వర్డ్ గోవిందం భజ.
0: కానీ గాహం విందం ఇది గోవిందం అనేటువంటి యొక్క అర్థం కూడాను దీనికి సరి అయినటువంటిది.
1: బట్ ది ప్రాపర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ గోవిందం ఈజ్ వాట్ ఎవర్ ఈజ్ డివైడ్ ఆఫ్ గాహం ఇతి, దట్ ఈస్ కాల్డ్ గోవిందం.
0: అనగా గోవులను పాలించేటువంటి వాడని, గోవులను ధరించేటువంటి వాడని కూడాను భరించేటువంటి వాడని కూడాను ఇందుకు అర్థం.
1: దర్ ఇస్ ఎ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ which tells us that he who looks after the cows, he who tends the cows and looks after them, he is Govinda.
0: Anaga pasutvanni kudanu paripalana chesipetunte vaade Govindudu.
1: This means one who has control and one who has rule over the animal nature is Govinda.
0: Manavuni yendu శేషముగా మిగిలినటువంటి యొక్క పశుత్వం ఉండటం చేత ఈ పశుత్వం యొక్క లక్షణాన్ని పరివర్తము గావించి దాని యొక్క పరిశుద్ధమనేటువంటి యొక్క స్థితినందు పరమాత్మను అర్పితము చేపించేటువంటి నిమిత్తమై గోవిందుడు ఈ యొక్క రూపమును ఈ యొక్క నామమును అనుభవిస్తున్నాడు.
1: దేర్ ఈస్ సమ్ యానిమల్ నేచర్ విచ్ ఈస్ రిమైనింగ్ యాజ్ ఎ రెసిడ్యూ ఇన్ మ్యాన్. This residual animal nature in man has to be changed and transformed. One, God in that form who is able to change and transform the residual animal nature in man, he takes the name Govinda.
0: పశుత్వానికి మానవత్వము అలభ్యము, మానవత్వానికి దివ్యత్వము లభ్యము.
1: ఫర్ ఎన్ ఆనిమల్ హ్యూమన్ నేచర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అన్అటైనబుల్, బట్ ఫర్ మ్యాన్ డివైన్ నేచర్ ఇస్ సంథింగ్ విచ్ ఈజ్ అటైనబుల్.
0: అయితే మానవత్వం లోపల పశుత్వం కొంచెం శేషంగా ఉంటుండాలి.
1: హౌఎవర్ ఇన్ మ్యాన్స్ నేచర్ దేర్ ఇస్ ఎ రెసిడ్యూరీ ఆనిమల్ నేచర్.
0: ఈ పశువు యొక్క లక్షణాన్ని కూడా మనం ఒకతూరి విచారించాలి.
1: వీ హ్యావ్ టు మేక్ సమ్ ఎంక్వైరీ ఆఫ్ వాట్ వీ మీన్ బై సేయింగ్ ఆనిమల్ నేచర్.
0: పచ్చని గడ్డిని మాత్రం తనకు చూపినప్పుడు దగ్గరగా వచ్చి ఆనందంగా తోకను అల్లాడిస్తుంది.
1: వెన్ వీ షో గ్రీన్ గ్రాస్ టు ది క్యాటల్ ఆర్ ఎన్ ఆనిమల్ దెన్ ఇట్ కమ్స్ క్లోజ్ టు గ్రీన్ గ్రాస్ అండ్ ఎక్స్ప్రెసెస్ ఇట్స్ ప్లెజర్ బై మూవింగ్ ఇట్స్ టెయిల్.
0: అదే యొక్క గోవును తుంటకర్ర తీసుకుని గట్టిగా మోదినప్పుడు అది దూరంగా పరిగెత్తుతుంది.
1: ది సేమ్ ఆనిమల్, ది సేమ్ కౌ, ఇఫ్ యూ టేక్ ఎ స్టిక్ అండ్ బీట్ ఇట్ దెన్ ఇట్ రన్స్ అవే అండ్ గోస్ అవే ఫ్రమ్ యూ.
0: ఈనాడు కూడాను మానవునికి 10 కాసులు చూపితేనా చక్కగా దగ్గరికి వస్తున్నాడు.
1: టుడే ఆల్సో టు మ్యాన్ ఇఫ్ యూ షో హిమ్ 10 కాయిన్స్ హీ కమ్స్ వెరీ క్లోజ్ టు యూ.
0: గట్టిగా కసరనా దూరం వెళ్లిపోతున్నాడు.
1: బట్ ఇఫ్ యూ ఆర్ యాంగ్రీ అండ్ షౌట్ ఎట్ హిమ్ హీ గోస్ అవే ఫ్రమ్ యూ.
0: ఇది పశుత్వం యొక్క లక్షణం కాక మానవత్వం యొక్క లక్షణాలా?
1: ఇస్ దిస్ నాట్ ది నేచర్ ఆఫ్ ఎన్ ఆనిమల్? ఇస్ దిస్ ది నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్?
0: కనుక మనము భయపడకూడదు, భయపెట్టకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ బి అఫ్రేడ్, వీ షుడ్ ఆల్సో నాట్ కాజ్ ఫియర్ టు అదర్స్.
0: భయపడుటకు మనము మృగములు కాదు, పశువులు కాదు. భయపెట్టుటకు మనం మృగములు కాదు.
1: టు బి అఫ్రేడ్ వీఆర్ నాట్ క్యాటిల్, టు కాజ్ ఫియర్ టు అదర్స్ వీఆర్ నాట్ ఆనిమల్స్.
0: అయితే కొన్ని తప్పప్పులు జరిగినటువంటి సమయమునందు దానికి కొన్ని రకములైనటువంటి సత్యమును ప్రబోధించి దానికి తగినటువంటి యొక్క శిక్షణ ఇవ్వటం లోపల మానవత్వంలో ఉన్నటువంటి వివేకమే కాని అవివేకమునికి ఏమాత్రము సంబంధం కాదు.
1: When some wrong actions come up, when something false is done, then to expose the truth and to punish persons who are responsible for such misdeeds, this can only be the awareness in man and in man's quality. This cannot be an animal behavior.
0: Kanukane Govinda aneetvantidi kevalamu manavulu yokka tappappulanu teerchi diddi తప్పుకు తగినటువంటి శిక్ష, ఒప్పుకు తగినటువంటి ఫలితమును అందించి పరమాత్మ సన్నిధికి పెన్నిదిగా అందించుకుంపజేసేటువంటిదే ఈ గోవిందుని యొక్క లక్షణం.
1: సో వెన్ వీ అటర్ ది వర్డ్ గోవింద, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ హిస్ ఆస్పెక్ట్ ఈజ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్ ఇన్ ఎ మ్యాన్ అండ్ పనిష్ వెన్ హీ కమిట్స్ ఎ మిస్టేక్ అండ్ రివార్డ్ హిమ్ వెన్ హీ డస్ సంథింగ్ గుడ్. Thus carry on the rectification of human beings. This is the aspect of Govinda.
0: Kalukane manam nirantaram kudanu Govindini smarinchaka tappadu, bhajinchaka tappadu, visheshinchaka tappadu.
1: So every day you have to think of Govinda. You have to utter the name of Govinda. You have to develop faith and confidence in Govinda. It is not possible to do otherwise.
0: ఈ గోవింద అనేటువంటి దానికి మరొక అర్థం కూడాను ఉన్నది.
1: దేర్ ఇస్ ఆల్సో అనదర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ గోవింద.
0: వాక్యము అని దీనికి ఒక అర్థం.
1: ది అదర్ మీనింగ్ ఈజ్ దట్ దిస్ ఈజ్ ఎన్ అటర్డ్ సౌండ్.
0: మానవుడు పలుకు పలుకులకు, పశువు అరుచు అరుపులకు, వేదములో చెప్పు మంత్రములకు ఒక్క శబ్దమే ప్రధానము.
1: వెదర్ ఇట్ ఈస్ ఫర్ ది వర్డ్స్ దట్ ఆర్ అటర్డ్ బై మ్యాన్ or for the sounds which are produced by animals, or for what is said in the Vedas, for all these things there is one base, and that is the base of sound.
0: ee shabdamulo konni bhedamulu undavachune kaani shabdamu maatramu eka shabdame.
1: There may be superficial differences in this sound, but the basis, namely the sound, is the same for all these three kinds.
0: కనుక శబ్దస్వరూపుడైనటువంటి వాడు గోవిందుడు అనేటువంటి దానికి కూడా ఒక మరొక అర్థం.
1: Therefore, there is another meaning for the word Govinda, and he who has the form of Shabda or sound.
0: Gam, Bhumim, Gedam, Swargam, Vedamva, Vindatiti Govindaha Annadu.
1: Gam, that is Bhumim. Cows, Bhumim, that is the earth, Vedam, that is the Vedas, Swarga, that is the heaven, he who represents all these things is Govinda.
0: Anaga Bhumi Anaga, ee Jagannatakamaina 20 yokka ee yokka Vedikaku, Tanu Sutradaduga Unnadu ane 20 yokka Satyanni Kudanu, ee Bhumim ane 20 yokka Shabdamlo Manaku Arthanni Bodhistundi.
1: In this word, Bhumim, we get the meaning that for all the drama that you see as going on the surface of this earth, the drama of the world, he who is at the back of it and he who is responsible for it is Govinda.
0: Sarva sukamulaku nilayamainatunti yokka swarga sthanamunu kudanu taanoka adhikari ayinatunti yokka arthanni kudanu swargaha anetunti daniki nirupana chestundi.
1: In the word swargaha, we get the meaning that swarga or the heaven, which is the place where you can find all kinds of pleasures and happiness, Govinda is also responsible for this heaven.
0: ఈ వేదమునందు వేదము నారాయణ హరిహి నారాయణ యొక్క తత్వాన్ని కూడాను వేదము మనకు నిరూపణ చేస్తూ వచ్చింది.
1: In referring to Veda, we also understand, because they say Vedo Narayana Harihi, that God Narayana or Hari, his aspect is being shown to us in Vedas.
0: Kanuka ఈ యొక్క స్థూలమైన సూక్ష్మమైన కారణమైనటువంటి యొక్క జగత్తులు ఎందు కూడాను గోవిందుని యొక్క తత్వము చక్కగా విశిష్టమైనటువంటి యొక్క దివ్యత్వంలో కూడాను ప్రకాశిస్తూ వస్తున్నది అనేటువంటి యొక్క అర్థాన్ని గోవింద అనేటువంటి పదము మనకు బోధిస్తూ వచ్చింది.
1: Thus, whether it is in the gross appearance or in the subtle appearance or in the causal appearance, the three different states which we have in this world, that Govinda is shining in all these three states, and that is the aspect which we have to understand by the word Govinda.
0: దీనిని పురస్కరించుకునే ప్రహ్లాదుడు కూడాను దీన శుభము లేదు దివ్య జీవము లేదు జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి.
1: It is in this context that Prahlada proclaimed that there is no pleasure in this world. There is no pleasure in being born and in dying, again in being born and again dying in this world.
0: Puttanela manamu puttiyu chachiyu chavuleni puttu puttavalayu ani taanu bodhinchadu.
1: Why should we be born if we are to be born and die and be born again and die again? One should be born in such a way that he is immortal and there is no death for him.
0: Itti satyamainatundi trova vetuku vade dodda buddhi annadu.
1: One who is after finding the path which leads this truth, he is a wise person.
0: Kanuka akkada prahladudu ఉచ్చరించినటువంటి పదమును మనం చక్కగా విచారణ చేసినప్పుడు దొడ్డ బుద్ధి అని చెప్పాడు కాని గొడ్డు బుద్ధి అని చెప్పలేదు.
1: ఇఫ్ వి కేర్ఫుల్లీ ఎంక్వైర్ ఇన్ టు అండ్ లుక్ ఇన్ టు ది వర్డ్స్ విచ్ ప్రహ్లాద యూస్డ్ ఆన్ దట్ అకేషన్ హీ సెడ్ దట్ దిస్ ఈస్ ది ఇంటెలిజెన్స్ విచ్ ఇస్ ది గ్రేట్ ఇంటెలిజెన్స్ హీ డిడ్ నాట్ సే దట్ దట్ ఈస్ ది ఇంటెలిజెన్స్ ఆఫ్ ది యానిమల్.
0: అనగా అమృత స్థానమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఆశించినటువంటి వాడు దొడ్డ బుద్ధి అని దానిని విస్మరించినటువంటి వానిదే గొడ్డు బుద్ధి అని కూడాను ప్రహ్లాదుడు నిర్ణయపరిచాడు.
1: దిస్ మీన్స్ దట్ ప్రహ్లాద హాస్ డిసైడెడ్ దట్ వన్ హూ అండర్స్టాండ్స్ అండ్ హూ ఈజ్ ఆఫ్టర్ ది ఇంటెలిజెన్స్ దట్ లీడ్స్ యూ టు ఇమ్మార్టాలిటీ హీ ఈజ్ ది వైజ్ పర్సన్. హౌఎవర్ ఇఫ్ యూ డూ నాట్ లీడ్ టు ఫైండ్ అవుట్ థింగ్స్ విచ్ వుడ్ లీడ్ యూ టు ఇమ్మార్టాలిటీ అండ్ ఇఫ్ యూ ఫర్గెట్ దట్ దెన్ యువర్ ఇంటెలిజెన్స్ బిలాంగ్స్ టు ది యానిమల్.
0: దీనిని ఏ రీతిగా పొందటం అనేటువంటి సందేహం కలిగినటువంటి వారికి కూడాను సరి అయిన జవాబును అందించాడు. దేహమే విల్లు, మన మనస్సే దాని యొక్క త్రాడు, మన యొక్క ప్రాణమే దీని యొక్క అంబు.
1: హీ హాస్ గివెన్ ఎ వెరీ సాటిస్ఫాక్టరీ ఆన్సర్ టు దోస్ హూ డౌట్ అండ్ హూ హెసిటేట్ అబౌట్ ది ట్రూత్ ఆఫ్ ది స్టేట్మెంట్స్. దిస్ ఆన్సర్ టెల్స్ యూ దట్ యువర్ బాడీ ఈజ్ ది హౌస్, దట్ your mind is like the rope, your life itself is like the bow and arrow.
0: అనగా ఈ దేహమనేటువంటి యొక్క విల్లు మనస్సు అనేటువంటి దారముతో స్వాధీన పడిపోయింది.
1: దిస్ మీన్స్ దట్ ది బౌ విచ్ ఈస్ యువర్ బాడీ దాట్ హ్యాస్ బికమ్ సబ్సర్వియంట్ టు ది స్ట్రింగ్ విచ్ ఈస్ ది మైండ్.
0: ఈ మైండ్ అనేటువంటి దారము లోపల ప్రాణం అనేటువంటి యొక్క అమ్మును పెట్టి మనం లాగినప్పుడు ఆ విల్లు కూడాను వంగుతుంటాది.
1: వెన్ యు పుట్ ఇన్ దిస్ స్ట్రింగ్ ఆఫ్ యువర్ మైండ్ ది యారో ఆఫ్ యువర్ లైఫ్ అండ్ యు పుల్ ఇట్ దెన్ యు ఫైండ్ దట్ ది బౌ ఆఫ్ యువర్ బాడీ డస్ బెండ్.
0: మైండ్ ను మనము మనసును ఎంత లాగి మనం విడుస్తామో అంత ప్రాణం అంత సూటిగా వెళుతుంటాది.
1: ది గ్రేటర్ యు పుల్ the string of your mind by the arrow of your life, then the arrow would go as straight as you are able to pull the string.
0: Kanuka dekhamunu kattinatvanti ee oka manas aneetvanti daramunu gattiga patti lagali kani danini vichchali vidiga vichipettakudadu.
1: Thus this string, the mind, which is tied up to the bow of your body should be pulled and pulled quite strong. It should not be let go as a free string.
0: దీనిని పురస్కరించుకొని మనస్సును అరికట్టడమే మాధవుని యొక్క లక్ష్యమునకు ప్రధానమైన మార్గం అన్నారు.
1: It is in this context that we are told that to control your mind is the right path by which to reach Madhava.
0: Kana ee neeti budiga vanti degamuto ఈ చంచలమైనటువంటి మనస్సుతో మనము ప్రాణమును విచ్చలవిడిగా సంచరింపచేయటం చేతనే మన యొక్క జీవితమంతా కూడాను గొడ్డు జీవితంగా తయారైపోతున్నది.
1: దట్ ఈస్ ది రీజన్ వై బికాస్ వీ అటాచ్ సచ్ ఇంపార్టెన్స్ టు దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ఏ వాటర్ బబుల్. వీ అటాచ్ సచ్ ఇంపార్టెన్స్ టు దిస్ మైండ్ విచ్ హ్యాస్ నో స్టెడీనెస్ అబౌట్ ఇట్ విచ్ ఇస్ వేవరింగ్ ఆల్ ది టైమ్. అవర్ ఎంటైర్ లైఫ్ ఈస్ బికమింగ్ క్వైట్ ఫ్రూట్లెస్.
0: ఈ యొక్క ప్రథమ శ్లోకము అన్నమయ మనోమయ ప్రాణమయముల యొక్క తత్వాన్ని కూడాను ప్రకటిస్తూ వచ్చింది.
1: దిస్ ఫస్ట్ వర్స్ ఈజ్ ఆల్సో ఎస్టాబ్లిషింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ అన్నమయ మనోమయ అండ్ ప్రాణమయ.
0: ఈ అన్నము లేకపోతే దేహము జీవించడానికి వీలు కాదు.
1: విదౌట్ ఫుడ్ ది బాడీ కెనాట్ లివ్.
0: దేహము లేకపోతే మనస్సును మనం వెతకడానికి వీలు లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో బాడీ వీ కెనాట్ రియలీ ఫైండ్ ది మైండ్.
0: మనస్సే లేకపోయినప్పుడు ప్రాణమును గుర్తించడానికి సాధ్యం కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో మైండ్ వీ కెనాట్ రికగ్నైజ్ ది లైఫ్ ఇన్ ది బాడీ.
0: కనుక విజ్ఞానమయ ఆనందమయములు రెండు కూడాను ఈ అన్నమయ మనోమయ ప్రాణములపైన ఆధారపడి ఉండటం చేతని ఆ విజ్ఞానమయ ఆనందమయముల కోసమని మనం ప్రాకులాడుతున్నాం.
1: ది ఆస్పెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ and the aspect of bliss and happiness are dependent on the body, mind and life. Therefore we are after these three aspects.
0: Annamaya manomaya pranamayamulu anityamulainanu idi viluvalainatunti ainappatikini ee vijnanamaya aanandamayamulainatunti ati pradhanamainatunti yokka paratattvamulainappatikini ee viluvalainatunti yokka manomaya pranamayamulu painane aadharapadi untunnayi.
1: It is true that these three aspects, the aspect of the body, the aspect of the mind and the aspect of the life, these are transient, these are not permanent, they have no value. But the more valuable aspects, the aspect of wisdom, the aspect of bliss, are dependent upon these transient, valueless things. So we attach importance to them.
0: Vijnanamaya aanandamayamulanu anubhavinchukune nimittamai ee annamaya manomaya pranamayamulanu manam kaapadukovali.
1: To be able to experience the pleasure of wisdom and the pleasure of bliss, we should protect the body, the mind and the life.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
1: There is a small example for this.
0: మన ఇంటి యందు విలువైనటువంటి యొక్క నగలు వజ్రములు ఉండినప్పుడు దానిని విలువలేనటువంటి యొక్క ఇనుప పెట్టెలో పెట్టి మనం భద్రం చేస్తున్నాం.
1: If in our house we have some valuable jewels and valuable gems, we are protecting them by putting them in a valueless iron safe.
0: ఈ యొక్క గోడ్రేజ్ అనేటువంటిది విలువలేనటువంటిది కానీ విలువలేనటువంటి యొక్క పెట్టెయందు విలువైనటువంటి యొక్క వస్తువులు మనము దాచుతున్నాం.
1: This godrej safe is something which has no value. We are putting valuable things like jewels and gems in a valueless godrej safe.
0: ఈ విలువలేని పెట్టెలో విలువైనటువంటి పదార్థములు దాచుకోవటం వెర్రితనంగా కూడాను ఈనాడు మనం భావిస్తున్నాం.
1: Sometimes we think today that it is unreasonable to put these valuable things and protect them in a valueless safe.
0: Mana dekame oka vyarthamainaatundi viluvaleinaatundi okka pette.
1: Our body is a valueless and useless box.
0: Kaani itti viluvaleinaatundi okka pette yendu viluvainaatundi okka vignanamaya aanandamayamaatundi okka vajramulu daachinaadu bhagavantudu.
1: In this valueless body God has kept and protected valuable things like wisdom and bliss.
0: కాని మన అవసరాన్ని పురస్కరించుకొని ఇంత విలువైనటువంటివంత ఇంత విలువలేనటువంటి యొక్క ఈ దేహంలో భగవంతుడు పెట్టడం అంత సరైన ప్లాన్ కాదని మనము కొంత హాస్యాస్పదంగా భావించుకుంటాం.
1: But sometimes according to our convenience we think that it is not a very reasonable thing. It almost looks funny that God has chosen to put such valuable things like the aspect of wisdom and the aspect of bliss in such a valueless and transient thing like the body.
0: భగవంతుడు బుద్ధి స్వరూపుడు కనుకనే తనకు అనేక రకములైనటువంటి యొక్క విచారణ శక్తి తన యొక్క సంకల్పంలో లయమైపోవటం చేతనే తాను అన్నీ కూడాను ఒక ఫలితవంతం ఫలమైనటువంటివి తాను సృష్టిస్తాడు కాని అఫలితమైనటువంటివి తాను సృష్టించడానికి ఏమాత్రం కూడాను సంకల్పించడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. గాడ్ లుక్స్ ఎట్ థింగ్స్ ఇన్ ఎ కంప్లీట్ మేనర్ and therefore in his creation he is not going to create things which have no value, which have no purpose. He will always create everything which has a specific purpose.
0: విలువైనటువంటి బంగారు నగలంతా కూడాను విలువైన బంగారు పెట్టెలోనే దాచడానికి మనం ప్రయత్నం చేస్తే లోపల ఉన్న నగలను ఎవరు చూడరు, పెట్టె మాత్రమే చాలని కూడాను దొంగిలించుకోకపోవటానికి ఎంతైనా పూనుకుంటారు.
1: If we keep valuable gold ornaments and protect them inside a valuable gold box, nobody would bother about the jewels inside. They will be quite satisfied with the box and as soon as they see the box they will take it away.
0: కనుకనే విలువైనటువంటి వస్తువులు విలువలేనటువంటి యొక్క పదార్థములందు దాచుకోవటము ఇది సహజమైనటువంటిది, ఇది సరైనటువంటి యొక్క రీతి ఉన్నటువంటిది.
1: In this context it is natural and it is the right thing to do to protect valuable jewels in a box which has not got that value and attraction.
0: Kana mana viluvainaatvanti yokka vijnanamaya aanandamayamulanu manam anubhavinchukuneatvanti nimittamu daane andukuneatvanti nimittamu ee viluva lenaatvanti yokka annamaya manomaya pranamayamulanu sakramamainaatvanti margamlo kaapadukotam kudanu deeniki oka pradhanamaina kartavyam.
1: Therefore in order that we may reach the realm of wisdom, we may reach the realm of bliss and happiness, it becomes necessary for you to protect as much as possible the body, the mind and the life where they have been kept safe.
0: Indulo maroka chinna vishayanni kudanu manam aalochinchavalsinatundi. Pettelo viluvainatundi nagalu daacham kaani daniki oka beegam veyyali. Aa beegam vesam beeganni kudanu bhadram cheskovali. బీగాన్ని భద్రము చేసుకోలేకపోతే ఇందులో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు కూడాను మనకు అవసరమైనటువంటి సమయంలో అందుకోవటానికి సాధ్యం కాదు.
1: There is a small matter to which we have to pay some attention. We have put these valuable things inside this body. But in order that they may be protected safely, we will have to put a lock to this box and protect the key and keep it in our possession. If you do not have the key in your possession, it won't be possible for you to get out of this box, this wisdom and the bliss when you really need it and want to get it.
0: దీనినే భక్తి అనేటువంటి రీతి కింద ఉచ్చరిస్తూ వచ్చాడు శంకరుల వారు.
1: This key has been referred to by Shankara by the word bhakti or devotion.
0: దీనిని వైరాగ్యము అనేటువంటి వైపున తిప్పినప్పుడు ఈ యొక్క బాక్స్ తెరుచుకొని అందులో ఉన్నటువంటి విజ్ఞానమయము ఆనందమయం అనేటువంటి పదార్థాలు మనకు లభించుకోవటానికి అవకాశం ఉంటుంటుంది.
1: When you use this key of devotion and turn it in the side of vairagya or detachment, then it will be possible for you to utilize the valuable wisdom and bliss that are contained inside the box.
0: ఈ భక్తి అనేటువంటి ఒక కీని తిరిగి రాగము అనేటువంటి వైపునే తిప్పుకుంటూ కూర్చుంటే ఆ పెట్టె తలుపులు తెరుచుకునవు, అందులో ఉన్నటువంటి యొక్క విలువైనటువంటి వస్తువులు మనకు లభించవు.
1: బట్ ఇఫ్ దిస్ కీ ఆఫ్ డివోషన్ ఈస్ టర్న్డ్ ఆన్ ది రాంగ్ సైడ్ towards attachment and not towards detachment, then the box does not open and you will not be in a position to take the wisdom and bliss that are contained in the box for your own use.
0: Kanuka raga viragamulaku madhya aadharamainatvanti yokka bhakti aneetvanti yokka key ni manam bhadram cheskovali.
1: Therefore, either for detachment or for attachment with your surroundings, the key of devotion is what is contained in between, and you have to protect with great care this key of devotion.
0: ఈ భక్తి భగవత్ విశ్వాసము ఉండినప్పుడే మనకు లభిస్తుంది, కానీ భగవత్ విశ్వాసం లేనప్పుడు భక్తి మనకు లభించదు.
1: This devotion will be possible for you to have only when you have faith in God. If you have no faith in God, it is not possible for you to get this key of devotion.
0: ఈనాడు ప్రపంచమునందు భగవత్ విశ్వాసము లేనటువంటి యొక్క వ్యక్తులే అధికంగా కనిపిస్తున్నారు. కానీ భగవత్ విశ్వాసము లేకుండా బ్రతకడానికి ఒక క్షణమైనా కూడా వీలుండదు.
1: టుడే ఇన్ ది వరల్డ్ వీ సీ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ గాడ్, బట్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ పీపుల్ టు లివ్ ఈవెన్ ఫర్ వన్ మోమెంట్ విదౌట్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దేవుడనగా కేవలం ప్రత్యేకించినటువంటి ఒక స్వరూపాన్ని ధరించి లోకములో అవతరించటమని కాని, లేక ఒక ప్రత్యేకమైనటువంటి శక్తితో ఒక ప్రదేశం నందు ప్రకాశిస్తున్నాడనేటువంటిది కానీ మనం భావించకూడదు. మన యొక్క హృదయ స్థానం నందున్నటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి భావస్వరూపుడే భగవంతుడు.
1: వీ షుడ్ నాట్ బీ అండర్ ది ఇంప్రెషన్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ సమ్వేర్ విత్ ఎ స్పెషల్ షేప్ అండ్ ఫార్మ్. We should not also think that God is somewhere sitting and shining with special powers in His hand. What is contained in your heart as a clean thought, this supreme consciousness in your heart, He is God and you cannot look for Him elsewhere.
0: అట్టి పవిత్రమైనటువంటి భావము లేనటువంటి హృదయము ఏ మానవునికి కూడాను ఉండకుండా పోదు.
1: Such sacred heart is necessary for every person. There is no man who hasn't got such a sacred heart.
0: కనుక అట్టి పవిత్రత ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఉన్నది. కనుక తనను తాను విశ్వసించినప్పుడే భగవత్ విశ్వాసం అనేది కూడాను చెప్పడానికి వీలవుతుంది.
1: Because such sacredness is present in the heart of every individual, one can say that it is only when one has confidence in himself, he has confidence and faith in God.
0: తనను తాను విశ్వసించినటువంటి వాడే భగవత్ విశ్వాసమునకు పూనుకోడు.
1: హి హూ డస్ నాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్, ఇట్ ఈస్ హీ హూ విల్ నాట్ అండర్టేక్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తనను తాను ప్రేమించుకుంటున్నాడు, తనను తాను విశ్వసిస్తున్నాడు, తనను తాను అనేక రకములుగా కూడాను ఉత్తమమైనటువంటి యొక్క స్థానమును చెందాలని ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ లవ్స్ హిమ్సెల్ఫ్. Every man believes in himself. Every man has the ambition to go higher and higher himself.
0: దైవాన్ని విశ్వసించినటువంటి మానవుడు కూడాను తనను తాను ప్రేమించుకునేటువంటి యొక్క దివ్యశక్తి తాను అనుభవిస్తుంటాడు.
1: Even a man who does not have faith in God, he does have faith in himself and he enjoys having the strength by which to cultivate faith in himself.
0: ఇది సహజమైనటువంటి భావములతోనే మన హృదయం నుంచి ఉప్పొంగుతుంటాది.
1: దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ క్వైట్ న్యాచురల్, విచ్ ఇస్ ఆటోమేటిక్ అండ్ ఇట్ కమ్స్ అవుట్ సర్జింగ్ ఫ్రమ్ ది డెప్త్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: ఒక గురువు ఒక ప్రదేశమునందు తాను నివసిస్తూ ఆ ప్రదేశము లోపల చేరినటువంటి కొంతమంది ప్రజలకంతా కూడాను చక్కని జ్ఞానోపదేశం చేస్తూ ఉంటున్నాడు.
1: A teacher, a guru was living in a place and he was communicating wisdom to many people who were coming to him.
0: అతని దర్శనార్థమై వచ్చేటువంటి యొక్క ప్రజల లోపల అనేక మంది పత్రమో పుష్పమో ఫలమో తోయమో అన్నట్టుగా భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని కొన్ని ఫలములు మాత్రమే తెచ్చి అతని గురువుకు అర్పిస్తున్నారు.
1: Those people who were coming to have his darshan and listen to his discourses, in accordance with the Indian traditions, they were bringing either some flowers or some fruits and they were giving them to him as offering.
0: Anadu aa guruvu adhika palamulu cheratam cheta tanaku samipudainatvanti yokka shishyunni daggara pilichi, nayana ee pandlanta kuda nu lopala teeskoni velli kosukoni tattalo pettukoni teeskon ra andariki panchavachchu annadu.
1: On one day, as the offerings were quite plenty by way of fruit, he called a disciple who was close to him and told him, take these fruits inside, cut them and put them in a basket and bring it back so that we can distribute the fruit to all those who have assembled.
0: ఆ పరమ శిష్యుడు అన్ని ముక్కలుగా చేసుకుని గురువు చెంతకు తట్టలో పెట్టుకుని వచ్చాడు. స్వామి తమ ఆజ్ఞ సిద్ధంగా చేశాను అన్నాడు.
1: This disciple had cut all the fruits into pieces, put them in a basket, came back to the teacher and said, I have obeyed your orders.
0: సరే నీవు పంచమన్నాడు టీచర్.
1: The teacher said, all right, you distribute them amongst those present.
0: ఎవరికి ముందు ఇవ్వాలి స్వామి అన్నాడు ఈ శిష్యుడు.
1: The disciple asked the teacher, to whom shall I give the first fruit?
0: అప్పుడు గురువు చెప్పాడు, నాయన నీకు ఎవరిపైన ఎక్కువ ప్రీతి ఉంటుందో వారికి మొట్టమొదట ప్రారంభించు అన్నాడు.
1: The teacher said, start with the person on whom you have great friendship or great affection.
0: అందరూ అనుకున్నాడు గురువుకు మొట్టమొదట ఇచ్చి తదుపరి అందరికి ఇస్తాడు అనుకున్నారు ప్రజలు.
1: All the people sitting there thought that he would first give the fruit to the guru and then he would give it to others.
0: కాని ఈ శిష్యుడు ఆ పని చేయలేదు.
1: But this disciple did not do so.
0: అప్పుడు తనకు తాను మూడు ముక్కలు తిన్నాడు.
1: The disciple asked the teacher, to whom shall I give the first fruit?
0: అప్పుడు గురువు చెప్పాడు, నాయనా నీకు ఎవరిపైన ఎక్కువ ప్రీతి ఉంటుందో వారికి మొట్టమొదట ప్రారంభించు అన్నాడు.

0: But this disciple did not do so.
1: అప్పుడు తనకు తాను మూడు ముక్కలు తిన్నాడు.
0: He himself started with himself and ate three fruits.
1: అందరూ చేరి కండ్లు ఇడుస్తూ ఏమిటి గురువుకు పెట్టకుండా నీవు తింటున్నావు అన్నాడు. ఆ శిష్యుడు జవాబు చెప్పాడు, ఎవరిపైన నీకు ఎక్కువ ప్రీతో వారికి మొట్టమొదట పంచమని గురువు ఆజ్ఞ. కనుక నాపై కంటే నాకు ఎక్కువ ప్రీతి ఇంకెవరిపైన ఉంటుంటుంది? కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంట్ అనేటువంటి సత్యాన్ని ఆ శిష్యులకంతా కూడా ప్రబోధించాడు.
0: All those people who assembled there started wondering, why is it this man has not given the fruit to the guru first? He himself has started eating. And when he was asked to give an explanation, he said that the teacher had ordered me to start with that person for whom I have the greatest affection and love. And I have the greatest affection and love to myself. Therefore, I have started with myself and that is why I have taken the fruits. Thereby, he has demonstrated to them the fact that he has confidence in himself and he loves himself.
1: బాహ్య దృష్టితో మనం పరికించినప్పుడు గురువుకు ఇవ్వకపోయినంత మాత్రమున భక్తి లేదని మాత్రం మనం భావిస్తున్నాం. కానీ తన ఆత్మతృప్తి కోసమై తనకున్నటువంటి భావంను సత్యస్వరూపంలో ప్రకటించినటువంటిదే ఇందులో భక్తికి సరి అయినటువంటి లక్షణమని కూడాను ఆ పదం మనకు బోధిస్తూ వచ్చింది.
0: When we look at this story in a superficial manner and look at only the external significance, we may think that he has not shown respect to the guru. But when you go deeply into it, this demonstrates the fact that satisfaction of the self and confidence in oneself are the essential basis by which he had acted.
1: కనుక భగవంతునికి మాత్రం మనం నమస్కరించక, భగవంతుని సేవించక, భగవంతుని భజించక, దేవాలయములు వెళ్లక, తీర్థయాత్రలు సలపక ఉండినంత మాత్రమున వారికి ఆత్మవిశ్వాసం లేదని మాత్రం మనం భావించకూడదు. ఆత్మవిశ్వాసం అన్నటువంటిది ఎవనికి వానికి ఆనందించవలసినటువంటిది విషయమే కాని ప్రదర్శించేటువంటి యొక్క విషయం కానేరదు.
0: Therefore, if one does not go and touch the feet of the God, or does not go to a temple, or does not participate in religious functions, or go on pilgrimages to sacred places, one should not conclude that he has no faith in the self. What is really important is that one should have faith and confidence in one's own self. This is something quite different.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు అనేకము ఉండినప్పటికీ ఆత్మతత్వం అనేటువంటి భావము అందరికీ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని శంకరుల వారు ఈ భజగోవింద తత్వంలో ప్రబోధిస్తూ వచ్చాడు.
0: వైల్ ఇండివిజువల్స్ మే హ్యావ్ దేర్ ఓన్ నోషన్స్ అండ్ దే మే డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్, ది ఆత్మతత్వ ఇస్ నాట్ లైక్ దాట్. టు హూమ్ సో ఎవర్ ఇట్ మే బిలాంగ్, ఇట్ ఇస్ వన్ అండ్ ది సేమ్. శంకర హ్యాస్ టాట్ ఇన్ దీస్ వర్సెస్ ది వన్నెస్ ఆఫ్ దిస్ ఆత్మతత్వ.
1: ఈ మొట్టమొదటి పల్లవం నందు భగవత్ విశ్వాసమును అభివృద్ధి పరిచే నిమిత్తమై ఈ మూఢమతిని మాత్రమే అడ్డము పెట్టుకుని తాను ఇంకా ముందు మార్గము నడచడానికి తగినటువంటి యొక్క మెట్లు తాను ప్రారంభిస్తూ వచ్చాడు.
0: ఇట్ ఈస్ విత్ ఎ వ్యూ టు ప్రమోట్ ఫెయిత్ ఇన్ గాడ్ దట్ ఆదిశంకర ఇన్ దిస్ పల్లవి ది ఫస్ట్ వర్స్ హీ మియర్లీ హ్యాస్ టేకెన్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ దిస్ మూఢమతి. Having taken Moodamati as the instrument, he is laying the foundation for developing in the succeeding verses faith in God.
1: Manam edaina pedda bhavananni manam ekkal anukunnappudu daniki oka nichchana matram manu vestuntam.
0: If at any time we want to climb a very high pedestal or a very high building, then we get hold of a ladder and put it next to the building.
1: Aithe aa nichchana kinda aadharamu పైన ఆధేయము రెండూ లేకుండా ఈ నిచ్చెనను మనం ఎక్కడానికి వీలు కాదు.
0: బట్ ఫర్ దిస్ లాడర్ దేర్ మస్ట్ బి ది బేస్ ఆన్ విచ్ ఇట్ ఈస్ సపోర్టెడ్, దేర్ మస్ట్ ఆల్సో బి ది ఎండ్ వేర్ ఇట్ ఈస్ సపోర్టెడ్. వితౌట్ ది బేస్ అండ్ వితౌట్ ది ఎండ్ దిస్ లాడర్ కెనాట్ స్టాండ్ దేర్.
1: కనుకనే ఈ ఆధారమైనటువంటిది మూఢమతిగా తీసుకుని ఇంకా ఆధేయమైనటువంటిది ముక్తమతి అనేటువంటి దానిని ఆధేయంగా తీసుకుని మధ్య లోపల జీవిత తత్వంలోనేటువంటి ఈ కర్రలు మెట్లుగా పెట్టుకుంటూ వెళ్లాడు.
0: Thus, what Shankara did was to take as the base the Moodamati and the destination is the Muktamati. These are the two ends of the ladder.

0: The ladder itself consists of steps which are your life. He has used the various aspects of life as the steps of the ladder. The base is Mudamati and the destination is Muktamati.
1: ముక్తమతికి మూఢమతికి మధ్యలో 29 మెట్లుగా ఈ 29 శ్లోకములు కూడాను పూర్ణం చేశాడు.
0: బిట్వీన్ ది బేస్ మూఢమతి అండ్ ది డెస్టినేషన్ ముక్తమతి హీ హాస్ యూస్డ్ దీస్ 29 వర్సెస్ యాజ్ ది వేరియస్ స్టెప్స్ ఆన్ ది ల్యాడర్.
1: అయితే ఈ ఒక్క శ్లోకమును మాత్రమే మనం అర్థంగా తీసుకోవటం చేత కొంత అనుమానాస్పదలకు అవకాశం ఉంటుంటుంది. ఇంకా క్రమక్రమేణా 2వ శ్లోకం 3వ శ్లోకం కూడాను మనం చెప్పుకుంటూ పోయినప్పుడు ఇది పూర్తిగా నిస్సంశయంగా కూడాను సుస్పష్టంగా కూడాను మనకు అర్థమై మనస్సును మాలిన్యము దూరము చేసి పవిత్రమైనటువంటి మానవతత్వానికి నిలయమైనటువంటి యొక్క హృదయంగా తయారు చేస్తుంది ఈ భజగోవిందం యొక్క 31 శ్లోకములు కూడాను.
0: ఇఫ్ వి టేక్ ఓన్లీ ది ఫస్ట్ వర్స్ అండ్ కన్ఫైన్ అవర్ సెల్వ్స్ టు ది మీనింగ్ ఆఫ్ ది ఫస్ట్ వర్స్ there is a possibility of your getting some doubts and some hesitation. But if we go on further and further in this list of 31 verses which constitute the Bhajagovinda, then there is no doubt at all. Gradually you become enlightened and your heart gets purified and you will be led on to the sacred destination of the divine.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివుడే దేవుడు, శివుడే జీవుడు, జీవుడే శివుడు. ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తియే నిజమైన జ్ఞాని.
1: Shiva is God, God is Shiva. The individual is divine, divine is the individual. The unity of the two, the individual and the divine, is realized by the one of wisdom.
0: Vidyarthulara, vidyarthinilara,
1: students, boys and girls,
0: manavattvamu చాలా దుర్లభమైనటువంటిది.
1: The human life is very rare.
0: ఈ మానవత్వంలో దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ఇమిడి ఉన్నది?
1: How the divinity is latent in humanity.
0: మదాత్మ, సర్వభూతాంతరాత్మ, ఇది ఏ దీనికి ప్రమాణం? నా ఎందున్నటువంటి ఆత్మనే సర్వుని ఎందుకును ఉన్నటువంటిది ఒక్కటే అనే సత్యాన్ని నిరూపించినటువంటిది ఏకత్వ భావం.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఆర్ యూనిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వే, ద స్పిరిట్ ఇన్ మీ ఈజ్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ వన్.
0: మానవత్వం నందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఒక్క మానవునికి మాత్రమే సరైన అధికారం ఉన్నది.
1: ఇస్ ఓన్లీ మ్యాన్ ఎండోర్డ్ విత్ దిస్ అథారిటీ టు రియలైజ్ ద డివినిటీ విద్ ఇన్.
0: మానవుని యందు పంచకోశములు కలవు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఫైవ్ షీట్స్.
0: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ.
1: దర్ ఫైవ్ షీట్స్, ద షీట్ ఆఫ్ ఫుడ్, ద షీట్ ఆఫ్ లైఫ్, the sheath of mind, the sheath of wisdom, and the sheath of bliss.
0: నాలుగవదైనటువంటి విజ్ఞానమయమును గుర్తించేటువంటి వారు ఒక్క మానవుడు తప్ప అన్య జీవులకు ఇది అర్థం కాదు.
1: The other creatures, living beings, cannot understand the fourth one, the sheath of wisdom, excepting man.
0: కనుకనే మానవుడు చాలా అధికుడు.
1: And hence human being excels all the living beings.
0: సర్వలు ఎందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అని గుర్తించడము, మానవుని ఎందు ఉన్నటువంటి జ్ఞానతత్వాన్ని మానవుడు మాత్రమే గుర్తించడం, ఇది మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వం కాక మరి ఏమిటి?
1: ద అబిలిటీ టు నో ద డివినిటీ విద్ ఇన్ అండ్ ద కెపాసిటీ టు అక్వైర్ విజ్డమ్ అండ్ టు నో ద డివినిటీ విద్ ఇన్ ఆర్ ద టూ ఆఫ్ ది క్వాలిటీస్ దట్ మ్యాన్ ఈస్ ఎండోర్డ్ విత్, గిఫ్టెడ్ విత్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: మానవుడే జీవుడు, జీవుడే దేవుడు అన్నట్టు దీనికి సరైన అంతరార్థాలు అనేకంగా ఉంటున్నాయి.
1: ది ఇండివిజువల్ ఈస్ ద సోల్ ఆర్ ద స్పిరిట్ అండ్ ది స్పిరిట్ ఈస్ డివైన్, దిస్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ వేరీడ్ వేస్.
0: సర్వ జీవులు ఎందు ఉండినటువంటి ఒక మోహతత్వాన్ని మానవ ఎందు కూడా నిరూపిస్తూ వచ్చాడు.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ది స్పిరిట్ in all of the living beings is explained and interpreted by man.
0: Aithe sarva jeevulu endukudunu moham aneetundi unnadi.
1: However, there is this attachment, moha, in all of the beings.
0: Kaani manavudu maatrame mohamunu chayamu gaavinchukoni mochamunu pondutu vachadu.
1: But it is only man who can just reduce his attachment, moha kshaya, and work for moksha or liberation.
0: కనుకనే మానవుడే దేవుడు.
1: అండ్ హెన్స్ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్ హింసెల్ఫ్.
0: ఇది దైవత్వం అనేటువంటిది ఒక్కటి ఎందుకు కాదు.
1: అండ్ దిస్ కైండ్ ఆఫ్ ది స్పిరిట్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ ఇంటర్ప్రిటెడ్ బై మ్యాన్.
0: అయితే సర్వ జీవులు ఎందుకు మోహం అనేది

0: అంటే దేవుడు.
1: అండ్ హెన్స్ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్ హింసెల్ఫ్.
0: ఇది దైవత్వం అనేటువంటిది ఒక్కటి ఎందు కాదు, అనేకత్వంలో కూడాను దైవత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది.
1: అండ్ దిస్ ఇన్ ఫ్యాక్ట్ ప్రూవ్స్ ద డివినిటీ ప్రజెంట్ ఇన్ ది మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిటీ.
0: మాయకు సత్వ రజో తమో గుణములు మూడు మూలాధారము.
1: ఫర్ ది ఇల్యూషన్ ద ఫౌండేషన్ హ్యాపెన్స్ టు బి ద త్రీ అట్రిబ్యూట్స్ ద ఇనర్షియా ద ఎమోషన్ అండ్ దట్ ఆఫ్ పయస్.
0: మోహమునకు ధనేషణ దారేషణ పుత్రేషణ ఈ మూడు కూడాను మూలాధారము.
1: ఫర్ ఇల్యూషన్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్స్ ఫౌండేషన్స్ హ్యాపెన్ టు బి ది అటాచ్మెంట్ టువర్డ్స్ మనీ ద వైఫ్ అండ్ ద ప్రోజెని.
0: రజోగుణ సాత్విక రత్నముడు కూడాను నిర్మూలము గావించుకున్న తర్వాత వాడు మానవుడు కాదు, మాయ తన దగ్గరే ఉండదు.
1: When once he transcends these three attributes, he will be distanced from this illusion and he is no longer a simple human being.
0: మానవుడు మాయ నుండి వేరు కావాలని తలంచినప్పుడు సాత్విక రజో తమో గుణములను దూరం చేసుకోవాలి.
1: If he wants to get away from this illusion or delusion, he should cut off the three attributes.
0: ఆ త్రిగుణములు ఉండినంత వరకు కూడాను మాయ అతన్ని వీడదు.
1: So long he is bound by the three attributes, he is drowned in illusion.
0: ఇంకా మోహమును ఏ రీతిగా మనము సంరక్షించుకోవాలి?
1: Well, how are we to get away from
0: మోహమును ఏ రీతిగా మనం త్యజించాలి?
1: How to give up this attachment?
0: ధనేషణ ధారేషణ పుత్రేషణ ఈ మూడు రహితమైనటువంటి యొక్క మనసుకి ఈ యొక్క మోహం నిర్మూలమవుతుంది.
1: This attachment is due to these three factors of wealth, the wife, the family and the children.
0: కనుక మానవుని ఎందున్నటువంటి మాయాతత్వమును మానవుని ఎందున్నటువంటి మోహతత్వమును మనము నిర్మూలం గావించుకొని నిశ్చింతగా మనం బ్రతకాలనుకుంటే ఈ మూడింటిని మనం త్యజించాలి.
1: ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ దిస్ ఇల్యూషన్, ఇన్ ఆర్డర్ టు కట్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్ అండ్ టు బి స్టడీ అండ్ ప్యూర్ అండ్ స్టడీ, వీ హ్యావ్ టు కిల్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
0: ఇంకా అచరం చరమే వచ అనింది భగవద్గీత. చరించి వాడిని చరించక నిశ్చలంగా ఉండినటువంటి వాడిని నేనే అనింది.
1: గీత డిస్క్రైబ్స్ ద డివినిటీ యాజ్ వన్ దట్ ఈస్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను చరాచరములు రెండు కూడాను సాక్షాత్కరిస్తూ వచ్చాయి.
1: దీస్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ మొటిలిటీ అండ్ ఇమ్మొటిలిటీ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: నీటిలో నింపినటువంటి కడవను కడవలోనా నీరున్నది, కడవ వెలుపల నీరుంటాయి.
1: When once the earthen pot is sunk in water, you find water in the pot and around the pot.
0: కనుకనే అంతర్పహిచ్చత సర్వవ్యాప్య నారాయణస్య.
1: And hence the principle of God is present inside and also outside.
0: అగ్నిలో కాల్చినటువంటి యొక్క ఇనుప ముక్కను లోపల వేడి ఉన్నది, బయట వేడి ఉన్నది.
1: When iron is kept in furnace, you find the heat inside and also outside the iron rod.
0: Adhe vidhamgane manavuniki velupala manavuniki lopala sarvatra kudunu unnatundi daivattam okkate.
1: So the very same principle of divinity is present within and outside man.
0: Ikkada kevalam pratyekinchi rendu sthanamulu kadu,
1: here not two positions.
0: Antarbhavam nandunnatundi aatma tattvame బహిర్ముఖం నందు మనకు వెలుపుడుతుంటాయి.
1: ద ఇమ్మనెంట్ లేటెంట్ ద ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ రిఫ్లెక్ట్స్ అవుట్ సైడ్.
0: దీనిని రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అన్నారు.
1: దిస్ భగవాన్ కాల్స్ ఇట్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: మన నుండి ఆవిర్భవించేటువంటి ప్రతి పదములు కూడాను లోపల ఉండినటువంటి వాటి యొక్క రిఫ్లెక్షన్.
1: What all that we say outside is a reflection of the inner self.
0: Lopane reality lekapothe reflection raavadaniki veelu kaadu.
1: When there's no reality within, there cannot be reflection.
0: Kaabatti reality lopala unnadi.
1: Reality is within.
0: Reflection baita unnadi.
1: Reflection is outside.
0: Three sound lopala unnadi.
1: There is sound inside.
0: Sound lopala unnadi. The sound baita unnadi.
1: Sound inside and resound outside.
0: Action lopala unnadi. Reaction baita unnadi.
1: Action is within, reaction without.
0: Reflection, reaction. ఈ సౌండ్ ఈ యొక్క సౌండ్ రెండింటి యొక్క ఏకత్వమే ఈ చరాచర ప్రకృతి యొక్క

0: శబ్దము.
1: ద కాంబినేషన్ ఆఫ్ యాక్షన్ అండ్ రియాక్షన్, సౌండ్ అండ్ రిసౌండ్, ద ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్ స్పీక్ ఆఫ్ ద రియాలిటీ.
0: కానీ ఇట్టి సత్యాన్ని ప్రాచీన మహర్షులు ప్రపంచానికి ప్రబోధించి అనేక మంది ఋషులను దీని యొక్క ఏకత్వానికి తీసుకుని వచ్చాడు.
1: ఏన్షియంట్ సేజెస్ హావ్ టాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఆల్ ఓవర్ అండ్ బ్రాట్ ఇన్ దిస్ ఐడెంటిటీ ఆఫ్ ది టూ.
0: సామాన్యమైనటువంటి మానవుని కూడాను మహత్తరమైనటువంటి ఒక వ్యక్తిగా రూపొందింప చేసింది.
1: ద ఏన్షియంట్ టీచింగ్స్ మేడ్ అన్ ఆర్డినరీ మ్యాన్ ఇంటూ అన్ ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీ.
0: ప్రాచీన విద్యలన్నీ కూడాను కేవలము అంతర్భావంతో కూడినటువంటివి.
1: ఆల్ ది ఏన్షియంట్ నాలెడ్జ్ హాస్ గాట్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: కేవలం గ్రంథముల పరిచయం కాదు.
1: ఇట్స్ నాట్ అకాడమిక్ టెక్స్చువల్ నాలెడ్జ్.
0: బహిర్ముఖమైనటువంటి ఒక ఆనందం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ అవుట్ వర్డ్ ప్లెజర్.
0: అంతర్ముఖమైనటువంటి ఒక విద్యలే ఇవన్నీ.
1: దట్ ఇస్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: పూర్వము యావత్ ప్రపంచంలో కూడాను 100 కోట్ల మానవులు ఉండేటువంటి వారు.
1: అర్లియర్ ది వరల్డ్ పాపులేషన్ ఈస్ 100 crores.
0: కానీ ఈనాడు చూస్తే 560 crores అయిపోయినాయి.
1: అండ్ టుడే వరల్డ్ పాపులేషన్ ఈస్ 560 crores.
0: కానీ జనం పెరిగినారు.
1: పాపులేషన్ హెస్ గాన్.
0: జనాభా అభివృద్ధి అయింది.
1: పాపులేషన్ హెస్ ఇంక్రీజ్.
0: కానీ మోక్షాపేక్ష అనేటువంటిది సన్నగిల్లిపోతూ వచ్చింది.
1: But in a desire for liberation is on the decline.
0: ప్రాచీనలియందు మోక్షాపేక్ష అనేటువంటిది అమితంగా ఉండేటువంటిది.
1: In ancient good old days, there is pining, yearning for liberation.
0: 75% ఈ విధమైన వాంఛలతో జీవించుతూ వచ్చేవారు.
1: In olden days, 75% of the world population wanted liberation.
0: ఈనాడు 20% కూడాను మోక్షాపేక్ష కలగాల వారు లేరు.
1: In today's population, not even 20% desire liberation.
0: కారణం ఏమిటి?
1: Why?
0: భౌతికమైనటువంటి వాంఛల చేత,
1: the worldly desire,
0: భౌతికమైన విద్యల చేత,
1: the worldly knowledge,
0: కోటి యొక్క దీనికోసమని,
1: for living,
0: కోటి వేషములు వేస్తూ,
1: they undertake many ways.
0: వీటి చదువంతా కూడా కేవలము ఒక ఆహారం వినియోగించుకునే చదువుగా రూపొందుతుంది.
1: All his knowledge, all his attempts are only to eke out his living.
0: పొట్ట నింపుకునేటువంటి చదువు ఎంత మాత్రం మోక్షాపేక్షను కలిగించేస్తుంది?
1: The education that helps you to fill your stomach or belly will not help you to attain liberation.
0: కనుకనే ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము మోక్షాపేక్షను కలిగించేటువంటివి కాదు.
1: The modern education will not inculcate the desire for liberation.
0: మోహాపేక్షను కలిగిస్తూ వచ్చాయి.
1: In fact, it leads to bondage.
0: ఆనాటి విద్యార్థులు మోహాన్ని క్షయం చేసుకుని మోక్షాన్ని ఆశిస్తూ వచ్చారు.
1: స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్ దే హావ్ రిడ్యూస్డ్ దిస్ అటాచ్మెంట్ అండ్ దే డెవలప్ డిజైర్ ఫర్ లిబరేషన్.
0: మోహము,
1: వాట్ ఇస్ దిస్ అటాచ్మెంట్?
0: పచ్చి పచ్చి మృగాదులు కూడా ఉండేటువంటి మోహము.
1: దిస్ కైండ్ ఆఫ్ మోహ అటాచ్మెంట్ ఇస్ దేర్ ఇన్ బీస్ట్ అండ్ బర్డ్.
0: ప్రత్యేకించి మనం చదవాలనా?
1: డు వి స్టడీ ఫర్ ద
0: రీజన్? ప్రత్యేకించి మనం సాధన చేయాలనా?
1: డు యు నీడ్ ఎనీ ప్రాక్టీస్ ఫర్ దట్?
0: మాకు అక్కర్లేదని త్యజించినటువంటి వారు పూర్వీకులు.
1: Earlier days, people have sacrificed these two.
0: ఈ నాటి చదువుల యొక్క మహత్యం చేతనే,
1: because of the modern education,
0: వారు త్యజించినటువంటి మోహమును వీరు అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
1: The attachment given up by those people then is received, accepted now.
0: కనుక ఈనాటి చదువుల యొక్క విపరీతము ఇన్ని రకములైనటువంటి రూపముగా మారుతూ వచ్చింది.
1: This is how the distorted, perverted way of education happening.
0: ఆనాడింత కూడిపెట్టినటువంటి వ్యక్తులను హృదయమునందు కృతజ్ఞతతో జీవితం అంతా చూసుకునేటువంటి వారు.
1: ఇన్ దోస్ డేస్ పీపుల్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు దోస్ పీపుల్ దట్ హెల్ప్ దెమ్ టు
0: విద్య నేర్పినటువంటి యొక్క గురువులకు సాక్షాత్కరించి వారు నమస్కరించి వారు అనేక విధములుగా జీవితంలో కృతజ్ఞతను అందించేటువంటి వారు.
1: దే ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ద ప్రిసెప్టర్ ఆర్ టీచర్స్ ఫర్ హ్యావింగ్ హెల్ప్ దేర్ లివింగ్.
0: గురుదక్షిణ రూపంలో వారు కోరినంతా ఇచ్చేటువంటి వారు.
1: దే ఆల్సో ఆఫర్డ్ వాట్ ఎవర్ ద గురు టీచర్ వాంటెడ్.
0: ఆనాటి టీచర్స్, ఆనాటి విద్యార్థులు ఈ విధమైనటువంటి త్యాగభావంతో ఉండేటువంటి వారు.
1: దాట్ వాస్ ది ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్ అమంగ్ ద టీచర్స్.
0: ఈనాటి విద్యార్థులు ఏ రీతిగా ఉన్నారు?
1: హౌ ఆర్ ది మోడర్న్ స్టూడెంట్స్?
0: ఈనాటి విద్యనంతా చాలా ప్రోగ్రెస్, అభివృద్ధి అయిపోయింది.
1: ది ఎడ్యుకేషన్ హెస్ ప్రోగ్రెస్డ్ ఎ లాట్.
0: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
1: వాట్ ఇస్ దిస్ ప్రోగ్రెస్?
0: కూడుబెట్టిన వారిని కూల ద్రోయు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే విల్ రూయిన్ ది వెరీ మ్యాన్ హూ హెల్ప్డ్ హిస్ లివింగ్.
0: విద్య నేర్పిన వారిని వెక్కిరించు.
1: హీ విల్ మేక్ ఫన్ ఆఫ్ ది వెరీ టీచర్ హూ టాట్ హిమ్.
0: మేలు చేసిన వారిని కీడు చేయు.
1: హీ విల్ హార్మ్ ది ఫెలో హూ హెల్ప్.
0: ఇదే ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు.
1: దిస్ ఈస్ ద ప్రోగ్రెస్ ఇన్ మోడర్న్ ఎడ్యుకేషన్.
0: ఇది మన ప్రోగ్రెస్.
1: ఇస్ దిస్ ద ప్రోగ్రెస్?
0: చాలా విచిత్రమైనటువంటిది.
1: ఇట్ ఈస్ వెరీ పెక్యూలియర్.
0: ప్రాచీనపు చదువులకు నేటి చదువులకు చాలా ఏమాత్రము వ్యత్యాసం కనిపించడం లేదు.
1: There's wide gulf between the education and now. కొంత వరకు వ్యత్యాసం ఉంటే దీన్ని బాగు చేయవచ్చు. If there's slightest of the difference, we can improve.
0: పూర్తి మార్పు జరుగుతూ వచ్చింది.
1: Or totally different.
0: నీతి నియమాలు గ్రంథాల నిలిచిపోయే.
1: And in fact, the morality and ethics have confined to the books.
0: హృదయమంతా దుర్గంధం సదనమయ్యే.
1: If the heart has become the center of all foulness.
0: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
1: Hands have turned selfish.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాటి విద్యలందు?
1: This is the progress in modern education.
0: ఇది ఈనాడు మనం అభ్యసించేటువంటి విద్య.
1: Is this the sort of education we had?
0: ప్రాచీన ఎంత వినయ విద్యార్థులతో జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: Ancients spend their time in humility and obedience.
0: ఏకలవ్యుడైనటువంటి మహాక్రూరుడు తన యొక్క గురువుకు దక్షిణామూర్తిగా ఒక దేవాన్ని కూడా అర్పితం చేయడానికి పీడుకున్నాడు.
1: And frankly, in ancient days, he was ready to sacrifice the very body to his preceptor.
0: ద్రోణాచార్యుడు తన గురువుగా ఉన్నాడని భావించాడు.
1: He considered Drona as his guru.
0: కానీ సాక్షాత్ ఆ ద్రోణాచార్యుని కలవలేదు. ద్రోణాచార్యుడు వీర్విద్య నేర్చలేదు.
1: ఏకలవ్య నెవర్ మెట్ ద్రోణ. And he has not learned archery.
0: కానీ మనసునందు విశ్వసించాడు.
1: He had full faith in his mind.
0: అతనే నా గురువు.
1: He accepted him.
0: అతను అంగీకరించకపోయినప్పటికీ తాను అంగీకరించి అతనిగానే గురువుని తీసుకున్నాడు.
1: Though his preceptor has not accepted him, but he is convinced that he is his
0: guru. గురువును స్మరించడము, వీళ్ళు నేర్చుకోవటం.
1: He always thinks of his guru and starts practicing archery.
0: కట్టకడప్పటికీ
1: ఫైనల్లీ
0: అర్జునుడు తీసుకుని అడవికి వెళ్లాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణ went to the forest along with Arjuna.
0: అర్జున్ జతలో ఒక రెండు కుక్కలు వచ్చినాయి.
1: టూ డాగ్స్ ఫాలోడ్ అర్జున.
0: అవి మనుషులను చూచి అరిచినాయి.
1: దే స్టార్టెడ్ బార్కింగ్, వాచింగ్ మెన్ అరౌండ్.
0: ఆ శబ్ద ప్రమాణమును పురస్కరించుకుని ఏకలవ్యుడు అమ్మును విడిచాడు.
1: లిసనింగ్ టు ద సౌండ్ ద బార్కింగ్ ఆఫ్ ద డాగ్స్, ఏకలవ్య షాట్ ది ఎరో.
0: కానీ ఆ అమ్ము వచ్చి నేరుగా కుక్క నోటిలో పడింది.
1: This arrow has gone straight into the gullet of the dog.
0: ఒక్కటి కాదు, ఐదారు అమ్ములు విడిచాడు.
1: Not one arrow, five arrows have
0: ఐదు కూడాను ఆ యొక్క కుక్క నోటిలో చేరిపోయినాయి.
1: All the five arrows have gone into the gullet of the dog.
0: అర్జునుడు.
1: Arjuna watched this.
0: ఈ శబ్ద ప్రమాణంతో వినియోగించుకునేటువంటి వ్యక్తి ఎవరు ఇతను?
1: Who is the one expert in archery who could base on the sound and
0: అని వెతుకుతూ అడవిలో సంచరిస్తూ వచ్చాడు.
1: Why is he moving about in the forest?
0: ఏకలవ్యుడు కనిపించాడు.
1: Then he saw ఏకలవ్య.
0: అతను ఒక అడవి మనిషి.
1: And in fact, he is a tribal.
0: Tribal man.
1: He is a tribal man.
0: అతని దగ్గరికి వచ్చి అయ్యా, నీవేనా ఈ అమ్మును మొదలింది?
1: Are you the same person who shot this arrow?
0: అవును సార్.
1: He said, yes sir.
0: నీకెవరు గురువు?
1: Who is your teacher?
0: నా గురువు ద్రోణాచార్యుడు అన్నాడు.
1: He said, my teacher is ద్రోణాచార్య.
0: పక్కనే ఉన్నాడు ద్రోణాచార్యుడు.
1: ద్రోణాచార్య is my
0: నేను కాదు, నేను కాదు అని అబద్ధం చెప్పాడు.
1: ఆయన ద్రోణాచార్య అట్టాడు, I am not your teacher.
0: స్వామి, నా హృదయంలో ప్రతిష్ఠ చేసుకున్నటువంటిది నిన్నే.
1: స్వామి, ఐ హావ్ ఇన్స్టాల్డ్ యు ఇన్ మై హార్ట్. ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ టీచర్.
0: మీ చిత్రమే నా హృదయంలో చిత్రించుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ ఇంప్రింటెడ్ యువర్ పిక్చర్ ఇన్ మై హార్ట్.
0: మీ భావరాగం చేతనే నేను ఈ విరివిద్య నేర్చుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆఫ్ మై అటాచ్మెంట్ టు యూ ఐ కుడ్ లెర్న్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: దేహరీతిగా నేర్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఇన్ ఎక్స్టర్నల్, ఇన్
0: మనోరీతిగా నేర్చుకున్నాను.
1: అండ్ ఐ హావ్ లెర్న్డ్ ఇట్ ఫ్రమ్ విదిన్.
0: విద్యనగా ఆనాడు కేవలం అక్షర శ్రీకారం కాదు విద్యలు.
1: Education doesn't mean merely learning alphabets.
0: Anaadu grandhamule levu.
1: There were no books at all.
0: Anaadu paperle levu.
1: And there nothing was.
0: Anaadu bookse kaadu.
1: No books then.
0: Note nundi vacheetundi padamule aksharamulu.
1: All instruction was verbal, vocal.
0: Ee akshara sikaramtone aksharani sadinchadu.
1: And because of this akshara, the letters, he could have
0: aksharam. Aksharamuga daivame swaroopude aksharam.
1: Akshara imperishable is God himself.
0: Akshara swaroopude devudu.
1: God is imperishable akshara.
0: కాబట్టి దైవాన్ని కూడా అక్షరాలతోనే సాధిస్తూ వచ్చారు.
1: అండ్ హీ కుడ్ హ్యావ్ ద అక్షరా గాడ్ బై హిజ్ లెర్నింగ్.
0: అప్పుడు అర్జునుడికి తృప్తి చేయాలని ఈ గురువు, నేనే నీకు గురువు అయితే నా గురు దక్షిణ అందించమన్నాడు.
1: టు సాటిస్ఫై అర్జున, ద్రోణ ఆస్క్ ఏకలవ్య, ఇఫ్ ఐ వర్ టు బి యువర్ టీచర్, గివ్ మీ సమ్ ఆఫరింగ్ యాజ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
0: గురువులో ఎట్టి దోషం ఉండినా పోయి
1: There may be any mistake in
0: him. కానీ శిష్యుడు దోషరహితుడిగా వచ్చాడు.
1: But here is the disciple without any mistake.
0: నీకేం కావాలి స్వామి అన్నాడు.
1: అండ్ హి సెడ్, ఓ సార్, వాట్ యు వాంట్?
0: నాకు దక్షిణ అంగుష్టం ఇచ్చేసేయమన్నాడు.
1: ఐ వాంట్ ద థంబ్ టు బి ఆఫర్.
0: అనగా రైట్ హ్యాండ్ థంబ్ ఇచ్చేసేయమన్నాడు.
1: హి వాంటెడ్ ద థంబ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్.
0: అప్పుడు ఈ ఏకలవ్యుడు అంపును వదలడానికి వీటికి వీలు కాదు.
1: When once the thumb of the right hand is offered, he cannot shoot any longer.
0: యావత్ జగత్తునకు అర్జునుడే అంపుడు విచ్చినటువంటి వాడు అవుతాడు.
1: And then Arjuna will stand first.
0: అతనికి మించిన వారెవరు ఉండరు.
1: No one can excel him there.
0: ఈ విధంగా అర్జున్ పేరును అభివృద్ధి చెప్పించే నిమిత్తమై ఏకలవ్యుని దక్షిణాంగుష్టం అందించాడు.
1: In order to see that Arjuna will have a very big name, Ekalavya offered his arm. Ekalavya was a disciple then.
0: Kattu teesukunnadu, dakshinangushtamu kottadu.
1: He has taken the knife and is cut off, chopped off. He is the thumb of the right hand.
0: Adi kotteṭappatiki.
1: When he did so,
0: dakshinangushtamichina dana jesi.
1: Because of the fact that he has offered his thumb,
0: dakshinangushtamichina dana jesi.
1: The thumb of the right hand is given.
0: Yeruku vilividya heenuki heenudaye.
1: He lost all the expertise in archery.
0: Inka vilividya ye reethi nerchagaladu ee dakshinangushtam ante ilagatanki veelavutundi.
1: When he lost the thumb of the right hand, how can he shoot an arrow there?
0: Bana sandana lagu abhangamaye.
1: And in fact he has humiliated himself.
0: Yeruku vilividya heenuku heenudaye.
1: He has lost all the benefits of the knowledge.
0: ఈ విధంగా తన జీవితాన్ని కూడా అర్పితంగా ఇచ్చాడు. ఆనాటి శిష్యుడి యొక్క త్యాగము అంత కఠినంగా ఉండేది.
1: దట్ వాస్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఆఫ్ స్టూడెంట్స్ దెన్.
0: ఏదైనా సరియే,
1: దట్ ఎనీథింగ్ బీ దేర్,
0: గురువులకు తన యొక్క జీవితాన్ని అర్పితం గావించుకునేది.
1: హి వాస్ రెడీ టు ఆఫర్ హిస్ ఓన్ లైఫ్ టు హిస్ గురు.
0: ఈనాటి గురువులు శిష్యులు ఎంత ఉన్నారు?
1: హౌ ఆర్ ది టీచర్స్ అండ్ స్టూడెంట్స్ టుడే?
0: చెవులో మంత్రము,
1: the mantra is whispered in the ear, and then the teacher whispers mantra in the ear of the disciple and expects money. That is the relationship.
0: Idi kaadu,
1: this is not money.
0: Adi guruvunandu vatsalya buddhi adhikanga undetundi.
1: The gurus then in those days had full of affection.
0: Guruvula yandu shishyulaku priyamainatundi okka kumara bhavam undetundi.
1: And then the preceptor had the feeling of a father towards his disciple.
0: నాయన, గురువుకు పుట్టినటువంటి వాడు కేవలము ఒక ప్రేమ భావపుత్రుడు.
1: అండ్ ఆఫ్టర్ ఆల్ వన్స్ ఓన్ సన్ ఇస్ అ బిగాటెన్ వన్.
0: విద్య నేర్పినప్పుడు నేను ప్రేమ పుత్రుడు అవుతాను.
1: వేరే టు ఎ టీచర్ ఇస్ అ సన్ ఆఫ్ లవ్.
0: కాబట్టి ప్రతి మానవుడు కూడాను గురువులకు ప్రేమ పుత్రుడు కావాలి.
1: అండ్ దేర్ ఫార్ ఎవ్రీ మ్యాన్ షుడ్ బి సన్ ఆఫ్ లవ్ టు వన్స్ ఓన్ టీచర్.
0: ఈ విధంగా ఆనాటి విద్యను నేర్పుతూ వచ్చారు.
1: దట్ వాస్ ద టైప్ ఆఫ్ లెర్నింగ్ ఇన్ దోస్ డేస్.
0: కనుకనే
1: సో
0: ద్రోణాచార్యుడు చాలా శిష్యులకు చాలా ద్రోహం చేశాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద్రోణాచార్య బిట్రేడ్ హిస్ డిసైపుల్.
0: యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ యాక్షన్ సో ఈజ్ ది కాన్సిక్వెన్స్.
0: ఇలాంటి శిష్యులకు ద్రోహం చేయటం వల్ల తన కుమారుడికి ఇంకోరు ద్రోహం చేయరా?
1: యాజ్ హి హస్ బిట్రేడ్ హిస్ డిసైపుల్, హిస్ సన్ ఆల్సో వాస్ దిస్ బిట్రేడ్.
0: ఎట్టి పని మనం చేతుమో అట్టి ఫలితమే మనకు లభ్యమవుతుంది.
1: యాజ్ ఇస్ ది యాక్షన్ సో ఈజ్ ది రియాక్షన్.
0: కర్మనే రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: So then comes the reaction. You cannot escape.
0: Kana,
1: hence,
0: manamu pavitramaitunte oka guruvulku shishyuluga undali.
1: We should be sacred disciple students.
0: Ee naati vidyarthulanta kevalam vidya nimittame manu kaalamunu vyartham cheyakoddu.
1: We should not waste our time only for acquiring
0: knowledge. Guruvulu oka tripti nimittame manu kaalamunu sadvinayogam cheyali.
1: We should make use of time to satisfy gurus.
0: Kanuka ee okka daani kudunu సమత్వం ఏర్పడాలి.
1: దేర్ షుడ్ బి ఇన్ ఈక్వాలిటీ ఫర్ ఎనీథింగ్.
0: ఆ ఈక్వాలిటీ అనేటువంటిది లేకపోతే ఏ విధంగా కూడా ఫలితం పొందలేము.
1: విదౌట్ ఈక్వాలిటీ యూ కెనాట్ హ్యావ్ ఎనీ పాజిటివ్ రిజల్ట్.
0: కొన్ని సందర్భముల లోపల
1: ఇన్ సమ్ సర్కమ్స్టాన్సెస్
0: వాళ్ళీ సుగ్రీవులు ఒక్క ప్రాణంగా జీవించేటువంటి వారు.
1: వాళ్ళీ సుగ్రీవ బ్రదర్స్ లివ్డ్ యాజ్ వన్ సోల్.
0: కానీ కొన్ని కారణ సంబంధాల చేత వారిద్దరికి విరోధం ఏర్పడిపోయింది.
1: బికాస్ ఆఫ్ ది పాసేజ్ ఆఫ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్ దే టర్న్ ఎనిమీస్.
0: కానీ వాలి చిత్రకోడు తన యొక్క గ్రామంలో ఉన్నాడు.
1: వాలి వాజ్ రిసైడింగ్ అట్ హిస్ ప్లేస్.
0: కానీ సుగ్రీవుడు కొండల్లో ఉంటాడు.
1: సుగ్రీవ వాజ్ ఇన్ మౌంటైన్.
0: ఇలాంటి పరిస్థితి లోపల వాళ్ళని ఏ రీతిగా సాధించటం?
1: అండ్ హౌ టు విన్ ఓవర్ వాళ్ళు?
0: వాళ్ళని ఏ రీతిగా జయించాలి?
1: హౌ టు కాంకర్ హిమ్
0: అని నిరంతరము యోచన చేస్తూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ థింకింగ్.
0: వాళ్ళని జయించేటువంటి వారు వారికంటే అధిక శక్తి ఉన్నటువంటి వారే జయించగలరు.
1: హూ కెన్ కాంకర్ వాలి unless one excels him?
0: సమాన శక్తి ఉండేటువంటి వాడు ఎవరి కూడా విజయాన్ని సాధించలేడు.
1: ద వన్ దట్ ఈక్వల్స్ హిమ్ కెన్ నెవర్ విన్.
0: కనుకనే చిత్రమూక పర్వతం పైన ఉండేటువంటి యొక్క సుగ్రీవునికి ఎవరూ సహాయం లేదు.
1: సుగ్రీవ had none to help him.
0: హనుమంతుడు మాత్రమే సహాయం ఉన్నాడు.
1: Only Hanuman helped him.
0: ఆ హనుమంతుని పిలిచాడు.
1: He called Hanuman.
0: ఏ రీతిగా మనం ఈ యొక్క వారిని జయించాలి?
1: How can we conquer Wali?
0: చెప్పాడు హనుమంతుడు. చక్కని ఆదేశాన్ని అందించాడు.
1: హనుమాన్ గేవ్ గుడ్ టీచ్
0: కాలకర్మ కారణ కర్తవ్యాలు కలిసి వచ్చినప్పుడు అది ఏ మన కర్మ జరిగిపోతుంది.
1: అట్ అన్ అప్రోప్రియేట్ టైమ్ అట్ ద రైట్ మూమెంట్ థింగ్స్ విల్ హ్యాపన్.
0: సుగ్రీవ కాలం కోసం నీవు కాచుకో.
1: వెయిట్ ఫర్ ద రైట్ టైం.
0: ఏనాటికైనా మనకు పవిత్రమైనటువంటి కాలం మనకు ప్రాప్తిస్తుంది.
1: విల్ హ్యావ్ ద రైట్ టైం వన్ డే ఆర్ అదర్
0: అని వారు సంతోషిస్తూ ఉన్నారు.
1: దే వర్ సో హ్యాపీ.
0: కానీ కొండలపైన తిరుగుతూ ఉండిన సమయం లోపల
1: moving along the mountain range,
0: కొండల కింద ఇద్దరు రత్నాల వంటి అన్నదమ్ములు తిరుగాడుతూ ఉన్నారు.
1: They also found two gems, human beings, moving around.
0: వారి ఇరువురిని చూస్తే సాక్షాత్ ఇంద్రదేవతల నుంచి వచ్చినారా అన్నట్టుగా అనిపించింది.
1: As they start staring at these two human beings, వారి
0: చేతులు ఆడుతూ ఉండాలి.
1: Their faces were full of
0: వారి ముఖంలో కెనకలు నవ్వుతున్నారు.
1: They were smiling faces.
0: ఈ విధమైనటువంటి వ్యక్తులను చూసేటప్పటికి
1: they saw such beings.
0: సుగ్రీవుడి జ్ఞాపకం వచ్చింది.
1: సుగ్రీవ
0: హనుమాన్ వాళ్ళెవరో చూడు.
1: సుగ్రీవ ఐ మీన్ ఆ హనుమాన్ హూ
0: నా అన్నయమైనా మారువేషంతో వీళ్ళందరినీ నన్ను సంహరించడానికి పంపించాడు ఏమో విచారించవల్ల.
1: ఇస్ ఇట్ పాసిబుల్ దట్ మై బ్రదర్ సెండ్ దీస్ టూ స్పైస్ ఇన్ దిస్ వే టు కిల్ మీ?
0: ఎవరి గిలి వారిది.
1: ఇట్స్ ఓన్లీ గిల్టీ కాన్షియన్స్.
0: తన భయం ఆ విధంగానే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ హిస్ ఓన్ ఫియర్.
0: కానీ నీవు భయపడవద్దు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఇట్.
0: ఆ తేజోమయ మూర్తులు కేవలం దైవత్వులు.
1: దోస్ బ్రిలియంట్ పీపుల్ ఆర్ వెరీ డివైన్.
0: నేను వెళ్లి వస్తాను.
1: ఐ విల్ గో అండ్ టెల్
0: అనుగ్రహించమని కోరాడు.
1: And he wanted permission.
0: తిరిగి హనుమంతుడు క్రిందికి వచ్చాడు.
1: హనుమాన్ గాట్ డౌన్ ద మౌంటెన్.
0: చూచాడు ఇరువురిని.
1: హి సా దీస్ టూ.
0: కానీ వారు సత్యం పలుకుతూ వచ్చారు.
1: బట్ దే వర్ స్పీకింగ్ ట్రూత్.
0: నేను రాములు లక్ష్మణుడు.
1: అండ్ వన్ సెడ్ ఐఎమ్ రామ అండ్ ద అదర్ వన్ ఇస్ లక్ష్మణ. దశరథుని
0: కుమారులము.
1: వి ఆర్ ది సన్స్ ఆఫ్ దశరథ.
0: మా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారమని
1: బేసింగ్ ఆన్ ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్
0: మా పినతల్లి కోరినట్టుగా మేము నడుచుకుంటున్నాం.
1: వీఆర్ జస్ట్ కండక్టింగ్ లైక్ దిస్ యాజ్ పర్ ద డిజైర్ ఆఫ్ ద స్టెప్ మదర్.
0: మేము అరణ్యవాసము, తన కుమారులకు అయోధ్య వాసము.
1: ఐఎమ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ఎగ్జైల్ అండ్ హర్ సన్ ఇస్ టు బి కరోనేటెడ్.
0: మేము ఇంకా ఈ అరణ్యంలో తిరుగుతున్నప్పుడు
1: యాజ్ వీఆర్ మూవింగ్ అబౌట్ ఇన్ ద ఫారెస్ట్
0: మా ధర్మపత్ని అయిన సీతను ఎవరో అపహరించారు.
1: సమ్వన్ అబ్డక్టెడ్ మై వైఫ్.
0: ఆమెను వెతుకుతూ మేము తిరుగుతూ వచ్చామన్నారు.
1: వీఆర్ జస్ట్ రోమింగ్ అబౌట్ ఇన్ సర్చ్ ఆఫ్ హర్.
0: ఆ సత్యాన్ని విని
1: హావింగ్ హర్డ్ దిస్
0: రాజులు సత్యమే పలకాలి.
1: కింగ్ షుడ్ అటర్ ద ట్రూత్.
0: హస్తస్య భూషణం దానం.
1: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఇస్ చారిటీ.
0: కంఠస్య భూషణం సత్యం.
1: ద జ్యూవెల్ టు ద నెక్ ఇస్ ట్రూత్.
0: శ్రోతస్య భూషణం శాస్త్రం.
1: జ్యూవెల్ టు ద ఇయర్ ఇస్ టెక్స్ట్ హోలీ టెక్స్ట్.
0: దీనికంటే భూషణానికి ఏం కావాలి?
1: వాట్ ఎల్స్ ద జ్యూవెల్స్ యూ వాంట్?
0: నోటి అందు పలికేటువంటి ప్రతి పలుకుడును సత్యంగా ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ దట్ యూ స్పీక్ మస్ట్ బి ట్రూ.
0: ఇటువంటి సత్య స్వరూపులే గొప్ప బలవంతుడు.
1: ద వన్ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్.
0: చెప్పి స్వామి మిమ్మల్ని నేను మా యొక్క రాజు అయినటువంటి సుగ్రీవుడు ఉన్నాడు.
1: హనుమాన్ సెడ్ వీ హ్యావ్ అవర్ కింగ్ సుగ్రీవ.
0: అతని దగ్గర తీసుకుని వెళ్తాను. అతను మీ యొక్క పత్ని యొక్క జాడంతా చెప్పగలడు అని.
1: I will take both of you there and he will tell you the whereabouts of your wife.
0: Iruvunni bujala paina kurchobettukunnadu hanumantudu.
1: Hanuman made them sit, both of them sit on his shoulder.
0: Parvatham paina digadu
1: and he just landed on the top of the mountain.
0: Digeta appudiki veerini chusetappudiki sugrivuniki oka vidhamaina aanandam aavirbhavistu vachindi.
1: Watching both, Sugriva was ecstatic.
0: Enta kaalam nunchino padutunnattu baadha nirmoolam ayipoyindi.
1: He forgot all the sadness.
0: ఏనాడు నవ్వనటువంటి తన ముఖము ఆనందంతో చిరునవ్వులు నవ్వాడు.
1: ద ఫేస్ దట్ నెవర్ స్మైల్డ్ ఎనీ టైమ్ నౌ స్టార్టెడ్ స్మైలింగ్.
0: స్వామి మీరు కొంచెం ముందు శ్రమ తీర్చుకోండి.
1: జస్ట్ టేక్ సమ్ రెస్ట్.
0: కొంచెం ఫలమును భుజించండి.
1: టేక్ సమ్ ఫ్రూట్స్.
0: చల్లటి నీరు త్రాగండి.
1: హ్యావ్ కూల్ వాటర్
0: అని కోరాడు సుగ్రీవుడు.
1: అండ్ దట్ వాస్ ద డిజైర్ రిక్వెస్ట్ ఆఫ్ సుగ్రీవ.
0: కానీ వీరికి ఏది ఇష్టం లేదు.
1: దే డిడ్ లైక్ దిస్.
0: సీతా సంయోగం లోపల ఈ వియోగాన్ని అనుభవించలేకపోతూ వచ్చారు.
1: దే కుడ్ నాట్ బేర్ ది ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ సీత.
0: కానీ క్రమక్రమేణా ఒక దినం జరిగిపోయింది.
1: డేస్ పాస్డ్ బై.
0: రెండవ దినము
1: నెక్స్ట్ డే
0: ఇతన్ని స్నేహం చేసుకోవాలి.
1: అండ్ హీ వాంటెడ్ హిమ్ టు బి హిస్ ఫ్రెండ్.
0: ఎట్టివాడు స్నేహంగా ఉండాలి?
1: వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ షుడ్ యూ హ్యావ్?
0: పీక్తులు పడికేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: నాట్ ద వన్ హూ హార్మ్స్ యూ.
0: తాత్కాలిక పలుకులు పడి సంతృప్తి పరిచేటువంటి వాడు స్నేహితుడు కాదు.
1: నాట్ ద వన్ హూ సాటిస్ఫై యూ దెన్ అండ్ దేర్.
0: సత్యాన్ని పలికి త్యాగాన్ని పూని
1: సాక్రిఫైస్
0: సంరక్షించేటువంటి వాడు నిజమైన స్నేహితుడు.
1: హీ షుడ్ స్పీక్ ట్రూత్. హీ షుడ్ సాక్రిఫైస్ అండ్
0: రెండు దేహమును ఒక్క ప్రాణము ఉండాలి.
1: దేర్ మే బి టూ బాడీస్ బట్ దేర్ షుడ్ బి వన్ లైఫ్.
0: అలాంటి వాడు నాకు స్నేహితుడు కావాలి.
1: సచ్ వన్ షుడ్ బి మై ఫ్రెండ్
0: అని చెప్పి వాళ్ళు చాలా బలవంతుడు.
1: వాళ్ళు ఈజ్ వెరీ స్ట్రాంగ్.
0: అతని శక్తి సామర్థ్యం చూపి అలవి కాదు చెప్పడానికి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎస్టిమేట్ హిస్ కెపాసిటీ.
0: కాబట్టి అతని కంటే శక్తి సామర్థ్యం అధికంగా ఉండేటువంటి వాటితోని నేను స్నేహం చేయాలి.
1: ఐ వాంట్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఎక్సెల్స్ వాలి.
0: కనుక ఈ రాముని యందు అంతటి ఘనశక్తి ఉన్నదా అని డౌట్ వచ్చింది.
1: హీ డౌటెడ్ విత్ రామ హాస్ గాట్ దట్ మైటీ పవర్ ఆర్ నాట్.
0: కొంత దూరం తీసుకెళ్లి
1: హీ టుక్ హిమ్ టు సమ్ డిస్టెన్స్.
0: రామ ఇది ఏ వృక్షము?
1: వాట్ ట్రీ ఇస్ దిస్?
0: ఇది కేవలం
1: ఇట్స్ జస్ట్ ఫిగ్ ట్రీ, ఫారెస్ట్ ఫిగ్ ట్రీ.
0: అవి చాలా బంకగా ఉండేటువంటివి.
1: వెరీ స్ట్రాంగ్.
0: పెద్ద పెద్ద వృక్షాలు.
1: వెరీ మైటీ ట్రీస్.
0: ఒక ఆరు ఒకే లైన్ లో ఉంటున్నాయి.
1: ఆల్ ది సిక్స్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఎ లైన్.
0: కాబట్టి నా అన్న అయినటువంటి వారి తన అమ్మను ఉడిచేటప్పటికి రెండు చెట్ల లోపల దూరిపోయింది ఆ అమ్ము.
1: As my brother Wali shot an arrow, the arrow pierced through the two of the trees. అతనికంటే
0: ఎక్కువ బలమున్నటువంటి వాడైతేనే ఈ రాముతో నేను స్నేహం చేస్తాను అనుకున్నాడు.
1: If anyone excels him in this art of archery, I'll be his, going to be his friend.
0: రామును తీసుకెళ్లి అమ్మును వదలమన్నాడు.
1: Yes, Rama to shoot an arrow.
0: రాముని ఒక్క తూరి అమ్మును వదిలేటప్పటికి ఆరు చెట్లు దాటిపోయింది.
1: When Rama shot an arrow at one instance, it pierced through all the six giants.
0: తక్షణమే వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ fell at the feet of Rama.
0: ఇలాంటి బలవంతుడే నాకు స్నేహం కావాలి.
1: Such a strong man should be my friend.
0: కానీ ఎట్టివాడు ఆ బలవంతుడు? దైవమే సాక్షాత్.
1: What who is he? God himself.
0: కనుకనే ఎట్టివాడితో నేను స్నేహం చేయాలని హనుమంతునితో అనేక రకములైనటువంటి సంప్రతిప్పులు చేశాడు.
1: అండ్ హీ వాంటెడ్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ విత్ సచ్ ఎ మైటీ మ్యాన్. హీ స్టార్టెడ్ కన్సల్టింగ్ హనుమాన్ ఇన్ ద వే.
0: ఆ రెండవ దినమే,
1: సెకండ్ డే,
0: అగ్నిని ప్రయోగించి అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాడు రాములకు.
1: అండ్ హీ మేడ్ ఎ ప్రామిస్ టు రామ, కీపింగ్ ద ఫైర్ యాజ్ ఎ విట్నెస్.
0: ఈనాటి నుండి నేను నీ దాసుడి.
1: రామ, రైట్ ఫ్రమ్ దిస్ డే ఐఎమ్ యువర్ స్లేవ్.
0: ఈనాటి నుండి నీవు నా గురువు.
1: Right from this day, you are my preceptor.
0: నా దుఃఖమును పరిహారం చేయి.
1: Relieve me from this suffering.
0: నాకు ధైర్యాన్ని అందించు.
1: Give me the courage.
0: సాహసాన్ని కలిగించు.
1: Give me the valor.
0: నాకు విజయాన్ని చేకూర్చు.
1: Grant me the victory.
0: ప్రమాణం చేశారు.
1: That was the promise.
0: ఆ ప్రమాణ ప్రకారము,
1: as per the vow,
0: తిరిగి రాములే కట్టెకట్టి వాలిని చంపాడు.
1: Rama killed Vali.
0: సుగ్రీవునికి విజయాన్ని సాధింపజేశాడు.
1: Sugriva won because of Rama.
0: ఎవరితోనైనా మనము ఒక విధమైన విజయాన్ని సాధించుకోవాలంటే మనము సాధించవలసినటువంటి వాడి బలం కంటే మన స్నేహితుడు అధికమైన బలంగా ఉండవాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు విన్ ఓవర్ ఎనీబడీ, బి సక్సెస్ఫుల్, యువర్ ఫ్రెండ్ షుడ్ బి మోర్ దాన్ యువర్ ఎనిమీ.
0: అప్పుడే మన యొక్క దేశాన్ని మనం సాధించగలము.
1: దెన్ ఓన్లీ యూ కెన్ అచీవ్ సక్సెస్.
0: ఈ విధంగా కూడాను
1: ప్రాచీన
0: కాలం నుండి గురు శిష్యుల యొక్క సంబంధ బాంధవ్యాలు ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తి సామర్థ్యంతో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దట్ హ్యాస్ బీన్ ది సీక్రెట్ ట్రెండ్ ఫౌండ్ నోటీస్డ్ అమంగ్ ది టీచర్ అండ్ ది డిసైపుల్ ఇన్ ఏన్షియంట్ డేస్.
0: ఇంకా హనుమంతుడిని పరీక్ష చెయ్యాలి రాముడు.
1: రామ హ్యాస్ టు ఎగ్జామిన్ హనుమాన్.
0: హనుమంతుడే సీతాన్వేషణ లోపల ప్రథమ పాదం పుట్టాడు.
1: అండ్ హనుమాన్ వాజ్ రెడీ టు గో ఇన్ సర్చ్.
0: హనుమంతుడు చేయగలడా లేదా అనేటువంటి సందేహము రాముల్లో లేదు.
1: రామ నెవర్ డౌటెడ్ వెదర్ హనుమాన్ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ద టాస్క్ ఆర్ నాట్.
0: సుగ్రీవుడు సామాన్యమైన వాడు కనుకనే అతనికి డౌట్స్ అంతా వచ్చాయి.
1: సుగ్రీవ వాజ్ ఆర్డినరీ మ్యాన్, సో హీ స్టార్టెడ్ డౌటింగ్.
0: అంతేకాదు గొప్ప తెలివితేటలు కలిగినటువంటి వాడు సుగ్రీవుడు.
1: సుగ్రీవ ఇస్ హైలీ ఇంటెలిజెంట్,
0: గొప్ప చదువరి,
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: గొప్ప చదువరి అయి తెలివితేటలు కలిగినటువంటి వారికే నకసిక పర్యంతము డౌట్స్ అంతా వచ్చేది.
1: ద వన్ హూ ఇస్ హైలీ ఇంటెలిజెంట్, హైలీ ఎడ్యుకేటెడ్ విల్ బి ఫుల్ ఆఫ్ డౌట్స్. డౌట్స్
0: వాళ్ళకి ఏది పట్టినా డౌటే.
1: దే డౌట్ ఎవ్రీథింగ్.
0: తనం తానే నమ్మలేరు.
1: దే డౌట్ వన్ సోర్ట్ సెల్ఫ్.
0: ఇది తెలివితేటల యొక్క మూల కారణాలు.
1: దిస్ ఈస్ ది ట్రెండ్ అమంగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఈనాడు అట్టి తెలివితేటలు మాత్రమే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
1: వీఆర్ మేకింగ్ ఎఫర్ట్ టు గ్రో అవర్ ఇంటెలిజెన్స్.
0: తెలివితేటలు చూస్తున్నారే కానీ
1: we go by the intelligence.
0: గుణమును చూడటం లేదు.
1: బట్ వీ డోంట్ వాచ్ ది క్వాలిటీ.
0: నేటి విద్యను తెలివి తేటలనే పెంచు.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హెల్ప్స్ యూ టు గ్రో ఇన్ ఇంటెలిజెన్స్.
0: గుణము పెంచబోదు.
1: నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ వర్చు.
0: ఎన్ని తెలివితేటల నుండి ఏమి ప్రయోజనం?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్?
0: గుణము లేని విద్య గ్రుడ్డి విద్య అన్నాడు.
1: అండ్ ది ఎడ్యుకేషన్ వితౌట్ వర్చు ఈస్ బ్లైండ్, యూస్లెస్.
0: గుణము కలిగాల.
1: అండ్ యూ షుడ్ హావ్ వర్చ్యూస్.
0: గుణము లేకపోతే, దైవ బలము లేకపోతే దేనిని కూడా సాధించలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, వితౌట్ వర్చ్యూ యు కెనాట్ అచీవ్.
0: కర్ణుడు మహాబలశాలి.
1: కర్ణ ఇస్ ఎ వెరీ మైటీ వన్.
0: కానీ అలాంటి బలవంతుడైనప్పటికీ,
1: దో హి ఇస్ సో స్ట్రాంగ్,
0: దైవానికి దూరమైపోయాడు.
1: బట్ హీ డిస్టెన్స్
0: ధర్మానికి దూరమైపోయాడు.
1: అండ్ ఈస్ అవే ఫ్రమ్ రైచియస్నెస్.
0: ఎంత సంపద ఉంది, ఏమి ఫలము?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ వెల్త్?
0: దైవ బలము లేక దాసుడు.
1: ఇఫ్ యు డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, సపోర్ట్ ఆఫ్ గాడ్, యూ బికమ్ ఎ స్లేవ్.
0: ఇంత శక్తివంతుడు,
1: దో పవర్ఫుల్,
0: గుణవంతుడు,
1: వర్చువస్,
0: కానీ భగవంతుని దగ్గర సేవకుడు కాలేదు. కర్ణుడు ఓడిపోయాడు.
1: విత్ ఆల్ ది కెపాసిటీస్ అబిలిటీస్ కర్ణ లాస్ట్ ద బ్యాటిల్.
0: దైవం యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: వన్ షుడ్ ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
0: ధర్మ అనుగ్రహానికి పాత్రుడు కావాలి.
1: వన్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఎర్న్ ద గ్రేస్.
0: ధర్మము దైవము రెండింటి యొక్క ఏకత్వం కూడినప్పుడే వీడికి బలం కూడా సంభవిస్తుంది.
1: వెన్ వన్స్ గాడ్ అండ్ రైచియస్నెస్ గో టుగెదర్ హీ విల్ బి స్ట్రాంగ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థిని
1: గర్ల్స్ అండ్ బాయ్,
0: ముఖ్యంగా మీరు గ్రంథములను పఠించి ప్రయోజనం కాదు.
1: ఇట్స్ నాట్ నియర్లీ ఎనఫ్.
0: ఈ కాలాన్ని గ్రంథములు కూడా పఠించవలసిందే.
1: ఇట్స్ నెసెసరీ దట్ యు రీడ్.
0: చదువులు కూడా చదవవలసిందే.
1: యు షుడ్ స్టడీ అండ్ లెర్న్.
0: కానీ
1: బట్
0: భక్తి బలము లేకుండా దేని చదివి ప్రయోజనం లేదు.
1: వితౌట్ ద స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఆఫ్ డివోషన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి యూస్లెస్.
0: భక్తి అనేటువంటిది ఉంటుండాలి.
1: డివోషన్ ఈజ్ నెసెసరీ.
0: ఎన్ని శక్తులు ఉండినప్పటికీ భక్తియే లేకపోతే అన్ని కూడా నిరుపయోగం అయిపోతాయి.
1: విత్ ఆల్ ది శక్తి పవర్, వితౌట్ భక్తి డివోషన్ ఆల్ విల్ బి యూస్లెస్.
0: కనుక
1: సో
0: ఆనాటి శిష్యుడి యొక్క తత్వములు,
1: ద నేచర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ దోస్ డేస్,
0: ఎంత పవిత్రమైనటువంటివో మీరు యోచించండి.
1: హౌ సీక్రెట్ దే ఆర్, ఇమాజిన్ యువర్ సెల్ఫ్.
0: ప్రతి వాని హృదయమునందు కూడాను,
1: ది హార్ట్ ఆఫ్ ఎవ్రీవన్,
0: దివ్యమైన భావములు ఆవిర్భవించేటువంటి,
1: డివైన్ ఫీలింగ్స్ ఒరిజినేట్,
0: ఒక్కొక్క భావం కూడా ఒక తేజస్సుగా ఆవిర్భవించేటువంటి.
1: ఎవ్రీ ఐడియా, ఎవ్రీ థాట్ వాజ్ జస్ట్ రేడియేటింగ్.
0: గుణం అనేటువంటి శీలమే లేకపోతే సర్వం కూడా వ్యర్థమైపోతుంది.
1: వితౌట్ దట్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ వెయిన్.
0: మీకందరికి తెలుసు మీ క్లాస్మేటే ప్రహ్లాదుడు.
1: క్లాస్మేట్, యు నో హీ ఈజ్ యువర్ క్లాస్మేట్.
0: ఆ ప్రహ్లాదుడు చాలా చిన్న వయసు వాడు.
1: ప్రహ్లాద్ వాజ్ సో టెండర్, టైనీ
0: వయసే,
1: యువర్ ఏజ్,
0: ఇంచుమించు పిల్లల వాటి వాలే ఉండేటువంటి వాడే.
1: జస్ట్ లైక్ ఏ బాయ్, ఏ బాయ్ లైక్ యు.
0: ఆ చిన్న వయసునందు
1: అట్ దట్ ఏజ్
0: ఎంత గొప్ప శీలము, ఎంత గొప్ప గుణము.
1: వాట్ ఏ క్యారెక్టర్ ఇట్ ఈస్, వాట్ వర్చ్యూ హీ హాస్.
0: కనుకనే ఇతను అనేక మందితో అనేక విధ విజయాలు సాధిస్తూ వచ్చాడు.
1: దేర్ఫోర్ హీ వాజ్ విక్టోరియస్, సక్సెస్ఫుల్.
0: దేవేంద్రుని కూడా జయించి,
1: అండ్ హీ కాంకర్డ్ ఆల్,
0: ఆ ఇంద్రలోకాన్ని కూడా వశం చేసుకున్నాడు.
1: హీ కుడ్ ఆల్సో కాంకర్ ఇంద్రలోక.
0: ఆ దేవేంద్రుడు చాలా ఏడుస్తూ వచ్చాడు.
1: దేవేంద్ర ది హెడ్ స్టార్టెడ్ క్రైయింగ్.
0: దేవగురు అయినటువంటి వారి దగ్గరికి వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ టు ది ప్రిసెప్టర్ ఆఫ్ దేవాస్,
0: శుక్రాచార్య, తాను ఎత్తైన కూడా తిరిగి నా రాజ్యం నాకు అందించాలి అన్నాడు.
1: సీ దట్ ఐ గెట్ బ్యాక్ మై కింగ్డమ్ ఇన్ వన్ వేర్ అదర్.
0: ఈ ప్రహ్లాదుడు పొందినటువంటి రాజ్యాన్ని ఎవరు కూడా ఇవ్వడానికి వీలు కాదు.
1: ద కింగ్డమ్ ఆఫ్ ప్రహ్లాద కెనాట్ బి కాంక్వర్డ్ బై ఎనీబడీ.
0: ఒక్క దీనిని మనసును వశం చేసుకున్న వాడికే ఈ రాజ్యం దక్కుతుంది అనుకున్నాడు.
1: అన్లెస్ యు విన్ ఓవర్ హిస్ మైండ్ అండ్ ప్లీజ్ హిమ్, యు కెనాట్ గెట్ హిస్ కింగ్డమ్.
0: ప్రహ్లాదుని యొక్క కుమారుడు విరోచకుడు, విరోచనుడు.
1: ద సన్ ఆఫ్ ప్రహ్లాద ఇస్ విరోచన.
0: ఈ విరోచనుడు కూడా చాలా గొప్పవాడే.
1: ఈజ్ ఆల్సో గ్రేట్ వన్.
0: కానీ ఎంతమంది ఉండి ఏమి ప్రయోజనము?
1: బట్ వాట్ ఫర్ ఆల్ దీస్ పీపుల్?
0: ఒకనాడు
1: వన్ డే
0: దేవగురువు దేవేంద్రుడిని పిలిచి, నీవు ఫలాని సమయం లోపల విశ్వజిత్ అనేటువంటి యజ్ఞం చేస్తున్నాడు ప్రహ్లాదుడు.
1: ద ప్రిసెప్టర్ టోల్డ్ ప్రహ్లాద ఇస్ పర్ఫార్మింగ్ ఏ సీక్రెట్ రిచువల్ బై నేమ్ విశ్వజిత్.
0: ఆ విశ్వజిత్ అనే యజ్ఞం సమయం లోపల నీవు పోయి దానం అడుగుమన్నాడు.
1: యాజ్ హీ పర్ఫార్మ్స్ ది సీక్రెట్ రిచువల్ విశ్వజిత్, యు ఆస్క్ ఫర్ చారిటీ.
0: ఉన్నప్పుడు చిన్న వాని వేషం వేసుకుని,
1: హెస్ టేకన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ స్మాల్ బాయ్,
0: వెళ్ళాడు.
1: హీ వెంట్ దేర్.
0: వెళితే బ్రాహ్మణు వేషంతో వెళ్ళాడు.
1: హీ వెంట్ యాజ్ ఎ బ్రాహ్మణ్.
0: బ్రాహ్మణుడు అంటే చాలా అభిమానము ప్రహ్లాదునికి.
1: ప్రహ్లాద హాస్ గాట్ అటాచ్మెంట్ టు బ్రాహ్మణ్స్.
0: అక్కడికి వెళ్ళి,
1: హావింగ్ గాన్ దేర్,
0: నాయన నీకేం కావాలి?
1: హీ ఆస్క్ వాట్ డు యు వాంట్?
0: నాకు ఏమీ వద్దు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: మీ యొక్క శీలమును నాకు దానం చేయండి అన్నారు.
1: హీ ఆస్క్ డొనేట్, గ్రాంట్ మీ యువర్ క్యారెక్టర్.
0: మరి పిచ్చివాడా, ఏమైనా నీకు దానం చేస్తాను, ఈ చిన్న దీన్ని మీకు ఎందుకు దానం అడుగుతున్నావు?
1: ఐఎమ్ రెడీ టు గివ్ ఎనీథింగ్, వై డు యూ వాంట్ సచ్ ఎ స్మాల్ థింగ్?
0: నాకు ఇదే చాలు అన్నాడు.
1: హీ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్.
0: సరే ఇస్తానండి, ఇచ్చినాను పోమని చెప్పాడు.
1: హీ సెడ్ ఐ గ్రాంట్ యూ, బెటర్ యు గో నౌ.
0: తన నుండి ఆ శీలం తలతల్లాడుతూ మెరమెల్లి మెలుస్తూ ఆ యొక్క దేవేంద్రుడి దగ్గరికి పోయి చేరిపోయాడు.
1: ద క్యారెక్టర్ ఇన్ హిమ్ కేమ్ అవుట్ ఆఫ్ హిమ్ సో బ్రిలియంట్, సో మ్యాగ్నిఫిసెంట్.
0: దానికి లెక్క చేయలేదు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద వాజ్ నాట్ మైండ్ఫుల్.
0: తర్వాత కొంతసేపటికి
1: ఆఫ్టర్ సమ్ టైమ్
0: మనకు మహావీరుడు ఆవిర్భవించాడు.
1: మోర్ కరేజియస్ వన్ కేమ్ అవుట్ ఆఫ్ హిస్ ఆఫ్ హిమ్.
0: అప్పుడు నీవెవరు అని అడిగాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద్, హూ ఆర్ యు?
0: నేను ఈ రాజ్యలక్ష్మి యొక్క సేవకుణ్ణి అన్నాడు.
1: హి సెడ్, ఐ యామ్ ద సర్వెంట్ ఆఫ్ యువర్ ఓన్ కింగ్డమ్.
0: నీ తీరం పోతానే రాజ్యం పోయింది.
1: As you lost your kingdom, well, you
0: కాబట్టి
1: why should I be with you when there is no
0: character?
1: Therefore, I will also leave along with your
0: character. మహావీరుడు ఆవిర్భవించాడు.
1: After some time, a greater one of valor came out of him.
0: అతనే చీఫ్ సైన్యాధిపతి.
1: And his
0: commander in chief.
1: His commander in chief.
0: అతను బయటికి పడ్డాడు.
1: And he came out of him.
0: ఎందుకోసం నీవు వెళ్తున్నావు అంటే,
1: why are you leaving?
0: రాజ్యలక్ష్మి పోయింది.
1: యు లాస్ట్ యువర్ కింగ్డమ్.
0: రాజవీరుడు పోయాడు.
1: అండ్ యు లాస్ట్ వాట్?
0: నేను సైన్యాధిపతి, నేను కూడా ఉండి ప్రయోజనం ఏమిటి? నేను కూడా పోతానండి.
1: అండ్ ది కమాండర్ ఇన్ చీఫ్, వాట్ ఫార్ షుడ్ ఐ బి హియర్ విత్ దేర్ నో ఆర్మీ, సో ఐఎమ్ లీవింగ్
0: అనేటప్పటికీ శీలము పోయిన తక్షణమే సర్వమును పోయింది.
1: వెన్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్.
0: కట్ట కడపడి తానే తిరిగి ప్రార్థన చేశాడు.
1: అల్టిమేట్లీ హీ ప్రేయర్
0: నారాయణ నారాయణ నారాయణ.
1: ఈ ప్రే టు నారాయణ.
0: నారాయణ
1: నారాయణ,
0: నాకు ఈ రాజ్యం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్.
0: ఈ సైన్యం నాకు అక్కర్లేదు.
1: నాట్ ది ఆర్మీ.
0: ఈ వీరుడు నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్
0: ధీరుడు నాకు అక్కర్లేదు. నాకెవ్వరు అక్కర్లేదు. నాకు ఒక గుణం మాత్రమే అందించమని.
1: ఐ డోంట్ వాంట్ దిస్ కింగ్డమ్. ఐ డోంట్ వాంట్ ద వారియర్స్. ఐ డోంట్ వాంట్ ఎనీబడీ. ఐ వాంట్ మై క్యారెక్టర్ బ్యాక్.
0: గుణం యొక్క మహత్యాన్ని గుర్తించుకోదని ప్రహ్లాదుడు గుణాన్ని పాడు చేసుకున్నాడు.
1: ప్రహ్లాద్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ ది యూనిక్నెస్ ఆఫ్ హిస్ క్యారెక్టర్. దేర్ ఫోర్ హి లాస్ట్
0: ఆ యొక్క క్యారెక్టర్ ను అర్థం చేసుకున్నాడు.
1: దెన్ హి అండర్స్టుడ్ వాట్ ఇట్ మెన్.
0: త్రీ ఫోర్త్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్ అనుకున్నాడు.
1: త్రీ ఫోర్త్స్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్, హి రియలైజ్.
0: కనుక దాన్ని నాకు అనుగ్రహించమని కోరాడు.
1: హి ప్రేడ్ దట్ ఇట్ బి గ్రాంటెడ్ టు హిమ్.
0: అప్పుడే ఇతని త్యాగానికి మెచ్చుకుని
1: అండ్
0: దేవేంద్రుడు తీసుకున్న వాడు కూడా అనుగ్రహించి ఆ శీలాన్ని వాపసి ఇచ్చాడు.
1: హావింగ్ బీన్ ప్లీజ్డ్ విత్ హిస్ సాక్రిఫైస్, హి కుడ్ గెట్ బ్యాక్ ఆల్ దట్ హి సాక్రిఫైస్డ్.
0: కనుకనే మానవుని యందు ఈ శీలము గుణమనేటువంటి ఎంత గొప్ప పటిత్వంతో కూడినట్టుందో యోచన చేసుకోండి.
1: జస్ట్ అండర్స్టాండ్ హౌ పవర్ఫుల్, హౌ ఇంపార్టెంట్ ద క్యారెక్టర్.
0: దీనికి మించిన శక్తి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ పవర్ బియాండ్ దిస్.
0: ఇదంతా కూడా కేవలము
1: ఆల్ దిస్ ఇస్
0: ప్రవర్తన చేత ప్రారంభమైనటువంటిది.
1: ఇట్ జస్ట్ బిగిన్స్ విత్ యువర్ కాండక్ట్.
0: తరగింది ఆవిర్భవించినటువంటిది కాదు.
1: ఇట్ నాట్ వన్ ఫ్రమ్ విదిన్.
0: మన ప్రవర్తనలు గుణం పైన ఆధారపడినటువంటివి.
1: అవర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ అవర్ క్యారెక్టర్.
0: గుణం మంచిదైనప్పుడే ప్రవర్తన మంచిదవుతుంది.
1: వెన్ యువర్ క్యారెక్టర్ ఇస్ గుడ్, యువర్ కాండక్ట్.
0: దేశం యొక్క మంచి చెడ్డలన్నీ కూడా మానవుల యొక్క గుణముల పైన ఆధారపడి ఉంది.
1: ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద సిటిజన్స్.
0: కనుక అతి గుణములు కలిగినటువంటి వాడి ప్రవర్తనపై దేశం యొక్క క్షేమం ఆధారపడి ఉంటుంది.
1: మెన్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కమ్యూనిటీ.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మొట్టమొదట మీ గుణమును సరైన రీతిగా పెంచుకోండి.
1: ఫస్ట్ డెవలప్ క్యారెక్టర్.
0: మీరు చదవలసినటువంటి బుక్ ఒకటే, పెద్ద బుక్ ఒకటి ఉంది.
1: దేర్ వన్ బిగ్ బుక్ యూ షుడ్ రీడ్.
0: అది వరల్డ్ అనేటువంటిది పెద్ద బుక్.
1: వరల్డ్ ఈజ్ ఎ బిగ్ బుక్.
0: ఆ వరల్డ్ అనేటువంటి పెద్ద బుక్ లోపల
1: in that very big book of the world
0: అన్ని సమాచారాలు ఉంటున్నాయి.
1: All information is there.
0: దీనికి గురువు ఎవరు?
1: Who is the teacher?
0: నీ హృదయమే దీనికి గురువు.
1: Your heart is the teacher.
0: Not physical heart. స్పిరిచువల్ హార్ట్.
1: ఇట్ ఇస్ స్పిరిచువల్ హార్ట్.
0: అదే నీ గురువు.
1: స్పిరిచువల్ హార్ట్ ఈజ్ యువర్ గురు.
0: నీకు ఒక ఫ్రెండ్ ని నీవు సంపాదించుకో.
1: హ్యావ్ వన్ ఫ్రెండ్.
0: హూ ఇస్ యువర్ ఫ్రెండ్?
1: హూ ఇస్ యువర్ ఫ్రెండ్?
0: గాడ్ ఈజ్ యువర్ మై ఫ్రెండ్.
1: గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. గాడ్ ఇస్
0: కనుకని గాడ్ ని ఫ్రెండ్ గా తీసుకొని, హృదయాన్ని గురువుగా తీసుకొని, ప్రపంచాన్ని బుక్గా తీసుకొని నీవు కావలసినంత చదువు చదువు.
1: హ్యావ్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్. The heart as your teacher and the world as a book.
0: ఆ యొక్క బుక్ నందే ఉంటున్నాయి.
1: All forms of knowledge are in that book.
0: అది ఏ పుస్తకము అన్నారు?
1: That is called పుస్తకం.
0: ఆ పుస్తకం అంటే ఏమిటి? మస్తకమే పుస్తకము.
1: పుస్తక ద బుక్ ఇస్ మస్తక ద హెడ్.
0: కాబట్టి మస్తకం అనేటువంటి పుస్తకాన్ని నీవు చదువు.
1: సో రీడ్ దట్ మస్తక ద హెడ్.
0: పుస్తకాన్ని నీవు చదవద్దు.
1: నాట్ ద బుక్, ద పుస్తక ఆఫ్ పేపర్.
0: కానీ ఇతనికి హృదయం అనేటువంటి ఒక గురువుని నువ్వు చలు చలుముకుంటున్న జ్ఞాపకం చేసుకో.
1: రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ యువర్ గురు ద స్పిరిచువల్ హార్ట్.
0: నీ స్నేహితుడిని మాత్రం ఒక క్షణమైనా వదలకుండా వెంట పెట్టుకో.
1: సీ దట్ యువర్ ఫ్రెండ్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ ఎవ్రీ మూమెంట్.
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర దైవ చింతనం.
1: ఎవ్రీవేర్ ఎట్ ఆల్ పాయింట్ ఆఫ్ టైమ్
0: గంట గంట ఇంట కంట ఉండి అన్ని విధాలను నిన్ను సంరక్షిస్తాడు.
1: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ అండ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: మీ బెస్ట్ ఫ్రెండ్ is God.
1: Who is your best friend? God is your best friend.
0: ఈ ఫ్రెండ్స్ అంతా మీరు తీసుకొని జీవితాన్ని పాడు చేసుకోకండి.
1: డోంట్ గో బై ది వరల్డ్లీ ఫ్రెండ్స్ అండ్ స్పాయిల్ యువర్ లైఫ్.
0: ఈ స్నేహితులందరూ కూడా కేవలం ఒకనొక సమయం లోపల స్వార్థపరులే.
1: All other friends of the world are selfish.
0: స్వార్థ సప్రయోజనాల కోసమని వెంటాడేటువంటి వాళ్ళే ఈ ఫ్రెండ్స్.
1: వరల్డ్లీ ఫ్రెండ్స్ ఆర్ దేర్ బికాజ్
0: ఎట్టి స్వార్థము ఎట్టి స్వప్రయోజనము లేకుండా ఒంటరిగా ఉంటుంది. రక్షించేటువంటి వాడు ఒక్క భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ది ఓన్లీ ఫ్రెండ్ హూ ఈస్ సెల్ఫ్లెస్, హూ హాస్ నో సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అట్ ఆల్.
0: ఆశించడు.
1: అండ్ హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఎట్టి ఆశలు అతని ఏంది లేవు.
1: హి హాస్ నో డిజైర్ అంబిషన్.
0: హృదయమంతా కేవలం ఖాళీ.
1: అండ్ హిస్ హార్ట్ ఈస్ టోటలీ ఎంప్టీ.
0: భక్తుని చూస్తే జాలి.
1: Heart is khali, empty. He has got jali compassion for his friend.
0: Jali kalinatunte oka bhagavantunni neevu friend ga chesukovali.
1: Have God with jali compassion as friend.
0: Atani property ne adi love is jali.
1: And God's property is jali compassion love.
0: Nijamainatunte prema.
1: That's not of love.
0: Atti prema unnatunte oka property ekkada untunda cheppandi.
1: That property of love, where is it available?
0: Vidyarthulara.
1: Students.
0: Meeru ee naati nundi ee sariyina bhavamulu abhivruddhi parchukoni తల్లిదండ్రులను గౌరవించి పెద్దలను గౌరవించి నమస్కరించి దైవాన్ని ఫ్రెండ్ గా తీసుకొని
1: రైట్ ఫ్రమ్ దిస్ డే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ ఎల్డర్స్, ఆఫర్ సాలిడేషన్.
0: జన్మించినందుకు సార్థకం చేసుకోండి మీ జన్మను.
1: టేక్ గాడ్ యాజ్ యువర్ ఫ్రెండ్ అండ్ రిన్యూ యువర్ లైఫ్.
0: పరిచయం పెట్టినప్పటికీ ఇది నాకు రక్షణే అని భావించుకోండి.
1: God may put you to test, but it
0: bhagavantudu yemi chesina this is good for me, good for me, good for me.
1: Whatever God does, have the feeling that is good for you.
0: Anni na manchi kosam ani.
1: Everything is good for me.
0: Doctor puttana poste katti iskoni putta vastadu.
1: When you have got the stomach complaint, doctor will operate.
0: Kani ee patient paina doctor ku dvesham kaadu.
1: It's not out of hatred.
0: ఆ పేషెంట్ యొక్క నొప్పిని నివారణ గావించుకునే నిమిత్తమే ఆపరేషన్ చేశాడు.
1: ఇట్స్ ఓన్లీ టు రిలీవ్ యూ ఫ్రమ్ ద పెయిన్ ఆఫ్ ద అపెండిసైటిస్. డాక్టర్ కండక్ట్ ఆపరేషన్
0: నీ మంచి కోసమని.
1: దిస్ ఆపరేషన్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: దట్ ఈస్ గుడ్ ఫర్ యూ.
1: దిస్ ఆపరేషన్ ఇస్ గుడ్ ఫర్ యూ. అదే విధంగానే
0: భగవంతుడు శిక్షించిన అది కూడా నీకు మంచి కోసమని.
1: సో ఈవెన్ ఇఫ్ గాడ్ పనిషెస్ యూ, ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: కనుక ఏది ఇచ్చినా కానీ ప్రేమతోనే ఇస్తాడు, కానీ ద్వేషంతో ఇవ్వడు.
1: వాట్ ఎవర్ హీ గివ్స్ హీ గివ్స్ అవుట్ ఆఫ్ లవ్.
0: ప్రేమతత్వాన్ని మీరు చక్కగా గుర్తించుకోలేకపోతున్నారు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాడు మీరు గుర్తించుకోవాల్సినటువంటిది
1: వాట్ యూ షుడ్ నో.
0: మనిషి యందు సర్వశక్తులు ఉంటున్నాయి.
1: మ్యాన్ హ్యాస్ ఆల్ పవర్స్.
0: మదాత్మ సర్వభూతాత్మ.
1: యువర్
0: నా ఆత్మనే సర్వుడు ఎందుకు ఆత్మస్వరూపంగా ఉన్నదని భావించుకునే భావము ఒక్కడి ఎందు మాత్రమే ఉంటుండాలి.
1: In fact, you should have the feeling that the Spirit of God is present uniform in everybody.
0: అది ఏ మానవుడు ప్రయత్నం చేస్తే అంత శక్తి కూడా తాను కలిగి ఉన్నాడు.
1: In fact, if you make sincere effort, you will have all the divinity.
0: నాలుగోదైనటువంటి విజ్ఞాన శక్తి అనేటువంటి జ్ఞానము అది కూడా గుర్తించడానికి వీలవుతుంది మానవునికి.
1: Man would be able to know, reach that fourth sheath of wisdom.
0: కనుకనే జంతునాం నరజన్మ దుర్లభం. జన్మించినటువంటి ఒక జీవుల లోపల మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: సర్వశక్తులు తన ఎందు ఉంటున్నాయి.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ ఇన్ హిమ్.
0: అలాంటి శక్తిమైనటువంటి మానవుడు
1: మ్యాన్ బీయింగ్ సో పవర్ఫుల్
0: ఈ కుయుక్తుల చేత యుక్తుల చేత ఇతరులకు దాసులు ఎందుకు కావాలి?
1: వై షుడ్ హి సబ్మిట్ హింసెల్ఫ్ బికమ్ ఎ స్లేవ్ బికాజ్ ద నెక్ అండ్ ద డివైసెస్ ఆఫ్ అదర్.
0: దైవానికి దాసుడు కాదు.
1: యూ షుడ్ బి ఎ స్లేవ్ టు గాడ్.
0: దాసను దాసుడును కావలెనురా.
1: వన్ షుడ్ బి ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్.
0: దాసులకు సేవనే చేయవలెరా.
1: వన్ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
0: దాసను దాసుడను కావలెనురా.
1: ఐ షుడ్ బి ది సర్వెంట్ ఆఫ్ ది సర్వెంట్స్ ఆఫ్ గాడ్.
0: తల్లి బిడ్డలు కూడి ఎల్లవేళలయందు.
1: The mother and the child at all times together.
0: Aalu biddalu koodi aalirjachanalendu.
1: That the children and mother together.
0: Daiva chintana jesi danyulu kavale.
1: They should think of God, think His glory and work for their
0: redemption. Kalka, meeru daasalu daasulu kaandi daivaniki.
1: You should be servant to the servant. Don't be servant to others.
0: అప్పుడు నీకే లోకమంతా దాసులు అవుతారు.
1: The whole world will serve you then.
0: ఆశకు దాసుడైన జగమంతరికి నీవు దాసుడే కదా.
1: Then if you become a servant to the desire, you are a servant of everybody.
0: జగమంతవి నీకు దాసులం.
1: When once you give up desire, the whole world will be your servant.
0: కనుక నీ డిజైర్స్ అంతకును దైవం పైన పెట్టుకో.
1: Therefore let all your desires be directed towards God. Nothing is more.
0: దైవం సర్వవిధములకు మీకు రక్షించి,
1: God will protect you in every way.
0: సర్వవిధములకు మిమ్మల్ని కాపాడి,
1: and he will protect you.
0: కడతీరుస్తాడు.
1: And he will also liberate you.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ వయసు చాలా పవిత్రమైన వయసు.
1: This age is highly sacred.
0: ఇది గోల్డెన్ ఏజ్.
1: And this is a golden age.
0: ఈ వయసుని మీరు పవిత్రం చేసుకో, అపవిత్రం చేసుకోకూడదు.
1: Never make it unsacred.
0: ఈ పవిత్రతను, ఇలాంటి అవకాశం చిక్కింది కనుక సార్థకం చేసుకోండి.
1: You have got this golden opportunity.
0: ఒక్క క్షణమును మీరు వదులుకుంటారా, ఆ క్షణంతో ఎన్నో పోతాయి.
1: If you just lose one moment, you will lose many.
0: ఎలాంటి అనుగ్రహం అనేది తెలిసినా,
1: you know what sort of,
0: ఒక దారమును చెండు కడుతున్నాం మనం.
1: And here you have got the thread, making it a bundle.
0: ఒక చెండు మాదిరి చుడుతున్నాము.
1: You are just rotating, revolving the thread into a bundle.
0: ఒక రౌండ్ మాత్రమే చుడుతున్నాము.
1: You have completed one round.
0: కానీ నీ చేతి నుంచి ఆ చెండు జారిపోయిందంటే ఎన్నో రౌండ్లు తగ్గిపోతాయి.
1: Then once you drop the bundle of threads, all of them will let loose.
0: కనుకనే మీరు దారబోసుకుంటే ఎన్నో తెడ్లు పోతాయి.
1: ఇఫ్ యూ జస్ట్ డ్రాప్ దిస్ బండిల్, ఆల్ ద థ్రెడ్స్ విల్ లెట్ గో.
0: గట్టిగా పట్టుకోండి,
1: హోల్డ్ ఇట్ టైట్లీ.
0: అప్పుడే మీకు ఈ ధన్యత ఏర్పడుతుంది.
1: అండ్ దెన్ ఓన్లీ కెన్ హ్యావ్ లిబరేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చదువులు చదవండి,
1: స్టడీ.
0: లౌకిక విద్యలు కూడా ఉండాలి.
1: సెక్యులర్ నాలెడ్జ్
0: స్కింప హేమధారక విద్య, పరమలు స్కింప బ్రహ్మ విద్య.
1: Secular knowledge for living, spiritual knowledge for liberation.
0: ఈ సెక్యులర్ నాలెడ్జ్ కూడా అవసరమే.
1: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ నెసెసరీ.
0: ఎందుకంటే నిత్య జీవితం అంతా మన సెక్యులర్ లోనే చేరిపోయింది.
1: బికాస్ అవర్ లైఫ్ సెంటర్స్ అరౌండ్ ది సెక్యులర్ నాలెడ్జ్.
0: బ్రహ్మ విద్య దానికి అతీతమైన స్థితిగా ఉంటుంది.
1: బట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ట్రాన్సెండెంటల్.
0: కనుక ఈ సెక్యులర్ నాలెడ్జ్ జీవితం వచ్చినటువంటి తెలివితేటలు మన పొట్టని నింపుతుంది.
1: The intelligence that you get out of secular knowledge will help you to fill your belly.
0: కానీ ఆధ్యాత్మిక విద్య,
1: but the spiritual education,
0: మన హృదయాన్ని పండిస్తుంది.
1: Well, also fructified
0: in your heart. మన హృదయములందే పండుతాయి.
1: And everything will be there fructified in our heart.
0: కనుక రెండు విద్యలను కూడా మీరు నేర్చి,
1: both the forms of education,
0: ఒకటి రైట్ అండ్ లెఫ్ట్,
1: one is right, other is left.
0: కనుకని ఆధ్యాత్మిక విద్య రైట్ గా ఉండాలి.
1: స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ రైట్.
0: ఇది లెఫ్ట్ గా ఉంటుండాలి.
1: అండ్ సెక్యులర్ నాలెడ్జ్
0: లెఫ్ట్ లెఫ్ట్ చేయండి.
1: సెక్యులర్ నాలెడ్జ్ లెఫ్ట్ హెస్ గాట్ టు బి లెఫ్ట్ వన్ డే.
0: రైట్ గానే పెట్టుకోండి.
1: అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్ రైట్ ఇస్ ద రైట్ థింగ్ టు అక్వైర్.
0: పాదం పట్టినటువంటి రైట్ ఎప్పుడు రైట్ గానే ఉండాలి.
1: వెన్ వన్స్ యూ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది feet of the Lord with the right hand is your right.
0: బలహీనమైనటువంటిది.
1: లెఫ్ట్ ఇస్ వీక్.
0: కాబట్టి లెఫ్ట్.
1: సో వీక్ is left,
0: right,
1: it has got to be left.
0: సంపాదించుకోండి.
1: అండ్ హ్యావ్ దట్ రైట్.
0: అయితే మానవుడు నడచాలనుకున్నప్పుడు రైట్ అండ్ లెఫ్ట్, రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా చేయాలి.
1: ఓ ఇన్ మార్చింగ్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్.
0: లేకపోతే మనం నడకనే జరగదు.
1: ఆర్ ఎల్స్ యూ కాంట్ వాక్.
0: మనకు జగత్తులో ఉండినంత వరకు రైట్ అండ్ లెఫ్ట్ రెండు కూడా ఉపయోగించుకోవాలి.
1: టు మూవ్ అబౌట్ ఇన్ ద వరల్డ్ రైట్ అండ్ లెఫ్ట్ హావ్ గాట్ టు బి యూజ్డ్.
0: కానీ లక్ష్యం మాత్రము రైట్ నుండే ఉంచుకోవాలి.
1: బట్ అవర్ ఎయిమ్ ఇస్ రైట్ ఓన్లీ.
0: ఇది నిజమైనటువంటి యొక్క సాధన.
1: దిస్ ఇస్ ద ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవద్ ధ్యానం చేస్తూ, నామస్మరణ చేస్తూ, భజన చేస్తూ లోకము లోపల ఈ భజన యొక్క ప్రభావాన్ని లోకులకంతా కూడా చాటుతూ పోండి.
1: రిపీట్ గాడ్స్ నేమ్, సింగ్ భజన్స్ అండ్ ప్రాపగేట్ ది యూటిలిటీ అడ్వాంటేజెస్ ఆఫ్ భజన్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: గోవింద కృష్ణ విఠలే, వేణుగోపాల కృష్ణ.

0: Om Shri Sai Ram, invoking Bhagwan's divine blessings, devotees from Sangareddy district, state of Telangana, have come to Prashanti Nilayam for their two-day Pratiyatra on 12th and 13th of September. Tomorrow's morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:45, Sri Satya Sai Chalisa will be chanted as an offering at Bhagwan's divine lotus feet. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, the district president of Sangareddy, Sri Satya Sai Seva Organizations, will be addressing the August gathering, followed by Burrakatha presentation titled Yuga Avatar by the Sai youth from Sangareddy district. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and Mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Aasasulato Telangana Rashtramloni Sangareddy Jilla Nundi Bhaktulu September 12 Mariyu 13th Tedillo రెండు రోజుల పర్తియాత్రకై ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. సాయి కుల్వంత్ సభా మండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:45 స్వామివారి పాదపద్మాల చెంత శ్రీ సత్యసాయి చాలీసా సమర్పించబడుతుంది. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కుల్వంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 గంటలకు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సభనుద్దేశించి ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం సంగారెడ్డి జిల్లా సాయి యువత యుగావతార్ పేరిట బుర్రకథను సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: చిప్పలోపడి ముత్యమై చెన్ను మీరు, చిప్పలోపడి ముత్యమై చెన్ను మీరు, అటులే ప్రాప్తానుసారమై అలరు విద్య.
1: ఇఫ్ ఇట్ రెయిన్స్ ఇన్ శాండ్, the rain drops will get completely absorbed into the sand. The same rain, if it rains on soft mud, the rain drops will collect together and will remain as rain drops and will not be absorbed by the mud. On the other hand, the same rain drops, if they fall into an oyster shell, they will turn, each drop will turn into a pearl and will be a beautiful result. In the same manner, education which comes to each individual will take a final shape and form depending upon his own deservedness.
0: Ananta namudainatvanti brahma tattvanni sarva pratishtha namuliga ninnati dinam manamu telusukunnam.
1: Brahman, which has got an infinite number of names, equivalent names, yesterday we learnt one of those names, and that is the Pratishtha, as one which is the basis, the Pratishtha of everything around us. This is what we learnt yesterday.
0: Rug edges sara atmakamainatvanti yokka brahmanu nedu tri aneatvanti yokka perito manam telusukovataniki prayatnam chestunnam.
1: Brahman, which gives the basis and the content for the Rug, for the Yajur and the Samaveda, all these three Vedas. Today we are going to understand Brahman in the name Srihi.
0: Bhagavat tattvamunu manam gurtinchadaniki aneka rakamulainatvanti prayatnamu salpavalasi vastundi.
1: For recognizing the aspect of God, we shall have to make several attempts.
0: Ye mantramu rug ejus chamaatmakamainatvantidiga taanu rushulu gurtinchiro atuvanti mantramunu rakshinchamani prarthinchutu అటువంటి మంత్రమే సత్పురుషులకు తగినటువంటి యొక్క యశస్సుగా, అనగా ధనముగా, తిరిగా భావించినటువంటి అమృత స్వరూపం కనుకనే దీనికి శ్రీహి అనేటువంటి యొక్క సార్థక నామం సిద్ధించింది.
1: దట్ పర్టిక్యులర్ మంత్ర విచ్ కాన్స్టిట్యూట్స్ ది యజు అండ్ ది సామ అండ్ ది రుక్, దట్ పర్టిక్యులర్ మంత్ర, వన్ ప్రేడ్ దట్ మంత్ర షుడ్ బి సేవ్డ్, not only saved, should become available to various people in such a manner that the mantra gives them all the wealth and all the prosperity. That is the reason why this has been called Srihi.
0: Dinini ahe budriya ane atvanti yokka agni ki vishesha roopamlo dharinchatam cheta idi adi yagnamu ane atvanti deetiga roopondindi.
1: Because this has got a special form, a special and distinctive form in the context of Agni or the god of fire, this has also got a special name.
0: Ava satyagni aneetvanti dalani puraskarinchukoni deeniki adi daivam aneetvanti reetiga roopondinchindi.
1: In the context of the name Ava satyagni, this has also got another name, Adhideva.
0: Srishti adiyandu అంతర్భూతమైనటువంటి యొక్క హిరణ్య గర్భస్థమైనటువంటి యొక్క తత్వము రూపొందటం చేత ఇందులో తేజోవంతమైనటువంటి యొక్క జ్యోతిని శరీరాత్మకంగా విశ్వసించటం చేత దీనిని ఆధ్యాత్మకము అనేటువంటి రీతిగా రూపొందుతూ వచ్చింది.
1: అట్ ది బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ దిస్ హస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ది బిగినింగ్ ఆఫ్ క్రియేషన్ దట్ ఈస్ బై ది నేమ్ హిరణ్య గర్భ. Hiranyagarbha was recognized as a bright jyoti which is contained in the body, and for this reason this has also been called adhyatmika.
0: Deenini mahagni ane kunti perito kudanu prasiddhamai.
1: The same thing has also been known as mahagni or the great fire.
0: Sa ki ti amruta ane atvanti yokka perito ee divyatvamainatvanti yokka roopamunu dharinchi అనేటువంటి యొక్క సార్థక నామాన్ని రూపొందుతూ ఉత్పత్తి
1: విత్ సచ్ ఇమ్మార్టల్ నేమ్ దిస్ హెస్ ఆల్సో బికమ్ నోన్ బై ది నేమ్ శ్రీహి.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి బ్రహ్మాత్మకంగా నిలిచి రుగ్ యజుస్థామ ఆత్మకంగా కూడా నువ్వు రూపొంది. ఇదియే ఒక విధమైనటువంటి యొక్క స్త్రీభావం కిందనే బయలుదేరి ఇది స్త్రీ విద్యాభావంగా రూపొందుతూ వచ్చింది.
1: దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్, వన్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్. ఇట్ హెస్ ఆల్సో గాన్ ఇన్ టు ది రుక్ యజు అండ్ సామవేదాస్. ఇన్ దిస్ మేనర్ ఇట్ హెస్ టేకన్ ఎ పర్టికులర్ షేప్ ఆఫ్ స్త్రీ, స్త్రీ విద్య.
0: అనగా ఈ స్త్రీ విద్యని బ్రహ్మ విద్యగా కూడా నువ్వు రూపొందుతూ వచ్చింది.
1: దిస్ స్త్రీ విద్య హెస్ ఆల్సో టేకన్ షేప్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ యాజ్ బ్రహ్మ విద్య.
0: ఈ బ్రహ్మ విద్యాభావం పురస్కరించుకుని ఇదియే ఒక స్త్రీ రూపమైనటువంటి యొక్క భగవతే రూపమును ధరించి ఇదియే శృతి యందు ఒక స్త్రీ సూక్తమనేటువంటి రీతిగా కీర్తింపబడినటువంటిది.
1: ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ బ్రహ్మ విద్య దిస్ హెస్ టేకన్ ద షేప్ ఆఫ్ ఎ గాడెస్ అండ్ ఇన్ అవర్ స్క్రిప్చర్స్ దిస్ హెస్ టేకన్ ఎ పర్టికులర్ ఫార్మ్ కాల్డ్ శ్రీ సూక్త.
0: ఇది షడ్వంశ బ్రాహ్మణమునందు ఒక విధమైనటువంటి యొక్క సర్వదేవాత్మము లేక సర్వవేదాత్మకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించి ఇదియే ఒక విధమైనటువంటి సుబ్రహ్మణ్యం సామ అనేటువంటి పేరుతో ఇది బ్రహ్మశ్రీ అనేటువంటి యొక్క సార్థక నామాన్ని అందుకుంది.
1: ఇన్ వన్ ఆఫ్ ది బ్రాహ్మణస్ దిస్ హెస్ ఆల్సో టేకెన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ దేవాత్మ ఆర్ వేదాత్మ. హావింగ్ టేకెన్ దిస్ ఆస్పెక్ట్ ఇట్ హెస్ అటైన్డ్ ఎ పర్టికులర్ నేమ్, దట్ పర్టికులర్ నేమ్ ఈ సుబ్రహ్మణ్య.
0: ఈ సుబ్రహ్మణ్య సామ
1: దిస్ సాంగ్ ఆఫ్ సుబ్రహ్మణ్య
0: దీనికి బ్రహ్మశ్రీ అనేటువంటి యొక్క సార్థక నామాన్ని కూడా అందుకుంది.
1: దిస్ సాంగ్ ఆఫ్ సుబ్రహ్మణ్య హెస్ ఆల్సో టేకెన్ ఎన్ అప్రోప్రియేట్ నేమ్ బ్రహ్మశ్రీ.
0: అనగా ఈ బ్రహ్మశ్రీ అనేటువంటి పదమునకు బ్రహ్మాత్మకమైనటువంటి యొక్క తత్వము పూర్ణ బ్రహ్మత్వాన్ని అనుభవించడం చేత దీనికి సుబ్రహ్మణ్య అనేటువంటి యొక్క దీనికి కూడాను ఒక సార్థకమైనటువంటి స్థానం అందుకుంది.
1: ఫర్ దిస్ వర్డ్ బ్రహ్మశ్రీ దేర్ ఈస్ ది బ్రహ్మ, ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మ ఈస్ జాయింట్ టు శ్రీ. ఫర్ దిస్ రీజన్ దిస్ హెస్ ఆల్సో గాట్ ఎ ఫుల్లర్ నేమ్ సుబ్రహ్మణ్య.
0: సుబ్రహ్మ అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఉత్పత్తి అర్థమును మనం పురస్కరించుకుని చూసుకున్నప్పుడు కళ్యాణపరమైనటువంటిదిగా ఇందులో గుర్తించడానికి వీలవుతుంది.
1: వెన్ వి టేక్ ది వర్డ్ సుబ్రహ్మ అండ్ గో టు ది రూట్ మీనింగ్ ఫ్రమ్ విచ్ దిస్ వర్డ్ సుబ్రహ్మ హ్యాస్ కమ్, దెన్ వీ విల్ కమ్ టు ది కన్క్లూజన్ దట్ దిస్ డినోట్స్ ప్రాస్పెరిటీ.
0: దీనికి ఇంద్రుడు ఒక విధమైనటువంటి ఇచ్చాశక్తిని ధరించడం చేత ఇది కేవలము సుబ్రహ్మణ్య అనేటువంటి యొక్క సాధనము కొంతవరకు ఇందులో బయలుదేరి దీనినే బ్రహ్మశ్రీ అనేటువంటి రూపంలో ధరించి ఏ యొక్క కీర్తివంతమైన వేదాధ్యాయం నరచి వేదమూర్తులైన పూజ్యులైనటువంటి యొక్క పెద్దలకందరికి కూడాను దీనినే బ్రహ్మశ్రీ అనేటువంటి యొక్క పదమును ఉపయోగపరుస్తూ వచ్చారు.
1: బికాస్ ఇంద్ర ఇన్ దిస్ కాంటెక్స్ట్ హ్యాడ్ ఎగ్జిబిటెడ్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ డిజైర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దిస్ సుబ్రహ్మణ్య ఆర్ ది బ్రహ్మశ్రీ దీస్ హ్యావ్ బిన్ యూస్డ్ బ్రహ్మశ్రీ ఇన్ పర్టిక్యులర్ హ్యాస్ బిన్ యూస్డ్ as a title of respect to such people who have the knowledge of Brahman and who have studied the Vedas.
0: Kanuka vedam yokka tattvanni manam gurtinchadaniki aneka rakamainaatti prayatnamulu salipi veda shastra itihasa puranamulu yokka pramanamulu kudanu manam swikarinchi tadwara mana yokka divyatvamainaatti yokka brahmatvanni kudanu gurtinchadaniki poonukovali.
1: Therefore, if we really want to understand the aspect of Veda, we shall have to study the Vedas, we shall have to study the Shastras, Itihasas and Puranas. By studying Vedas and other related texts, we should be able to understand the aspect of Brahman.
0: Veda adhyayanam chesinanta matramana prayojanam ledu. Vedarthamunu kudanu taanu grahinchi, tadwara tane aacharana roopamainatuvanti yokka sthiti yandu anushthana brahmaga taanu visvasinchadam cheta tanaku kontavaraku kudanu దుగ్గోచరం కాగలదు.
1: దేర్ ఇస్ నో స్పెసిఫిక్ యూజ్ ఇన్ మియర్లీ రిసైటింగ్ ది వేద. ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ వన్ టు అండర్స్టాండ్ వైల్ హీ రిసైట్స్ ది వేద అండ్ దేర్ బై టు నో ది ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్.
0: కేవలం భారతీయులకే కాక సమస్త ప్రపంచమునకు కూడాను అనగా విశ్వమునకే ఈ వేద ప్రమాణం అత్యవసరము.
1: నాట్ ఓన్లీ ఫర్ ది సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్ బట్ ఫర్ ది సిటిజన్స్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ ది ఎంటైర్ యూనివర్స్ the authorities that one derives from the Vedas are essential.
0: Vedamulu sarvatra unnatuvantive kaani okka bharatiyulaku maatrame unnatuvantivi kaadu.
1: Vedas are such that they are present everywhere. Vedas are not present and intended only for the citizens of Bharat.
0: Idi shabdamayamainatuvanti okka వాగ్రూపమైనటువంటిది, వచస్రూపమైనటువంటిది. కనుకనే ఇటువంటి పరబ్రహ్మ తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించటం చేతనే ఈ వేదం అనేటువంటిది సర్వ ప్రపంచీయులకు కూడాను ఇది అత్యవసరమైనటువంటిది అని కూడాను మనం గుర్తించాలి. విశ్వమునికే ఈ వేద ప్రమాణం అత్యవసరము.
1: నాట్ ఓన్లీ ఫర్ ది సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్, బట్ ఫర్ ది సిటిజన్స్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్, ది ఎంటైర్ యూ.

0: సర్వత్రా వ్యాపించటం చేతని ఈ వేదం అనేటువంటివి సర్వ ప్రపంచీయులకు కూడాను ఇది అత్యవసరమైనటువంటిదని కూడాను మనం గుర్తించాలి.
1: Veda is made up of and consists of words which have arisen from sound. In this aspect, we have to regard Veda as a personification of sound in the form of words, and we should regard it as something which is essential and necessary for all the people the world over.
0: ఇది త్రివిద్యా రూపమైనటువంటి యొక్క పరదేవతా తత్వం కింద ఇది త్రివిద్యను మనం తీసుకోవటానికి ఒక ఆధారం ఉంటుండాలి.
1: This has the form of Travidya Rupa, that is, it has the form of three different kinds of knowledge.
0: Aithe itunte pavitramainatunte yokka veda shabdamunu sareinatunte padamulaga upayoga petti sareina arthamunu manam gahinchi sareina sthanamunu andinchinappude idi oka sarthakamainatunte roopanni dharistundi kaani manaku tochinatunte arthamulanu manam bhraminchukuntu తోచిన రుచిగా మనము ప్రవర్తిస్తూ ఉంటున్నంత మాత్రము ఈ యొక్క వేదము మనకు సరైనటువంటి యొక్క మాధుర్యాన్ని కాని ఫలితమును కాని అందించడానికి వీలుండదు.
1: ఇఫ్ ఓన్లీ ది వర్డ్స్ దట్ అపియర్ ఇన్ ది వేద ఆర్ మేడ్ ప్రాపర్ యూస్ ఆఫ్ అండ్ ఇఫ్ దీస్ వర్డ్స్ దట్ అపియర్ ఇన్ వేద ఆర్ గివెన్ ది ప్రాపర్ అండ్ అప్రోప్రియేట్ మీనింగ్ దేర్ విల్ బి జస్టిఫికేషన్ ఫర్ ది వేదస్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ వి గివ్ దీస్ వర్డ్స్ సచ్ సౌండ్స్ యాజ్ ఈచ్ వన్ లైక్స్ such meaning as each one likes, then we will not get the sweetness out of the words that are contained in the Veda.
0: Ananta namudainatvanti yokka brahmanu ananta margamuluga manamu prayanam salipi anantatvamainatvanti divyatvanni manam andukuneetvanti yokka gamyamunandu ekatvanga manam bhavinchali.
1: Brahman has got an infinite number of names. Brahman who has got an infinite number of names should be understood in a variety and an infinite number of ways. We should regard the aspect as an endless aspect and we should enjoy oneness in reaching this endless aspect.
0: దీనిని పురస్కరించుకునే మహనీయులైనటువంటి వారు మధ్వాచార్య రామానుజాచార్య శంకరాచార్య ఈ మూడింటి యొక్క ప్రమాణములు మన భారతీయులు ప్రధానమైనటువంటి మార్గం నందు అనుభవిస్తూ అందుకుంటూ దీనిని తగినటువంటి ఆచరణలు చేస్తూ తమ మార్గమును తాను నడుస్తూ వస్తున్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది సిటిజన్స్ ఆఫ్ భారత్ విత్ ఎ వ్యూ టు అండర్స్టాండ్ ది కంటెంట్స్ ఆఫ్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ది వేదాస్ ఫాలోయింగ్ ది త్రీ గ్రేట్ స్కాలర్స్ రామానుజాచార్య శంకరాచార్య అండ్ మాధ్వాచార్య అవర్ పీపుల్ హ్యావ్ బీన్ త్రూ ది ఇంటర్ప్రిటేషన్స్ గివెన్ బై దీస్ త్రీ స్కాలర్స్ ట్రాయింగ్ టు అండర్స్టాండ్ అండ్ ఫాలో ది ఇంజంక్షన్స్ దట్ ఆర్ కంటెయిన్డ్ ఇన్ ది వేదాస్.
0: ఇది కేవలము ద్వైత అద్వైత విశిష్టాద్వైతం అనేటువంటి పేర్లు మాత్రమే ప్రత్యేకంగా ఉంటున్నవి కానీ ఇందులో ఉన్నటువంటి అంతరార్థము సమన్వయ దృష్టితో మనం ప్రకటించినప్పుడు సత్యస్వరూపమైనటువంటి బ్రహ్మత్వము ఏకత్వంగానే మనకు గుర్తించడానికి వీలవుతుండాలి.
1: ఆల్దో వాట్ హెస్ కమ్ ఫ్రమ్ దీస్ వేరియస్ స్కాలర్స్ హెస్ బీన్ అపియరింగ్ టు అస్ యాజ్ ఎ డ్యువలిస్టిక్ ఫిలాసఫీ నాన్ డ్యువలిస్టిక్ ఫిలాసఫీ అండ్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం yet if we look into these things carefully we will see the oneness the basic principle that is contained in all these three different types of philosophy.
0: కాని ఇట్టి అంతరార్థమును గుర్తించుకొనక అనేక మంది భారతీయులే ఈ మూడింటిని మూడు రకములైనటువంటి మార్గములుగా తాము భ్రమించి మూడింటికి ఎట్టి సంబంధము లేనట్టుగా వారు గుర్తించుకొని ఇవి భిన్న భేదములు కల్పించుకొని ఒకరినొకరు కేవలము తర్కించుకోవడానికి తగినటువంటి ప్రయత్నాలకు పూనుకుంటూ వచ్చారు.
1: Our own people, the citizens of this country, without realizing the inner meaning of these three philosophies, Dvaita, Advaita and Vishishta Advaita, they have created illusory differences between one and the other in their own minds and they have been creating unnecessary arguments amongst themselves.
0: Ilanti satyatvanni neti yuvakulainatunte meeru chakkaga peddalandinchetunte yokka prabodhalanu grahinchi tadvara ఇటువంటి పవిత్రమైనటువంటి దివ్యత్వమైనటువంటి బ్రహ్మతత్వాన్ని జగద్వ్యాప్తి గావించడానికి తగిన ప్రయత్నానికి పూనుకుంటారని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: యు యంగ్ పీపుల్ ఐ ఎమ్ హోపింగ్ విల్ రికగ్నైజ్ సచ్ ట్రూత్ ది వన్ ట్రూత్ దట్ ఇస్ కంటెయిన్డ్ ఇన్ ఆల్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ ఫిలాసఫీ హావింగ్ రికగ్నైజ్డ్ సచ్ ట్రూత్ యు విల్ అండర్టేక్ టు స్ప్రెడ్ దిస్ డివైన్ మెసేజ్ త్రూ అవుట్ ది వరల్డ్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క శ్రమను మీరు చేసినప్పుడే మన భారత మాతకు తగినటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క కర్మను మనం ఆచరించినటువంటి వారం అవుతాం.
1: ఇట్ ఇస్ ఓన్లీ వెన్ యూ అండర్టేక్ సచ్ ఎ సేక్రెడ్ ఎఫర్ట్ వుడ్ యూ హ్యావ్ జస్టిఫైడ్ హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ మదర్ ల్యాండ్.

0: and would you be doing appropriate service to your own mother country?
1: కర్మనిష్ఠ ఎల్లప్పుడు కూడాను కేవలం జగత్ సత్యమనే విశ్వసిస్తుంది, కానీ జగత్ మిథ్య అని విశ్వసించదు.
0: Indulging in work, that is karma, this will always believe, will create the belief in your mind that the world is true. You will never reach the conclusion that the world is a mithya.
1: Karma anaitvanti phalamunu puraskarinchukoniye karmanu aacharinchadaniki manavudu poonukuntadu.
0: Man generally undertakes work only in the context of his hoping to get some result out of that work.
1: దీనిని పురస్కరించుకున్నప్పుడు కర్మ ఎట్టిదో ఫలం అట్టిది అనేటువంటిది కూడా మనకు అర్థమవుతూ వస్తుంది.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వి విల్ అండర్స్టాండ్ దట్ ది రిజల్ట్ ది ఫ్రూట్ ఇస్ ఆల్వేస్ సచ్ యాజ్ వాట్ ది వర్క్ ఈస్.
1: కనుక మనము మంచి కర్మలు ఆచరించి మంచి ఫలితమును పొంది మంచి ఫలితమును విశ్వమునకు అందించి సమాజమునకు అందించి తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యములను తాము దారపోయాలని కూడాను ఇందులో ఉన్నటువంటి యొక్క అంతరార్థము.
0: దేర్ ఇస్ ఎ మీనింగ్ ఇన్ దిస్. ది మీనింగ్ ఈస్ వీ షుడ్ అండర్టేక్ టు డూ గుడ్ వర్క్, డూ గుడ్ యాక్ట్స్, ఎక్స్పెక్ట్ గుడ్ రిజల్ట్స్, రిసీవ్ గుడ్ రిజల్ట్స్ అండ్ హ్యాండ్ ఓవర్ దోస్ గుడ్ రిజల్ట్స్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది సొసైటీ అండ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది కంట్రీ.
1: మంచి చెడ్డలు అనేటువంటిది పదార్థములు ఎందు లేవు, మనం ఆచరించేటువంటి యొక్క క్రియలు ఎందు మాత్రమే లీనమై ఉంటుండాలి.
0: Good and bad are not intrinsic qualities of things that you see. Good and bad really come out of the kind of work that we do.
1: Kanuka mana hrudayamunu manchi bhavamuto nimpukonnappudu manam aacharinchetvanti karma manchi phala swaroopani kodanu pondutuntadi.
0: If our heart is filled with good, then the kind of work which we do will also bring about good results.
1: Yuvakulainatvanti mee hrudayamunandu itti manchi bhavamu nimpukotamu idi ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
0: ది ఫస్ట్ డ్యూటీ ఆఫ్ యూ యంగ్ పీపుల్ ఈస్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సచ్ గుడ్ ఐడియాస్.
1: మంచి కర్మలు, మంచి భావములు, మంచి పనులు, మంచి తలంపులు కూడాను మొట్టమొదట మీ గృహమునందు ప్రయత్నపూర్వకంగా అభివృద్ధిగాంచడానికి తగినటువంటి కృషి చేయండి.
0: గుడ్ ఐడియాస్, గుడ్ థాట్స్ అండ్ గుడ్ వర్క్ మేక్ ఫస్ట్ అటెంప్ట్ టు ప్రమోట్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ ఓన్ హౌస్ హోల్డ్స్.
1: మానవుడు సమాజరహితుడుగా జీవించడము అసాధ్యము.
0: Man cannot live isolated and devoid of the society.
1: Manam puttaka purame ee yokka samajam aneetundidi manaku margadarshakanga untunnadu kanuka ee samajamulo lakshyamnu nunchukoni vyakti tana kartavyanni nirvartinchadaniki punukovali.
0: Even before one is born, this society stands as an example for us. Therefore, an individual should recognize the existence of the society and should direct his life and his actions in consonance with the society of which he is a part.
1: Yavarinaina niu ye nimittamai jeevisthunnavu, yavar nimittamai jeevisthunnavu ani prashninchinatvanti samayam nandu tanaku taanu naa nimittamai nenu jeevisthunnanane jawabu ye vidhamainatvanti aalochana lekunda cheppadaniki punukuntunnadu.
0: If you ask anyone, for what are you living, for whose benefit are you living, he does not hesitate, and without any hesitation he will give a reply that he is living for his own sake.
1: Na nimittamai nenu bratukutunnanu, na nimittamai nenu aaharam teesukuntunnanu, na nimittamai nenu gaali peelchukuntunnanu, na nimittamai sarvamu nidraaharamlanta kodanu anubhavistunnanu ani tatchaname cheppetuvanti jawabu.
0: He will give an immediate answer that he is living for his own sake, that he is eating for his own sake, that he is even taking the breath and breathing for his own sake.
1: కాని నా కాలు విరిగినప్పుడు నా కాలే నేను కట్టుకోవాల్సి వస్తుంది, కానీ నా భార్య కాలో లేక నా తల్లి కాలో నా తండ్రి కాలో ఏదైనా బ్యాండేజ్ వేసి కట్టినంత మాత్రం ప్రయోజనం లేదని కూడాను దానికి ఒక ఆధారమైనటువంటి యొక్క అనుభూతిని చెప్తున్నాడు.
0: When your leg is broken, you realize that you have to put a bandage on your own leg. If your leg is broken, you are not going to put a bandage on the leg of your wife. He gives this as an instance to prove, as a support to the statement he has made, that he is living for his own sake.
1: Intiye kaadu oka iruvuru oka mantam paina parundinappudu samayam nandu iruvuriki రెండు విధములైనటువంటి కళలే వారికి సంభవిస్తున్నాయి, కానీ ఒకే మంచమైన కళలు వేరుగా అనుభవించడానికి పూనుకుంటున్నారు.
0: ఇఫ్ టూ పర్సన్స్ ఆర్ స్లీపింగ్ ఆన్ వన్ అండ్ ది సేమ్ కాట్, యట్ దీస్ టూ పర్సన్స్ విల్ హ్యావ్ డ్రీమ్స్, ఈచ్ వన్ హ్యాస్ హిస్ ఓన్ డ్రీమ్స్, ది డ్రీమ్స్ విచ్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఆర్ నాట్ గోయింగ్ టు బి కామన్ అట్ ఆల్.
1: కనుక జాగ్రత్త స్వప్నములు ఎందుకు కూడాను నా నిమిత్తమై నేను జీవిస్తున్నానే, కానీ పరుడి నిమిత్తము కాదను అనేటువంటిది సమాధానము స్పష్టంగా తెలపడానికి పూనుకున్నాడు.
0: The answer he gives clearly with the support of these examples is that he is living both in the waking state and in the dream state for himself and not for others.
1: కాని ఈ విధమైనటువంటి యొక్క జవాబు ఈ రీతిగా ఉండగా తాను ఏదో ఇష్టమైనటువంటి పదార్థమును భుజించేటువంటి సమయంలో తక్షణం ఎవరో వచ్చి అయా నీ కుమారుడు కారు కింద పడిపోయినాడు అని చెప్పేటప్పటికీ తనకు ఇష్టమైనటువంటి పదార్థములైనా గానీ ప్రకృతి నెట్టి తక్షణమే తన కుమారుడు నిమిత్తమై అర్చుకుంటూ బయటికి వస్తున్నాడు.
0: While in these two examples he is living for himself, yet we see that if a person is engaged in eating something which he likes very much, at that time if someone comes and says that his son has got into an accident, immediately, in spite of the fact that he is eating something which he likes very much, he will push it aside, get up and run for the sake of his son's safety.
1: అంతే కాదు, తన భార్యకేమైనా కొంతవరకు ప్రమాదం వచ్చిందంటే తన యొక్క ప్రాణ సమానమైనటువంటి ఉద్యోగములకైనా రాజీనామా ఇచ్చి ఉద్యోగములకైనా కూడాను జీత నష్టం పైన సెలవు పెట్టి తన ఆసుపత్రిలో కూడాను నివసించడానికి కోరుకుంటున్నాడు.
0: Not only this, if a situation arises when his wife is in danger and is in a hospital, he would give up his employment, his livelihood. He will probably ask for leave on loss of pay and he will go and spend the time in the hospital attending on his wife for the sake of his wife.
1: కాని ఇంతవరకు నా నిమిత్తమై నేను జీవిస్తున్నాను అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు కుమారుని నిమిత్తమై భార్య నిమిత్తమై తన యొక్క ఉద్యోగానికి కూడా ఊడగొట్టుకునేటువంటి పరిస్థితికి రావటము ఎవరి నిమిత్తమై జీవించినట్టుగా ఈ జవాబులో అర్థమవుతుందో మనం గుర్తుంచుకోవచ్చు.
0: This individual who has been saying that he is living for the sake of himself till these two examples came, at this time one who gives up his own employment and runs for the safety of his son and for the safety of his wife, we shall have to ask the question, for whose sake is he now living in these two instances?
1: కనుక ఈ రెండవ జవాబును మనం పురస్కరించుకున్నప్పుడు తన కోసమే కాకుండా తన కుటుంబ నిమిత్తం కూడాను తాను జీవిస్తున్నట్టుగా రెండవ జవాబు మనకు స్థిరపరుస్తూ వచ్చింది.
0: When we take his answer and his action in the second case, we come to the conclusion that he is not only living for himself, he is also living for the sake of his family.
1: అయితే తన నిమిత్తమే తన కుటుంబ నిమిత్తమే తాను జీవించేవాడైనప్పుడు ఇంకా సమాజం గతి ఏమిటి? సమాజమే లేకపోతే తాను కాని తన కుటుంబం కాని ఏ రీతిగా తాను బ్రతకడానికి వీలవుతుంది? ఎక్కడ తాను జీవించగలడు? ఎక్కడ నివసించగలడు అనేటువంటి ప్రశ్న కూడా మనం వేసుకోక తప్పదు.
0: In the context of this person living for his own sake and for the sake of his family, then what happens to the society? What is his relationship to the society? If there is no society, his family will not be there and the individual will not be there. We shall have to ask ourselves, what are the situations in which he lives only for himself and for his family? What happens to the society?
1: తన కుటుంబముతో పాటు అనేక కుటుంబములుగా చేరినటువంటి ఒక గ్రామంగా ఒక సొసైటీగా ఉన్నప్పుడే తన కుటుంబం కూడాను సుఖ సంతోషాలను అనుభవించుకోవడానికి పూనుకుంటుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ సెవెరల్ అదర్ ఫ్యామిలీస్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ఏ విలేజ్ ఆర్ ది సొసైటీ ఆఫ్ దట్ విలేజ్ అండ్ ఇట్స్ ఓన్లీ వెన్ ఆల్ దీస్ ఫ్యామిలీస్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్ దట్ హిస్ ఓన్ ఫ్యామిలీ కెన్ ఆల్సో ఎక్స్పీరియన్స్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్.
1: గ్రామానికి ఏమైనా ప్రమాదం సంభవించిందంటే గ్రామంలో తాను ఒక కుటుంబీకుడు కనుకనే తనకున్న ఆ ప్రమాదంతో సంబంధం ఉంటుంటారు.
0: ఇఫ్ ది విలేజ్ రన్స్ ఇన్ టు సమ్ డేంజర్ బికాస్ హిస్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ది విలేజ్, ది సేమ్ డేంజర్ విల్ బిఫాల్ హిస్ ఫ్యామిలీ యాజ్ వెల్.
1: దేహంలో ఉన్నటువంటి వివిధ అంగముల వలె ఈ సమాజం లోపల వివిధమైనటువంటి వ్యక్తిత్వం అనేటువంటిది ఒక సంసారం అనేటువంటిది కూడాను లీనమై ఉంటుండాలి.
0: జస్ట్ లైక్ ది ఆర్గన్స్ ది లింబ్స్ constitute the body, each limb is a part of the body, so also each family that constitutes the society is a part of the society.
1: సర్వాంగములకు సుక్షేమంగా ఉండినప్పుడే ఈ యొక్క దేహములకు ఒక విధమైనటువంటి ఆనందం కూడా ప్రాప్తిస్తుంది.
0: Only when all the limbs that constitute the body are safe and sound, the body itself will be able to feel some happiness.
1: ఈ ఆనందములకు ఏది కారణము? సర్వాంగముల యొక్క సుక్షేమమే దీనికి కారణం.
0: వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ ది హోల్ బాడీ? ఇట్ ఈస్ ది సేఫ్టీ ఆఫ్ ఆల్ ది ఆర్గన్స్ అండ్ లింబ్స్ దట్ కాన్స్టిట్యూట్ ది బాడీ.
1: అదే విధంగానే సమాజంలో ఉన్నటువంటి సర్వ వ్యక్తులు కూడాను సుక్షేమంగా ఉంటున్నప్పుడే మన కుటుంబం కూడాను అందులో సుక్షేమానికి ఎట్టి అభ్యంతరం ఉండదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ when the whole society, which is composed of so many individuals, and all the individuals are happy, and the whole society is happy, then one can feel that the family, which consists of these individuals, is also happy.
1: కనుకనే మన యొక్క ఆనందం అనేటువంటిది కేవలము సర్వ జీవుల యొక్క మంగళకరమే మన యొక్క ఆనందము అనేటువంటిది కూడాను ఇందులో మనకు స్పష్టపరుస్తూ వచ్చింది.
0: This makes it quite clear to us that our own individual happiness is synonymous with the prosperity of all the individuals that constitute the society of which we are a part.
1: జగత్తు ఆనందమయమైనటువంటిది.
0: World is full of ananda.
1: కానీ అట్టి ఆనందమయమైనటువంటి ఈ జగత్తునందు ఈ విచారములు దుఃఖములు కలగడానికి కారణమేమిటి?
0: This world which is full of ananda, we ask, what is the reason why there are so many sorrows and so many difficulties in this world?
1: అనగా మన లక్ష్యంలో ఉన్నటువంటి యొక్క మార్పే దీనికి కారణము.
0: It is only the change in our own attitude that is responsible for all the sorrows that we experience.
1: ఆత్మ భావమును పురస్కరించుకున్నప్పుడు లేక బ్రహ్మ భావమును మనం చింతించుకున్నప్పుడు సర్వము ఆనందమయంగానే ఉంటుంటది. కేవలము దేహ భావమునే మనం చింతించినప్పుడు సర్వము బంధహేతువుగానే కనిపిస్తుంది.
0: When we are in the aspect of Atma, or when we think of the Brahman, then everything looks like ananda for us. On the other hand, when we are immersed in the feeling regarding the body, then everything looks like sorrow to us.
1: దీనికి ద్వైత అద్వైత విశిష్ట అద్వైత ఈ మూడింటికి తగినటువంటి ఒక చిన్న ఉదాహరణను కూడా మీకు అందించడానికి నేను ఆనందిస్తున్నాను.
0: ఫర్ దిస్ ఐ షుల్ గివ్ యూ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ విచ్ క్యాన్ బి అప్రోప్రియేట్ టు ద్వైత అద్వైత అండ్ విశిష్టాద్వైత.
1: ఇది కేవలము భారతీయ సంస్కృతిని పురస్కరించుకునే కాక బైబుల్ నందు కూడాను దీనికి తగినటువంటి ఒక సమాధానం కూడాను ఇవ్వడానికి అవకాశం ఉంటుండాలి.
0: It is not only from the culture and from the traditions of ourselves, of Bharat, but one can give an answer to this even from taking an example from the Bible.
1: ee Bible lo mottamodata Christ Jesus and the messenger of God annadu.
0: In the Bible, in the beginning, Jesus Christ said, I am the messenger of God.
1: Inka rendavu turi and the son of God annadu.
0: At the second stage he said, I am the son of God.
1: Inka moodo paryayamu, I and my father are one annadu.
0: At the third stage he said, I and my father are one.
1: Inka nalugovadi, Holy Ghost annadu.
0: The fourth stage he said, Holy Ghost.
1: Anaga ikkada manamu aalochinchavalsinatundi ee I am the messenger of God antaniki kani, I am the son of God antaniki kani, I and my father are one అనేటువంటిది కానీ ఏమిటి ఆధారం? మొదలు నేను మెసెంజర్ అని, తర్వాత సన్ అని, తర్వాత నేను నా తండ్రి ఒకటే అనేటువంటి దీంతోపల దీనికి ఏది ఆధారం అనేటువంటి దాన్ని మొట్ట మనం విచారించాలి.
0: Here, when we take these three statements, we should ask ourselves, on what basis has he made these three statements? Then he said, I am the messenger of God. And then he said, I am the son of God. Then he said, I and my father are one. What is the basis for these three different statements?
1: Ikkada oka chinna oka totte unnadi, neeti totte.
0: We have a water tub here.
1: Aa leka oka pedda cheruvu untundadi.
0: Or there is a big tank.
1: Aa cheruvu yokka neeru gaali ottidi cheta అటు ఇటు అలలుగా ఆడుతూ వస్తుండాలి.
0: దిస్ వాటర్ ఇన్ ది ట్యాంక్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ప్రెషర్ ఎగ్జర్టెడ్ బై ది బ్రీజ్ యు ఫైండ్ దిస్ వాటర్ షోయింగ్ అప్ సమ్ వేవ్స్.
1: కానీ పై భాగం లోపల చంద్రుడు కనిపిస్తున్నాడు.
0: వి సీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది మూన్ ఇన్ ది సర్ఫేస్ ఆఫ్ దిస్ వాటర్.
1: కానీ పై భాగంలో కనిపించేటువంటి యొక్క సూర్యుడు ఈ చలించేటువంటి జలము లోపల తాను కూడాను చలించినట్టుగా కనిపిస్తున్నాడు.
0: The reflection of the moon or the sun in this water in the tank also appears to us as if it is wavering or shaking.
1: Kani ee pratibimbamainatundi yokka suryudu aadutu undinattiga kanipistunnadu. Kani bimbamainatundi suryudu aadatam ledu.
0: This image, the reflection of the sun appears as if it is shaking or trembling, but the original sun or the moon is not trembling or shaking.
1: ఇంకొక తొట్టి యందు గాలి ఒత్తిడి లేకపోవటం చేత నీరు స్థితిగా ఒక విధమైనటువంటి యొక్క చలనం లేనటువంటి స్థితిలో ఉంటుండది.
0: ఇన్ అనదర్ టబ్ we can imagine that there is water which is not moving because there is no change of pressure or breeze.
1: Andulo kanipinchetvanti yokka suryudu taanu ye vidhamainatvanti chalanam lenatvanti sthitilo kanipistunnadu.
0: In this stationary water contained in the tub, the image of the sun which we see will also be stationary.
1: Oka tank lo chalinchinattuga maroka tank lo sthiranga undinattuga kanipinchetvanti suryudu ఎక్కడి నుంచి వచ్చాడు అని విచారణ చేస్తే ఈ చలించేటువంటి సూర్యుడు కాని స్థిరంగా ఉన్నటువంటి సూర్యుడు కాని సాక్షాత్ సూర్యుని యొక్క ప్రతిబింబమునే కాని అవి సరైనటువంటి యొక్క స్థిరమైనటువంటి యొక్క బింబ స్వరూపములు కావు.
0: ఇఫ్ వి ఆస్క్ అవర్ సెల్ఫ్ వేర్ ఫ్రమ్ హ్యాస్ దిస్ ఇమేజ్ విచ్ ఇస్ షేకింగ్ ఇన్ వన్ టబ్ అండ్ ది ఇమేజ్ విచ్ ఇస్ క్వైట్ స్టేషనరీ ఇన్ అనదర్ టబ్, వేర్ ఫ్రమ్ హ్యావ్ దే కమ్? దే ఆర్ ఓన్లీ ఇమేజెస్ ఆఫ్ ది ఒరిజినల్ ఆబ్జెక్ట్, దే ఆర్ నాట్ ది ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్.
1: కనుకనే ఈ చెలించేటువంటి యొక్క సూర్యుణ్ణి నేను మెస్సింజర్ అనేటువంటి యొక్క దేహ భ్రాంతితో చెప్పాడు.
0: దిస్ ఇమేజ్ విచ్ ఇస్ వేవరింగ్ ఆర్ విచ్ ఇస్ షేకింగ్ ఇన్ ది టబ్, దిస్ హ్యాస్ బిన్ కాల్డ్ బై ఎన్ ఇల్యూషన్ ఆన్ మై పార్ట్ యాజ్ ది మెస్సింజర్.
1: ఇంకా స్థిరమైనటువంటి యొక్క సూర్యుణ్ణి ఒక జీవభావమును పురస్కరించుకుని తాను ఒక బ్రహ్మంగా తాను ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: This stationary image, the stationary sun, has been conceived of in the aspect of jiva, and having conceived it in the aspect of jiva, that has been described as the son of God.
1: ee rendintini chakkaga artham chesukunnatundi vyakti aa chelinchetundi surudu kaani ee sthiramainatundi surudu kaani aa suruni dwara kaliginatundi pratibimbamle kaani ivi veru kaadu ani cheptani I and my father are one annadu.
0: That individual who has the knowledge and who has recognized that whether it is the moving sun in one tub or the stationary sun in another tub, they are not distinct, they are only images of the sun, having realized that, he comes to the conclusion, I and my father are one.
1: Dinine dvaita visishta advaita advaitamulu endukodanu jeeveshara prakruti yokka sambandhanni puraskarinchukoni prabodhistu vacharu.
0: These three aspects, these three ways of looking at it have been called Dvaita, Advaita and Visishta Advaita. That is dual, non-dual and qualified non-dualism. These, in the context of Jiva, Ishvara and Prakriti, in that context, these have been described by these three names.
1: ఈ మూడింటి యందు ఉన్నటువంటి యొక్క పరబ్రహ్మ తత్వము ఒక్కటి అయినప్పటికీ మనము మానసికంగా శారీరకంగా ఆత్మరీతిగా పోల్చుకోవటం చేత ఇవి మూడు మూడు భిన్నమైనటువంటి మార్గములుగా మనకు కనిపిస్తూ వచ్చాయి.
0: Although the sun is the same in all these three, although the aspect of the divine is the same in all these three, we are looking at them from different angles. In one case we are looking at it from the aspect of one's own mind. In another case we are looking at it from the aspect of one's own body. Depending upon how you look at these things, we have been calling them by different names.
1: Yanta kalamainappatikini మనము ద్వైతమునందే కాలం గడపడం చేత మనకు లభించేటువంటి ఫలితం ఏమాత్రం కూడా ఉంటుండదు.
0: ఇఫ్ వి స్పెండ్ ఆల్ అవర్ టైమ్ అండ్ కంటిన్యూలీ రిమైన్ ఇన్ ది డ్యూయల్ ఆస్పెక్ట్, దెన్ దేర్ విల్ బి నో రిజల్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్.
1: ద్వైతం నుంచి విశిష్టాద్వైతము, విశిష్టాద్వైతం నుంచి అద్వైతంలో చేరేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
0: వీ షుడ్ మేక్ అన్ అటెంప్ట్ to move from dualism to qualified non-dualism, and from విశిష్టాద్వైత we should move to Advaita non-dualism.
1: కనుకనే మన జీవితం అనేటువంటిది నేను అనేటువంటి యొక్క స్థానం నుంచి మనము అనేటువంటి యొక్క ప్రదేశం ప్రయాణం చేయటమే అనేటువంటిది మీరు గుర్తించాలని మొట్టమొదటి దినమే మీకు ప్రబోధించాను.
0: ఐ టోల్డ్ యూ ఆన్ ది వెరీ ఫస్ట్ డే దట్ యూ షుడ్ రికగ్నైజ్ యువర్ లైఫ్ యాజ్ ఎ లైఫ్ విచ్ హ్యాస్ టు మేక్ ఎ జర్నీ అండ్ మూవ్ ఫ్రమ్ ది పొజిషన్ ఆఫ్ ఐ టు ది పొజిషన్ ఆఫ్ వి.
1: ఇందులో ప్రహ్లాదుడు సరైనటువంటి యొక్క ఆదర్శం నిరూపించాడు.
0: In this context, Prahlada gave the right type of example.
1: Prahladuni yokka drishti Narayanu matrame.
0: Prahlada's vision was only one concentrated on Narayana.
1: Kani tana tandri ainatundi Hiranyakashipuni yokka drishti Rupanamamuni yende.
0: But Prahlada's father Hiranyakashipa, he had his vision fixed on only the name and the form.
1: Rupanamamuni yendo lakshyaparchukunnatundi yokka Hiranyakashipudu ఎన్నెందు వెతకి చూచినా, అనగా ఎక్కడ చూచినా కూడాను పరమాత్ముడు లేడు అనేటువంటి దాన్ని నిర్ణయం తీసుకున్నాడు.
0: హిరణ్యకశిప, హూజ్ అటెన్షన్ వాజ్ ఆల్వేస్ ఫిక్స్డ్ ఓన్లీ ఆన్ ది నేమ్స్ అండ్ ది ఫార్మ్స్, He came to the conclusion that wherever you may look for, he does not find God.
1: కాని ప్రహ్లాదుడు అందందే కలడు అనేటువంటి దాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
0: బట్ ప్రహ్లాద వెంట్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ దట్ జస్ట్ వేర్ యు హావ్ లుక్డ్ ఫర్ అండ్ నాట్ ఫౌండ్ హిమ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎగ్జాక్ట్లీ ఇన్ దట్ ప్లేస్ ఓన్లీ.
1: ఎందు చూచినా లేడను అనేటువంటి యొక్క భావము హిరణ్యకశిపునిది, ఎందు చూచినా కలడనేటువంటి భావం ప్రహ్లాదుంది.
0: హిరణ్యకశిపు's view was wherever you may look for him, God is not there. Whereas Prahlada's views was wherever you may look for him, God is there.
1: ఈ రెండింటి యందు ఉన్నటువంటి యొక్క మార్పులు ఏమిటి అని దాన్ని మనం చక్కగా విచారణ చేసినప్పుడు ప్రహ్లాదుంది నారాయణ లక్ష్యం, హిరణ్యకశిపుంది రూపనామముల యొక్క లక్ష్యం.
0: If we clearly inquire and try to understand what is the difference between these two aspects, these two attitudes, we will come to the conclusion that Prahlada's attitude was only to recognize Narayana everywhere. On the other hand, Hiranyakashipa was always recognizing only the name and the form, which varies from place to place.
1: Kalukane satya chitti ananda roopa namamulu aneetundi aidu inti endu kudanu satya chitti anandam aneetundi kevalamu పరమాత్మ స్థాయికి చెందిపోతుంటాది. రూపం నామములు అనేటువంటిది అనిత్యములు అశాశ్వతంగా మనకు రూపొందుతూ వచ్చినాయి.
0: దేర్ ఆర్ దీస్ ఫైవ్ థింగ్స్, సత్, చిత్, ఆనంద, నామ, రూప, దట్ ఈస్ ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్ అండ్ బ్లిస్, నేమ్ అండ్ ఫామ్. ది ఫస్ట్ త్రీ, ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్ అండ్ బ్లిస్, దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ది లార్డ్. On the other hand, name and form are attributes which are temporary and are given to one changing item in this creation.
1: Brahma vicharana margamanandu manam roopa namamulu lakshyam chesukunaka kevalamu sarva vyapakatvamainatundi sarvagnatvamainatundi sarva shaktimayamainatundi yokka brahma tattvanni manam lakshyam nanduchukotam atyavasaram.
0: When we are considering the aspect of Brahman in the world, there is no point in paying any attention to the name and form which keep on changing from one to another. It is important for us only to bear in mind the aspect of Brahman, that is sat chit ananda.
1: Kana manamu anandamayulu kavalanukunnappudu manalo unnatundi satchidananda swaroopamainatundi brahma tattvanni manamu lo drishtini abhivruddhi parichukoni deeniki కొన్ని విధమైనటువంటి యొక్క ఆచరణలు కూడాను మనం అనుష్ఠానములు కూడాను ప్రధానమైన లక్ష్యం నందుంచుకొని దీనికి తగినటువంటి యొక్క ప్రయత్నములు సల్పాలి.
0: ఇఫ్ వి వాంట్ టు ఎంజాయ్ ది డివైన్ బ్లిస్, వీ షుడ్ నౌ డెవలప్ ఇన్నర్ విజన్, వీ షుడ్ బి ఏబుల్ టు డూ సమ్ ప్రాక్టీసెస్, గో త్రూ సర్టన్ ప్రాక్టీసెస్, డెవలప్ ఇన్నర్ విజన్, దేర్ బై వీ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది డివైన్ బ్లిస్.
1: ఇదియే దివ్యత్వమైనటువంటి యొక్క శక్తి స్వరూపిణి అని కూడాను, దీనికే పరమేశ్వరి స్వరూపిణి అని కూడాను కొన్ని శృతులు ప్రబోధిస్తూ వచ్చాయి.
0: దిస్ హ్యాస్ బీన్ టాట్ బై సమ్ శృతీస్ యాజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ది డివైన్ స్ట్రెంగ్త్. దిస్ హెస్ ఆల్సో బీన్ కాల్డ్ పరమేశ్వరి.
1: ఇది విశ్వమాత,
0: ఈజ్ ఆల్సో ది యూనివర్సల్ మదర్.
1: ఇటువంటి విశ్వమాత అయినటువంటి యొక్క బ్రహ్మిణిని మనము పవిత్రమైనటువంటి యొక్క స్థానంలో అనుభవించుకోవటానికి తగిన ప్రయత్నం చేయటము ఇందులో మనలో ఉన్నటువంటి యొక్క శక్తి సామర్థ్యములపై ఆధారపడి ఉంటుంటుంది.
0: To be able to appreciate and to be able to understand this aspect of universal mother will depend upon the strength that we have in us, in each individual.
1: ఇటువంటిదే మనకు ఆనందం అనేటువంటి దాన్ని చేకూరుస్తూ ఈనాడు లోకంలో ఉన్నటువంటి స్థిర సంపదలంతా కూడాను క్షణకాలం మాత్రమే మనకు కనిపించుకుంటూ తదుపరి ఏదో ఒక అంతర్స్థానం అయిపోవటము మనకు తెలిసినటువంటి విషయమే. కానీ ఇలాంటి పవిత్రమైనటువంటి బ్రహ్మానందం అనేటువంటి యొక్క స్థిరి మనకు ఏనాటికి కూడాను మాయనటువంటిది, మరణము లేనటువంటిది, ఇది అమృతత్వమైనటువంటిదిగా మీరు భావించుకోవటంలో ఎట్టి సందేహము ఉండదు.
0: ఇట్ ఈస్ క్వైట్ కామన్ దట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ శ్రీ అపియర్స్ టు అస్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ ఎ వెరీ ట్రాన్షియంట్ గిఫ్ట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అండ్ ఈస్ నాట్ సచ్ ఎ పర్మనెంట్ ఆనంద. బట్ దెర్ ఇస్ నో హెసిటేషన్ వాట్ సోఎవర్ ఆన్ ఎనీ వన్స్ పార్ట్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ది ట్రూ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ శ్రీ and attain immortality in this world, you will enjoy permanent ananda.
1: Itti pavitramainante anta arthamunu puraskarinchukoniye aneka mandi peddalu nitya anandam parama sukham kevalam gnanamurtim dvandatitam gagana sadrisham tattvamasyaadi lakshyam ekam nityam vimalam achalam sarvadi sakshibhutam bhavatitam triguna rahitam ani kudanu deenini varninchukuntu vacharu.
0: It is only by recognizing this wonderful aspect of Sri. Many scholars have been describing this aspect as one which gives permanent, daily and continued bliss, which is above all ideas and gunas, which is just one and which has no second, which is a permanent one, and which is free from all gunas, all the three gunas. This is how they have described this aspect of Sri.
1: Kanuka manam anandamayiluga untundalanukunnappudu లేక ఆనంద పిపాసుగా రూపొందాలనుకున్నప్పుడు ఇట్టి పవిత్రమైనటువంటి సర్వజ్ఞత్వాన్ని మనం లక్ష్యంగా ఉంచుకొని సర్వభూతాంతర తత్వాన్ని కూడా మనం కొంతవరకు గుర్తించుకొని మన జీవితమును భగవత్ అర్పితమైనటువంటిదిగా మనం భావించుకొని తగినటువంటి యొక్క జీవిత మార్గాన్ని నడపడానికి ప్రయత్నం చేయాలి.
0: ఇఫ్ దేర్ఫోర్ వి ఆర్ డిజైరస్ ఆఫ్ ఎంజాయింగ్ ఆనంద అండ్ మూవింగ్ ఇన్ టు ది స్పియర్ ఆఫ్ బ్లిస్, వి షుడ్ రికగ్నైజ్ దిస్ సేక్రెడ్ ఆస్పెక్ట్, an aspect which is present everywhere, an aspect which is all powerful. Having recognized this, we should be able to surrender completely our life to this aspect. Then there is no doubt whatsoever that we will be enjoying bliss.

ولي من